శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: kilograms. The 31-year-old weightlifter set new Commonwealth Games records by lifting 85 kilograms in the snatch and 105 kilograms in the clean and jerk. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Mirabai Chanu on her achievement. In men's cricket, India defeated host Zimbabwe by 35 runs in the third and final T20 international to clean sweep the series 3-0 in Harare yesterday. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తిముక్తావళి. ఈనాటి సూక్తిముక్తావళి కార్యక్రమంలో సాధనా వైరాగ్యం గురించి శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు.

0: తిన్నగా ఉండమంటే ఉంటుందే ఆ మనసు. చూడకూడనివి చూస్తుంది, చేయకూడనివి చేస్తుంది, వినకూడనివి వింటుంది. కనుక బుద్ధిని ఉపయోగిస్తూ మనసును కట్టడి చేయాలి. ఇష్టారాజ్యంగా మనసు అన్ని వైపులా పరిగెత్తకుండా మానసిక శక్తులన్నింటినీ ఏకీకృతం చేయాలి. 70 ఏళ్ల క్రితం మన దేశ జనాభా 40 కోట్లు, కానీ అప్పట్లో కేవలం 4 కోట్ల మంది ఉన్న ఆంగ్లేయులు మనల్ని శాసించగలిగారు. కారణం, మనమందరము అప్పుడు భిన్న మనస్కులమై భిన్నమైన ఆలోచనలతో ఉన్నాం. మన శక్తులన్నీ అసంఘటనంగా ఉన్నాయి. ఆ సమయంలో గాంధీ మహాత్ముడు వచ్చాడు. మన అందరినీ ఏకతాటి మీద నడిపాడు. మన ఆశల్ని ఆలోచనల్ని ఏకోన్ముఖం చేశాడు. మనం ధరిని ఏక మనస్కులతో చేశాడు. మన శక్తులన్నింటినీ ఏకం చేశాడు. దాంతో మనకు ఎక్కడ లేని బలం వచ్చింది. ఆంగ్లేయులు మన బలాన్ని ఎదిరించలేక పారిపోయారు. మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మనం కూడా చెల్లా చెదరవుతున్న మానసిక శక్తులన్నింటినీ ఒక్కటిగా చేయాలి. లక్ష్యం వైపు వాటిని మళ్లించాలి. ఇలా చేయడమే ఏకాగ్రత. ఇది ప్రయత్నం వలన, సాధన వలన సమకూరుతుంది. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. దుర్యోధనాదులతో కలిసి పాండుకుమారులు ద్రోణాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకున్నారు. అస్త్ర విద్యలో అర్జునుడు చూపిస్తున్న కౌశల్యానికి మెచ్చుకొని ద్రోణుడు అతని వ్యూహ ప్రతివ్యూహాలకు రకరకాల వేధనోపాయాలను నేర్పాడు. ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం మారిపోతుంది. చీకట్లో కొడుకి భోజనం ఎలా పెట్టాలా అని తల్లి కుంతీదేవి సందేహిస్తుంటే, అలవాటైన చేతికి అడ్డమేముందమ్మా అని అభ్యాసం చొప్పున చీకట్లోనే భోజనం ముగించాడు. తరువాత అతడికి అనిపించింది, అలవాటు చొప్పున చీకట్లో భోజనం చేయగలిగిన మనసును కళ్ళు మూసుకొని బాణాలు ఎందుకు వేయలేము అని తీవ్రంగా సాధన చేసి సాధించాడు. ఇలా ఉండగా ద్రోణుడు శిష్యులందరినీ ఒకరోజు ఒక పరీక్ష పెట్టాడు. గుబురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మకి బొమ్మ పక్షిన ఒక దాన్ని వేలాడదీసి దాని తలను పడగొట్టండని శిష్యులను ఆదేశించాడు. దుర్యోధనుడు అతని తమ్ములను ప్రయత్నించారు, విఫలమైనారు. పక్షి తలను గురి చేసుకొని కొట్టేటప్పుడు మీకేం కనిపించాయి అని ద్రోణుడు వాళ్ళని అడిగితే, చెట్టు, దాని చుట్టూరా ఉన్న వస్తువులు, దృశ్యాలు కనిపించాయని చెప్పారు. ద్రోణుడు నవ్వి ఊరుకున్నాడు. తరువాత వంతు ధర్మరాజుది, ఆయన తమ్ములది. ద్రోణుడు అదే ప్రశ్న వాళ్ళని అడిగాడు. ఒక అర్జునుడు మినహా మిగిలిన వారంతా కౌరవులు చెప్పినట్టే చెప్పారు. అర్జునుడు మాత్రం నాకు పక్షితలం మినహా మరేమీ కనిపించడం లేదన్నారు. ఇది వైరాగ్యం అంటే. లక్ష్యం మీదే దృష్టిని నిలిపే వారికి పరిసరాలలోని ఏ పని ఉండదు. వాళ్ళ మనసుకి కేవలం సాధించవలసిన లక్ష్యం మీదే ఆసక్తి ఉంటుంది. మిగిలిన వాటిని అది పట్టించుకోదు. మనసును పక్కదోవ పట్టించే విషయాలు ఎన్ని ఉన్నా లక్ష్య సాధకుడు వాటి పట్ల ఆకర్షితులు కాకుండా విముఖంగా నిర్లిప్తంగా ఉంటారు. సన్యాసులకు దైవచింతన మినహా ప్రాపంచిక విషయాలేవీ పట్టవు. కనుక వాళ్ళని విరాగులంటారు. అంతే, విరాగులంటే కేవలం సన్యాసులని కాదు, లక్ష్యం కోసమే తపిస్తూ మిగిలినవన్నీ మరిచిపోయేవారు ఎవరైనా విరాగులే. ఇదే విజయ సూత్రం. ఇదే సాధనా వైరాగ్యం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: సూక్తిముక్తావళి కార్యక్రమంలో సాధన వైరాగ్యం గురించి శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి

0: ఇవాల్టి కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి తెలియజేయడానికి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అగ్రోనమీ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ సిహెచ్ మహేశ్వరరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్తే సార్.
0: సార్, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంటల ప్రణాళికలో భాగంగా ముందుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
1: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎటువంటి పంటలనైతే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి పంటలని మనం ఎన్నుకోవాలి అనే దాని గురించి ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో మనము ఎటువంటి పంటలని ఎన్నుకుంటాము, ఎటువంటి పంటలను తీసుకుంటే మనకు రైతు సోదరులందరికీ కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ ప్రణాళికలో ముఖ్య సూచన. మరియు ఈ పంటల ప్రణాళిక ఎంచుకునేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే మన ప్రస్తుతం మన వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం పంటలని వెన్నుకోవాలి. అలాంటప్పుడు ఎంత ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎంత శాతం వర్షపాతము మనము వచ్చే అవకాశం ఉంది అనేది మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, మన భారతదేశం వాతావరణం శాఖ వాళ్ళు మనకి ప్రతి నెల మన దేశంలో ఇంత వర్షపాతము వచ్చే అవకాశం ఉంది అనేది మనకు ముందుగానే సూచిస్తున్నారు. వాటికి అనుగుణంగానే మనల్ని పంటలు వెన్నుకోవాలి. లేదనుకోండి, దానివల్ల ఎటువంటి విభిన్న పరిస్థితులు మనము అనుకుంటే మన రైతు సోదరులు ఎటువంటి విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణకి తీసుకుంటే ప్రస్తుతము కూడా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుత భారతదేశంలో ఉష్ణోగ్రతలు అనేటివి 42 డిగ్రీల శాతం కంటే తగ్గట్లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం తీసుకుంటే జూన్ అయిపోయిన వెంటనే మనకి జులై వస్తుంది, జులై ప్రారంభంలో మనకి 35 డిగ్రీల శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలానే 20-30% మన భారతదేశానికి కావాల్సిన వర్షపాతం అనేది నమోదవుతుంది. మన దేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాశాతం అనేది 20-30% మాత్రమే మనకి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా వరి నారు పోసుకునే రైతులు కానివ్వండి, లేకపోతే ప్రత్తి లేకపోతే చెరుకు సాగుకి ముక్కు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతో నష్టపోతారు. దానివల్ల ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది వాళ్ళు ఎటువంటి పైరులు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
0: ఓకే సార్, బాగుంది. మరి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా ఒక అవగాహన కోసం రైతులకు మీరు వివరంగా తెలియజేయడం జరిగింది. అయితే మరి ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఎందుకు అవసరం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేయండి సార్.
1: ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా మారుతుంది. ఒకే పంట పైన ఎక్కువగా ఆధారపడి ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఒక పంట వచ్చేసి వరి పంట. వరి పంటకి జీవితకాలం కూడా 5-10 సెంటీమీటర్ల నీళ్లు మనం ఎక్కువ అందించినట్టయితే వరి పైరు అనేది సస్యశ్యామలంగా ఎక్కువ దిగుబడినిస్తుంది. అది లేదు, మనకి ఈ వర్షాలు తగ్గడము, వర్షం ఎక్కువ అవడము, అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వర్షం మన దేశానికి రావాల్సిన వర్షాలు అనేటివి తక్కువగా వస్తున్నాయి. దానివల్ల వరి పైరు పై ముగ్గు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండడం కోసమే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో భూగర్భ జలాలు అనేటివి దినదినాభివృద్ధి చెందకుండా రోజురోజుకి కూడా భూగర్భ జలాల్లో నీటి శాతం అనేది ఇంకిపోతూ ఉంది. ఇలా బోరు మీద ఆధారపడిన రైతులు కూడా వాళ్ళ బోర్లలో నీళ్లు లేక ఇలాంటి వరి ఆధారిత పంటలను సాగు చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది మన రాష్ట్రానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది.
0: ఓకే సార్, బాగుంది. అంటే ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు మార్కాపురం ఇలాంటి కరువు ప్రాంత రైతులకు కూడా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అసలు ఎందుకు అవసరం వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వరి ప్రధాన పంటగా ఉన్న మన తీర ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను అంటే మనం వెంటనే చేపట్టవచ్చు, చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
1: వరి ఎక్కువగా పండించే రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ద్వారా ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు, లేకపోతే చిక్కుళ్ళు లేకపోతే పప్పు ధాన్యాలు లేకపోతే నూనె గింజలు ఇలాంటి పంటల్ని వాళ్ళు బాగా సాగు చేయొచ్చు. వరి పుష్కలంగా సాగు చేస్తున్న ప్రాంతాలలో నీటి లభ్యత అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల నీటి లభ్యత అనేది తగ్గడం వల్ల వాళ్ళు మొక్కజొన్న అన్న పంటకి ముగ్గు చూపించవచ్చు. అంతేకాకుండా చిక్కుళ్ళు, కందులు, మినుములు, అలసందలు ఇవే నెలలో ఇలాంటి పంటల్ని కూడా ఎక్కువగా మనము సాగు చేసుకోవచ్చు. అలానే నూనె గింజలకి వచ్చేస్తే నువ్వులు, వేనుశెనగ లాంటి పంటలని మనము సాగు చేసుకోవచ్చు.
0: ఓకే సరే, మరి వరి ప్రధాన పంటగా ఉన్న మన ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను చేపట్టవచ్చు అనేటువంటి విషయాలు కూడా దానికి సంబంధించి చెప్పారు. ఈ మొక్కజొన్న గురించి, అదేవిధంగా కొన్ని నూనె గింజల గురించి ఇలాంటి విషయాలు తెలియజేశారు. అయితే మన మార్కాపురం జిల్లా, మన జిల్లా లాంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనువైన అంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమున్నాయి, వాటి వివరాలు తెలియజేయండి సార్.
1: వ్యవసాయ రంగంలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మన మార్కాపురం జిల్లా లాంటి ప్రాంతాలకు ఈ ప్రత్యామ్నాయ పంటలు వచ్చేసి ముఖ్యంగా సిరిధాన్యాలు, మిల్లెట్స్ అయినటువంటి కొర్రలు, సామలు, రాగులు, సజ్జలు ఇలాంటి పైర్లు మనం ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాంటి పైర్లకి ఈ ఒక్కసారి విత్తనం వేసిన తర్వాత ఈ పైర్లకి ఒక్క నీటి తడి లభ్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఖరీఫ్ సీజన్లో మనం వేసుకుంటున్న పంటలు అనేటివి కూడా 60-70% వరకు కూడా మొత్తము వర్షాధార ఆధారిత పంటలు కాబట్టి వర్షము తక్కువ శాతం నమోదైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఈ సిరిధాన్యాలు అనేటువంటి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా దిగుబడినిస్తాయి. అంతేకాకుండా రైతులు వేరుశెనగ ప్లస్ వేరుశెనగతో పాటు ఉలవలు లేకపోతే కందితో పాటు కొర్రలు లేకపోతే కందితో పాటు సజ్జలు ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఎక్కువగా దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వర్షం తక్కువగా నమోదైనప్పటికీ కూడా బోరు సదుపాయం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి రైతులు ప్రొద్దుతిరుగుడు లాంటి పంటను కూడా సాగు చేసుకోవచ్చు.
0: ఓకే సార్, మన మార్కాపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించి మన వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు ప్రణాళికకు సంబంధించి చిరుధాన్యాల గురించి చెప్పారు, ఇంటర్ క్రాపింగ్ అంటే అంతర పంటల గురించి కూడా చెప్పారు. బాగుంది సార్. మరి ఇందులోనే ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా అంటే పోషక నిర్వహణ అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలియజేయండి సార్.
1: ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో రైతులు, ఏ రైతులైతే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని ఎంపిక చేసుకుంటారో ఆ రైతులందరూ కూడా ముఖ్యంగా మొదటగా వాళ్ళు చేసుకోవాల్సిన లేకపోతే మొదటగా వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే నేల భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయించుకున్నట్టయితే మనకి మన భూమిలో ఉన్న నత్రజని, భాస్వరము, పొటాషియము, పిహెచ్ అలానే ఈసీ వంటి పోషకాల స్థాయిని మనము తెలుసుకున్నట్టయితే వాటికి భూసార పరీక్షకి సంబంధించిన వచ్చిన రిపోర్ట్స్కి అనుగుణంగా మనము నేలలో మనం ఎంత శాతం నత్రజని ఇవ్వాలి, ఎంత శాతం భాస్వరం ఇవ్వాలి, ఎంత శాతం పొటాషియం ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మనము ఎరువుల వాడకం అనేది చేయాలి.
0: ఓకే సార్, బాగుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం NS అగ్రికల్చర్ కాలేజీ అగ్రోనమీ విభాగము అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ CH మహేశ్వరరెడ్డి గారు రైతు సోదరులకు మరి చక్కటి విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్తే సార్.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: बारिश की हर बूंद को सहजने के इस अभियान को जन आंदोलन बनाएं। कैच द रेन का संदेश बहुत सीधा है, जब बारिश गिरे पानी को वहीं सहेजिए। इसलिए 4 जुलाई से देश भर में एक विशेष अभियान भी चलाया जा रहा है। इसके तहत बारिश के पानी के संचयन, ग्राउंड वाटर रिचार्ज, पुराने जल स्रोतों के पुनर्जीवन और वृक्षारोपण को नई गति दी जा रही है। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है।
0: आंध्र प्रदेश వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణతో జీవ వైవిధ్య సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురువెల్లిలో నూతన రైల్వే స్టేషన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కొమురువెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 2028 నాటికి ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు, 576 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, 2034 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక అభివృద్దికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
2: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రధానికానికి కమర్షియల్ క్రాప్ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, పైడి

0: ఇండస్ట్రీ కానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు కానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా ఇంకా అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచన వచ్చింది.
1: దేశ సరిహద్దుల రక్షణ కోసం పోరాడిన కార్గిల్ అమరవీరుల త్యాగాలు ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులను కేంద్ర మంత్రి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల భద్రత జవానుల త్యాగ ఫలితమే అన్నారు. అమర జవానుల స్ఫూర్తితో యువత నవభారత నిర్మాణానికి అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శివగంగా బొబ్బిలి వాగులకు చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా సాగునీటి కాలువల వ్యవస్థను ఆధునీకరించేందుకు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ లో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్ గాని అలాగే కొంత మట్టి తీయటానికి గాని తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. శివగంగ డ్రైన్ లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్ గాని బొబ్బులి వాల్ లో ఉన్నటువంటి ఈ రోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి రైతులకు అప్పచెప్పడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లో లోటు వర్షపాతం, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు వర్షపాతం నేపథ్యంలో పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు వాతావరణం, పంటలపై రేడియో, టెలివిజన్, రైతు సేవా కేంద్రాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఉత్తర తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడేలా ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2,278.14 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరు చేసిందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. భూసేకరణతో పాటు రహదారుల మళ్లింపు, విద్యుత్ లైన్ల తరలింపు, మిషన్ భగీరథ పైప్ లైన్ల మార్పు వంటి అనుబంధ పనులకు కూడా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడులు, కార్గో రవాణా, పర్యాటకం, రక్షణ రంగాలకు ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. భూసేకరణ, మౌలిక వస్తుల మార్పిడి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల శాసనసభాపతులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన స్వర్ణ బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల, విజయనగరం జిల్లాలలో చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైల్వే మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

పరిస్థితుల నేపథ్యంలో పంటల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి వివరాలు వింటారు. అనంతరం డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారి స్వీయ కవితలు, శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారి స్వీయ కవితలు, సినిమా పాటలు మొదలైన

7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సరస్వతి గోరా గారు గురించి రూపకం వింటారు రచన శ్రీమతి మైత్రి. 10:12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 శ్రీమతి శోభారాజ్ గారు ఆలపించిన అన్నమాచారి కీర్తనలు వింటారు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 7:15 వ్యవసాయ పాఠశాల పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత గురించి డాక్టర్ టి శ్రీలత గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారితో పరిచయం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట క్రీడావలోకనం వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష మొదలైన అంశాలుంటాయి, 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేళాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు, 10:00 పార్లమెంట్ క్వశ్చన్ అవర్ ప్రసారం అవుతుంది అనంతరం శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని, యువత గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చాను వెయిట్ లిఫ్ట్

0: లో భారత్కి తొలి బంగారు పతకం గెలిచిపెట్టారు. క్రికెట్లో జింబాబ్వేపై చివరి T20లో విజయం సాధించి భారత జట్టు సిరీస్ను 3-0 తేడాతో గెలుచుకుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలెక్కని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత నిర్ధారించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి ఒక వీడియో సందేశంలో తెలియజేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థ నమ్మదగిందిగా, పారదర్శకంగా ఉండాలని, సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के
0: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నీలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రస్వామి, దేవి సుభద్రల పవిత్ర ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్దంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ది చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వాములను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ది దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి

0: అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లు వరుసగా 2వ రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయి చానూ స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయి చానూ సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి ఎస్ఏపీ రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా, ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయి చానూ వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ప్రకటన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: కళలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అంటూ కోట్లాది మంది యువతలో ఆశల దీపాలు వెలిగించిన ఆ మహనీయుడెవరో గుర్తున్నారా? ఆయనే మన భారతరత్న, ప్రజల రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. తమిళనాడులోని ఒక పేద నౌకా డ్రైవర్ కుటుంబంలో జన్మించిన కలాం గారు చిన్నతనంలో పత్రికలు అమ్మి చదువుకున్నారు. ఒక సామాన్య రాకెట్ సైంటిస్టుగా ప్రస్థానం ప్రారంభించి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న పొందడమే కాకుండా మన దేశానికి 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలు అందించారు. భారతదేశ రక్షణ వ్యవస్థకు అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను అందించి రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన అణుశక్తి దేశంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు డాక్టర్ సోమరాజు గారితో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన కలాం రాజు స్టెంట్ రూపొందించి పేద రోగులకు ప్రాణం పోశారు. కలాం గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, కలలంటే మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చేవి కావు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు. రాష్ట్రపతి భవన్ నుండి బయటికి వచ్చాక కూడా ఆయన విద్యార్థులకు బోధించటానికే ప్రాధాన్యత ఇచ్చారు. తన చివరి శ్వాస వరకు ఐఐఎం షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠాలు చెప్తూనే తుది శ్వాస విడిచారు. సమస్యలు వచ్చాయని వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఆకాశమే హద్దు అని నిరూపించిన మహనీయులు కలాం గారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఒక సద్భావనాపూరితమైన భారతదేశాన్ని నిర్మించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి. మీరింతవరకు నేటి మాట విన్నారు.

0: பொப்பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారి స్వీయ కవితలు వింటారు.
4: శ్రోతలకు నమస్కారం. ముందుగా మన భాషా వైభవాన్ని గురించి నా పద్యాలు ఆలకించండి. అమృత సమానంబు ఆపాత మధురంబు తేట పాలనురుగు తెలుగు భాష. అమృత సమానంబు ఆపాత మధురంబు తేట పాలనురుగు తెలుగు భాష. జుంటి తేనియ కన్న జున్ను కన్న మేటి తీయనైనది నాదు తెలుగు భాష. జుంటి తేనియ కన్న జున్ను కన్న మేటి తీయనైనది నాదు తెలుగు భాష. పలుకులో కలకండ పలుకులను పొదవించు తీరైన నా భాష తెలుగు భాష. పలుకులో కలకండ పలుకులను పొదవించు తీరైన నా భాష తెలుగు భాష. శ్రేష్టంబు శ్రావ్యంబు సకల భాషల కన్నా దివిజ భాషకు తోడు తెలుగు భాష. శ్రేష్టంబు శ్రావ్యంబు సకల భాషల కన్నా దివిజ భాషకు తోడు తెలుగు భాష. అంత ఇంత ఎనగా అలవియేగానట్టి సాటి లేని ఇద్దిమేటి భాష.

ఉన్నతోజ్వలమును ఉజ్వలంబగు భాష, ఉన్నతోన్నతమును ఉజ్వలంబగు భాష, ధాత్రిలోన నాదు మాతృభాష. అమ్మలా లాలించు ఆప్యాయతను పంచు, అలరించు ఆడించు ఆంధ్ర భాష. అమ్మలా లాలించు ఆప్యాయతను పంచు, అలరించు ఆడించు ఆంధ్ర భాష. గురువులా బోధించు గుణశీలత లభించు, అత్యంత మధురంబు ఆంధ్ర భాష. గురువులా బోధించు గుణశీలత లభించు, అత్యంత మధురంబు ఆంధ్ర భాష. శ్రేయఃఫలదాయి చెలువైన సుఖదాయి, అభ్రగంగాతుల్యం ఆంధ్ర భాష. శ్రేయఃఫలదాయి చెలువైన సుఖదాయి, అభ్రగంగాతుల్యం ఆంధ్ర భాష. రంజిలు కావ్యరతనాలకిది మాత, అతుల రసపూరితము ఆంధ్ర భాష. రంజిలు కావ్యరతనాలకిది మాత, అతుల రసపూరితము ఆంధ్ర భాష. నవ్యమైన భాష, నవనీతన భాష, దక్షిణాది భాష, ద్రవిడ భాష. తెలుగు జనుల గుండె వెలుగులే నా భాష, ఆంధ్ర భాష మనది అమర భాష. నన్నయ్య తిక్కన నాచన సోమన్న, హారతిచ్చిన భాష ఆంధ్ర భాష. నన్నయ్య తిక్కన నాచన సోమన్న, హారతిచ్చిన భాష ఆంధ్ర భాష. నన్నె చోడుని నవ్య నాదాలరవళిలో, జలకమాడిన భాష తెలుగు భాష. నన్నె చోడుని నవ్య నాదాలరవళిలో, జలకమాడిన భాష తెలుగు భాష. కవిరాజు శ్రీనాథ ఘంటాన శోభిల్లి, జిలుగులందిన భాష తెలుగు భాష. కవిరాజు శ్రీనాథ ఘంటాన శోభిల్లి, జిలుగులందిన భాష తెలుగు భాష. మొల్లాది కవయిత్రి ముగ్ధ కావ్యాలలో, చెలువమందిన భాష తెలుగు భాష. మొల్లాది కవయిత్రి ముగ్ధ కావ్యాలలో, చెలువమందిన భాష తెలుగు భాష. అష్టదిగ్గజములు అముక్తమాల్యద, అల్లచేమకూర చెళ్ళపిళ్ళ. త్యాగరాయ సుకవి వాగర్ధముల ఎందు, పరిమళించిన ఎట్టి భాష మనది. ఒకనాడు రాజరాజుకు అంకితమైన, భారతానికి ఇద్ది ప్రతిభ తెచ్చే. ఒకనాడు రాజరాజుకు అంకితమైన, భారతానికి ఇద్ది ప్రతిభ తెచ్చే. ఒకనాడు తిక్కన్న చకచక చకిటమౌ, ఘంటాన ఈ భాష గానమాయే. ఒకనాడు తిక్కన్న చకచక చకితమౌ, ఘంటాన ఈ భాష గానమాయే. ఒకనాడు అలసాని సుకవీంద్రు చేతిలో, మను చరిత్రగ నూత్న మంత్రమాయే. ఒకనాడు అలసాని సుకవీంద్రు చేతిలో, మను చరిత్రగ నూత్న మంత్రమాయే. ఒకనాడు శ్రీశ్రీకి సుకవితాధ్వజమౌచు, విప్లవరవమును వినగజేసే. ఒకనాడు శ్రీశ్రీకి సుకవితాధ్వజమౌచు, విప్లవరవమును వినగజేసే. అట్టి నా భాష ధరణిలో అనవరతము, కీర్తినందును ఈ మాటకెదురులేదు. తెలుగు తేజపు కీర్తిని దిశల దాట, బావుటాలెత్తి నిలిపిన భాష మనది. ప్రస్తుత సమాజంలో భారతీయులంతా మనం ప్రకృతిని దేశాన్ని అమ్మగా పూజిస్తుంటాం. అటువంటి స్త్రీశక్తిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, ఈ నేపథ్యంలో అమ్మలు ఎలా ఉండాలో ఈ కవిత వినండి. అమ్మలు ప్రేమించాలి, అమ్మే తన ఆయువు అని అందరూ గుర్తించేలా తల్లులు తమ బిడ్డల్ని మరింతగా ప్రేమించాలి. ఆ ప్రేమలో బాధ్యత సంప్రదాయం తుణికిసలాడాలి, సంస్కారాన్ని ఉగ్గుపాలతోనే రంగరించిపోయాలి. తప్పటడుగులు తప్పుడడుగులు కాకుండా అమ్మలు కాపుకాయాలి. అమ్మలు తమ బిడ్డలకి సంస్కారాన్ని ఉగ్గుపాలతోనే రంగరించిపోయాలి. తప్పటడుగులు తప్పుడడుగులు కాకుండా అమ్మలు కాపుకాయాలి. అమ్మలు ఆప్యాయంగా తినిపించాలి, వివేకాన్ని జ్ఞానాన్ని విఘ్నతను వినయాన్ని కలగలిపి మరీ తినిపించాలి. ప్రకృతి పవిత్రతను ఎరిగించాలి, శక్తి తత్వాన్ని మరింత విస్తృతంగా ఎరుకపరచాలి.

0: ప్రకృతి పవిత్రతను ఎరిగించాలి, శక్తి తత్వాన్ని మరింత విస్తృతంగా ఎరుకపరచాలి. ఔదార్యం దాతృత్వం అబ్బేలాగా, నమ్రత నడవడి అలవడేలాగా అమ్మే బిడ్డలకు అడుగులు వేయించాలి. మానవత్వంలోని మహోన్నతిని, స్వార్థంలోని నిమ్మనతను అమ్మలే తెలియపరచాలి. మానవత్వంలోని మహోన్నతిని, స్వార్థంలోని నిమ్మనతను అమ్మనే తెలియపరచాలి. అమ్మలు శుద్ధులు చెప్పాలి. తమ విశ్వాతీతమైన విజ్ఞాన శక్తిని అమ్మలు అభివ్యక్తీకరించాలి. తనలాగే సమాజాన్ని దర్శించగలిగే చూపును, నిజాన్ని నిక్కచ్చిగా గ్రహించగలిగే నేర్పును అమ్మలు బిడ్డలకు ప్రసాదించాలి. ఆడవాళ్లను గౌరవించే లక్షణాన్ని అమ్మలే అలవరచాలి. మగతనమంటే ప్రకృతిని కాపుకాయటమని, సమాజ ఉన్నతికి పరిశ్రమించడమని అమ్మలు వివరించాలి. వేసే ప్రతి అడుగులోనూ అమ్మ పెంపకం కనిపించాలి. తల్లిగా చెల్లిగానే కాదు, అంబస్వరూపంగా ఆడవాళ్లను ఎరుకపరచాలి. అమ్మలు ఆగ్రహించాలి, అమ్మలు ఆగ్రహించాలి. బుద్ధి వక్రించినప్పుడు, చిత్తం చంచలించినప్పుడు, పైత్యం ప్రజ్వలిల్లినప్పుడు, వ్యసనం విలాసం విధ్వంసం వైపు పయనం సాగించినప్పుడు, వ్యవస్థ పతనం దిశగా పరుగులు తీస్తున్నప్పుడు, ఆరాధన భావం వెర్రితలలు వేస్తున్నప్పుడు, కోర్కెలు ప్రబలుతున్నప్పుడు, స్నేహం దాహంగా మారుతున్నప్పుడు, పైశాచికత్వం పడగ ఝళిపించినప్పుడు అమ్మలు ఖచ్చితంగా ఆగ్రహించాలి. అమ్మ ఆగ్రహిస్తే బద్దలవుతున్న అగ్నిపర్వతం, ఒక బీభత్సం, ఒక సునామీ, ఒక భూకంపం, ఒక దవానలం, ఒక విలయం, ఒక ప్రళయం కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. ఆ క్షణంలో అమ్మ ఆదిశక్తిలా కనిపించాలి.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారి స్వీయ కవితలు వింటారు.
6: కవితా శీర్షిక మంచంకోడు. కర్ర నుంచి పొట్టు రాలుతున్న స్థితిలో నల్లగా ఓ మంచంకోడు పల్లె హోటల్ పక్క చిన్న వసారాలో. ఆనవాళ్లను బట్టి ఇది ఒకనాటి పట్టె మంచంకోడు, ఇప్పటి నా నడుమెత్తు నిలువులో. దీని దేహమంతా చెక్కుబడి శిథిలమై నల్లని నుసిరాలుతున్న ఒకప్పటి బలం బలిష్టం స్ఫుటంగా గోచరిస్తూ ఏదో అనాది రాజసం. ఈ కర్ర అలనాటి ఏ దుర్గమారణ్యం నుంచి తరలివచ్చిందో, ఎవరు మహామురిపెంతో శుల్కం చెల్లించి తమ వెంట తెచ్చారో, ఏ గుబురుమీసం ఆజానుబాహువు దీన్ని వైనంగా నగిశీలు చెక్కించి భద్రంగా మంచంకోడును చేశాడో. నాలుగు గోడల మధ్య నాలుగింట ఒకటిగా ఎంత దీర్ఘకాలం మసలిందో, నర్తించిందో. దీని భుజాల మీదుగా ఎన్నెన్ని కళ్యాణాలు, పురుడూ పుణ్యాలు, పండగ పబ్బాలు, దుఃఖ విచారాలు, విషాదాలు నడిచి వెళ్ళాయో. కదిలీ కదలని దీని చుట్టూ ఎన్నెన్ని ఉత్సవ సంరంభ దీపకాంతులు వెలిశాయో. బహుశా అన్నీ తిలకించి, వినోదించి, సహించి, భరించి కదులుతున్న గోడగడియారం జంటగా మెలిగి తరాల మీది తరాల స్వరాలు ఆలకించి, ఏమో ఎప్పుడు ఏ క్షణాన ఏ నిస్సత్తువ లావహించి పెలుసుబారిన వెన్నులు కూలబడి నెల కొరికిందో. బహుశా అప్పటినుంచి ఒక సుదీర్ఘ నరకం, ఒక నరక సదృశ దుర్దశ. బహుశా ఎవరూ ఆదరించని, ఖాతరు చేయని ఒంటరి నిశ్శబ్దరోదన. బహుశా ఎడతెగని పచ్చని జ్ఞాపకాల తలపోత. యగాదిగా పరిశీలనగా చూస్తుంటే దీన్ని

లోలోపల సుళ్ళు తిరుగుతూ ఏదో తెలియని బాధ. జీవితమంతా ముగిసిపోయి ఇవాళ అచేతనంగా పడి ఉన్నట్టు. గడచిన తరాల అమ్మమ్మల అమ్మల ముదుసళ్ల జీవన ప్రస్థానమంతా ఊహాకృతి దాల్చినట్టు. ఇన్నాళ్ళు అక్కడా ఇక్కడా నే చదివిన విన్న కన్న కథలన్నీ ఒక్కసారి కదలి కనలి ముంగిటవాలినట్టు. ఇన్నాళ్ళు అక్కడా ఇక్కడా నే చదివిన విన్న కన్న కథలన్నీ ఒక్కసారి కదలి కనలి ముంగిటవాలినట్టు. రేపీ పాటికిక్కడ ఈ మూడు బండరాళ్ల నడుమ అగ్ని స్నానానంతరం ఒక గుప్పెడు బూడిద తెల్లగా మిగిలినట్టు. కవితా శీర్షిక కొక్కేల మధ్య. అతడొకరికి భర్త, ఒకరికి తండ్రి. అతడొకరికి భర్త, ఒకడికి తండ్రి. మరొకరికి మామ, మరొకటికి తాత. ఇంకొకరికి ఇంకొకరికి నీడా తోడు. తలా ఒక కొక్కాన్ని అతడి శరీరానికి తగిలించారు. తలా ఒక కొక్కాన్ని అతడి శరీరానికి తగిలించారు. అతడో విశ్రాంత ఉపాధ్యాయుడు, ఇంటిల్లిపాదికి ఓ ఏటీఎం కార్డు. ఆరుగురు అమానవుల మధ్య ఒకే ఒక మానవుడు. ఆరుగురు అమానవుల మధ్య ఒకే ఒక మానవుడు. రక్తాలోడుతున్న ఒక మానవుడు ఎంతకాలం మిగులుతాడు? కవితా శీర్షిక దుందుబి. ఇవాళ ఏ విజయమూ ఒక్కరిది కాదు. శ్రమ, తపన, ఆరాటం ఒక్కరివి కాదు. గురువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సేవకులు అందరూ సహవిజేతలే. తెర వెనుక ముందు కార్యమగ్నులే. కఠోర సాధన కుడి ఎడమల వారే. నిరంతర నిర్విరామ ప్రేరణలే, ప్రోత్సాహకులే. ఇవాళ ఏ పతకమూ ఒక్కరిది కాదు. ఎవరైనా చతికిలబడినప్పుడు భుజంచరిచి చేయందించే వారొకరుండాలి. ఎగసి సత్తా చాటినప్పుడు చప్పట్లు మోగించే చేతులుండాలి. ఎవరికైనా మేమున్నామంటూ ఓ భరోసా, భావి నీదేనంటూ ఓ మెరుపువాక్యం, చిన్నో పెద్దో ఒక అభయహస్తం. అది నేటి ఐఐటి కావచ్చు, రేపటి ఐఏఎస్ కావచ్చు, రాబోయే ఒలింపిక్ రజత స్వర్ణమో స్వర్ణరజతమో కావచ్చు. ఉత్సాహం నివురు కప్పినప్పుడు చప్పున ఊదే గాలికెరటమై ఒకరుండాలి. నిరాశా నిస్పృహల కారుమొయిలు కమ్మినప్పుడు సరుణ చీల్చే కాంతి ఖడ్గమై ఒకరుండాలి. ఎత్తు పల్లాల, లోయలు, శిఖరాల జీవిత పాఠాలు విడమరచి నినదించే అనుభవస్వరం ఒకరుండాలి. ఒకరి పౌరుషాగ్ని చల్లారిపోకుండా చేతులు అడ్డుపెట్టి నిలిచే అరుణదేహం మరొకరుండాలి. అంతిమంగా విజేతకు శాఖాగ్రం మీద పక్షి కన్ను మాత్రమే కనబడే గురి. శ్రమ పట్ల ప్రేమ, కర్తవ్యం పట్ల నిష్ట, గ్రహించి స్వీకరించే వినయం, సాహసం, పోరాట గుణం, గడిచిన జీవితం పట్ల ఆర్ద్ర కృతజ్ఞత, విజయం పట్ల గౌరవం, తృప్తి. ఇవాళ ఏ విజయమైనా సమిష్టి విజయమే. కవితా శీర్షిక తనూజ. నిద్రలేవగానే ఎక్కడో ఎందుకు మా అమ్మాయి కనుదోయిలో నా ప్రతిబింబాన్ని చూసుకుంటాను. నిద్రలేవగానే ఎక్కడో ఎందుకు తన అరవిరిసిన నవ్వుల్లో నా నవ్వును గుర్తిస్తాను. నిద్రలేవగానే ఎక్కడో ఎందుకు తన అరచేయి గులాబీల అత్తరు ఆఘ్రాణిస్తాను. నిద్రలేవగానే ఎక్కడో ఎందుకు నా మునివేళ్ల మీది తాడనంలోంచి మృదుత్వాన్ని గ్రహిస్తాను. ఎప్పుడో ఎక్కడో ఎందుకు నా మెడ చుట్టూ రెండు చేతులు చామంతి దండగా వేసి పాలముద్దు ముద్రించినప్పుడే పుత్రికోత్సాహాన్ని పొందుతాను. పుత్రిక రేపటి భూమి, ఆకాశము. కవితా శీర్షిక మెలాంకలి. ఓ సాయంకాలపు వాహ్యాళిలో ఉన్నట్టుండి మిత్రుడిలా అన్నాడు.

0: ఓ సాయంకాలపు వాహ్యాళిలో ఉన్నట్టుండి మిత్రుడిలా అన్నాడు, ఆలస్యంగా పెళ్ళయింది, మరీ ఆలస్యంగా పుట్టారు పిల్లలు. నా బిడ్డలతో ఉల్లాసంగా గడపాలి, వాళ్లతో ఆడాలి, వాళ్ల మాటలు మరింత ఎక్కువ వినాలి, బాగా నాలుగు చోట్ల తిరగాలి వాళ్లతో. ఎందుకంటే నాకు నా పిల్లలు వీళ్లే, నా మనుమలు మనుమరాళ్ళు కూడా వీళ్ళే. కవితా శీర్షిక ముందు వెనక. మొన్న రైల్వే స్టేషన్లో ముందొచ్చిన రైలు అట్లా నిలిచి ఉండగా తరువాతిది క్షణం ఆగి కూతపెట్టుకుంటూ సాగిపోయింది. నిన్న వయస్సు మళ్ళిన ఓ ఉద్యోగార్థి, కొంగొత్త క్రీడా పథకం పుచ్చుకున్న నవయువకుడొకడు చిటికెలో అతణ్ణి తోసుకుంటూ తొలగేసుకుంటూ ఎగరేసుకుంటూ తారసపడి, ఇవాళ నా టేబుల్ మీద ఎన్నాళ్ల నుంచో ముందుకు కదలని ఒకనొక ఆయవ్వన కవిత, తక్షణ గేయమొకటి ఇలవేసుకుంటూ అలాగే. ఇలాంటివే మరికొన్ని చిన్న పెద్ద చిల్లర మల్లర ఘటనలు ఒక్కొక్కటిగా మదిలో మూగాయి. ఇంతే కదా కొన్ని, చూస్తుండగానే మనల్ని దాటి వెళ్ళిపోతాయి, ఉన్నపళంగా నిట్టూర్పులోకి నెట్టిపోతాయి, పరాజయ భావవలయంలోకి గుంజుకుంటాయి, నిరాశా శరాఘాతాలవుతాయి. అయినా చేరాల్సినవి తేజం పుంజుకుని సుదూర సమీప గమ్యతీరాలు గురితప్పక చేరిన దృష్టాంతాలెన్నెన్ని లేవు, ఇవే కళ్ళ ముందు, కాకుంటే కాస్త ముందు వెనక.
1: మీరింతవరకు శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఏక ప్రకార సే పీఎం జయ అబ్ గరీబో కి జయ బన్ గయి.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు ఆట చిత్రం నుండి కార్తీక్ చిత్ర పాడిన పాట వింటారు. స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో మీరు వినబోయే పాట గీతా గోవిందం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. స్వరకల్పన గోపి సుందర్.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు. ఆచార్య చిత్రం కోసం హారికారావు సాహితీ త్యాగంటి పాడిన పాట వింటారు.

వినోద విజ్ఞానాల మేళవింపు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు పాడిన పాట

కార్యక్రమంలో మీరు వినబోయే పాట కుదిరితే కప్పు కాఫీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. స్వరకల్పన యోగీశ్వర్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరింతవరకు భావల్హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: yesterday. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Anuja. All the dailies talk about the constitution of a high-powered multidisciplinary committee to revamp the National Testing Agency. Hindustan Times headline says, PM unveils Nilekani-led panel for exam reforms. Lauding the Kargil heroes, Prime Minister Modi hails defense, sports and space feats of our country in his Mann Ki Baat program. Prime Minister also highlighted the culture of Olympiads and hackathons steadily growing in India, making him immensely proud, cites the Asian Age. Government issues advisory for seafarers amid rising Black Sea attacks after five nationals killed, reports the Statesman. Financial Express reports solar, wind, power generation jumps over 25%. As per the data shared by Adoption Authority CARA, 5,000 adoptions made last year, highest in a decade. UNESCO adds France's D-Day landing beaches, Greece's Mount Olympus to heritage list, reports the Indian Express. Ladakh gets first school for children with special needs, writes the Tribune. And finally, making it a golden day for India, Mirabai Chanu completes hat-trick of goals at CWG is a front-page headline in The Pioneer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha today. Parliamentary Affairs Minister Kiran Rijiju urges all MPs to participate in discussion on exam reform bill. Prime Minister Narendra Modi announces formation of high-powered task force led by technology expert Nandan Nilekani. Prime Minister urges young people to strengthen their connection with India's border villages, describes developed villages as foundation of Viksit Bharat. IMD forecasts very heavy rainfall in Odisha and Chhattisgarh today. And India's weightlifting queen Mirabai Chanu wins third successive Commonwealth Games gold medal in women's 48kg category. Rishikant Singh bagged silver in men's 60kg class. And with that, we end the morning news. Have a nice day.
2: Akasvani Chittur Jilla Samachara Lekha Vintaru Rachana Sri V.R. Vijay Bhaskar Rao.
3: లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజనుల చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి, జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. చిత్తూరు జిల్లా కుప్పం తనకు కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదని, తన భావోద్వేగంతో ముడిపడిన ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణకుప్పం విజన్ 2029 లక్ష్యాల సాధన కోసం 3 రోజుల పాటు కుప్పంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. గుడిపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పంలో 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 27 పరిశ్రమల ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా సుమారు 39,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 58,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిన్ 1,70,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించారు. గుత్తారపల్లిలో 4,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ను ప్రారంభించారు. జననాయకుడు గ్రీవెన్స్ వ్యవస్థను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టును సందర్శించారు. 3,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎల్పిజి బర్నింగ్ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 117 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బస్ స్టేషన్, డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కంగుంది గ్రామంలో సుమారు 350 మంది రైతులకు భూపట్టాలను పంపిణీ చేశారు. గిరిజనులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్ ఎంఎస్ భారత్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కొలవారిపూర్ ఎస్టీ కాలనీలో రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను పరిరక్షించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చిన్నారులపై లైంగిక దాడులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం పనులను వేగంగా

0: పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని చెరువులకు నీరు చేరే ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 3106 చెరువులు, 3935 ఫీడర్ ఛానళ్లు, 665 క్యాస్కేడ్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 1177 పనులకు ఆమోదం లభించగా వాటిలో 1123 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 54 పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనుల ద్వారా 14,94,000 పనిదినాలు కల్పించి కార్మికులకు 38,84,00,000 రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులకు 8,80,00,000 రూపాయలు, గ్రంథాలయాల మరమ్మతులకు 25,00,000 రూపాయలు, నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 గ్రంథాలయాలకు కంప్యూటర్ల కొనుగోలు కోసం 20,00,000 రూపాయలు, ఫర్నిచర్ తదితర సౌకర్యాల కోసం 50,00,000 రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో యజమానులు, సంస్థలకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ నష్టపరిహార కేసుల పరిష్కారానికి విశ్వాస్ 2026 పేరుతో ప్రత్యేక వివాద పరిష్కార పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ బిటి సతీష్ కుమార్ తెలిపారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం జూన్ 29వ తేదీ నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నష్టపరిహారం ఉత్తర్వులను న్యాయస్థానాల్లో సవాలు చేసిన కేసులు, తుది ఉత్తర్వులు జారీ అయినప్పటికీ పూర్తిగా లేదా పాక్షికంగా వసూలు కాని కేసులు, నోటీసులు జారీ అయినా తుది ఉత్తర్వులు వెలువడని కేసులు, అలాగే నష్టపరిహారానికి సంబంధించిన నోటీసులు ఇంకా జారీ కాని కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన యజమానులు ఈపీఎఫ్ఓ ఎంప్లాయర్ పోర్టల్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఈసైన్ ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, చిత్తూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం వై బాలకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. క్షమించాలి, హలో ఎఫ్ఎం. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393. మరి మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
2: నా పేరు బాబు మేడం, మార్కాపురం.
1: బాబు గారు,
2: మేడం వేటగాడులో కొండ మీద సంద మన పాట మేడం.
1: వేటగాడు మూవీ నుంచి
2: మేడం. మా శ్రోతలు ఎవరు చాలా మన సూరపల్లి చిన్నప్పం మేడం. వింటున్నాను మేడం ప్రోగ్రామ్. ఇందా పాటలు కూడా బాగుంది,
1: బాగున్నాయా?
2: సూపర్ గా ఉన్నాయి మేడం.
1: వేటగాడు కొండ మీద చందమామ, అదే కదండి పాట?
2: పాట మేడం.
1: ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తోంది, వినేసేయండి.
2: థ్యాంక్ యూ.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
3: కడప నుంచి రమాదేవి మేడం.
2: కడప నుంచి రమాదేవి గారు, బాగున్నారండి? ఓకే అండి. మీ కడప ఛానల్ వస్తూ ఉంటుందండి, మీరు వింటుంటారా? ఓకే ఓకే. ఏ చిత్రానికి పాట కావాలండి ఈరోజు? వాయిస్ సరిగా వినిపించట్లేదండి. మూవీ పేరు మరొకసారి చెప్పండి. ప్రేమబంధం. ప్రేమబంధం, శోభన్ బాబు. దానిలో ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో,
1: హలో అమ్మా.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు?
1: నా పేరు బాబాయ్ అమ్మా.
0: ఓబాయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అమ్మా నాకు నిన్న కాల్ వచ్చింది, మళ్ళీ చేస్తే అమ్మ కాల్ అందుకుందామా? మరి
0: ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి చేస్తే బాగుంటుందండి.
1: అమ్మా
0: 4 రోజులు గ్యాప్ ఇచ్చి చేస్తే బాగుంటుంది.
1: సరే, నాకు ఇవాళ ఒక పాటే అమ్మా
0: చెప్పండి, ఏ సినిమాలో మంచి పాట కావాలి?
1: గూడు పుట్టానిలో మంచి పాట, రెండు పాటలు ఏమాటలో మంచి పాట ఒకటి అమ్మా.
0: గూడు పుట్టాని,
1: గూడు పుట్టాని మంచి పాట ఉందమ్మా, మంచిది.
0: గూడు పుట్టాని.
1: సరే అమ్మా.
0: ఓకే అండి.
1: సరే అమ్మా.
0: శ్రోతలకి మనవి, దయచేసి వెంట వెంటనే కాల్ చేయొద్దు, కనీసం 4 రోజులు గ్యాప్ తీసుకొని చేస్తే వినే శ్రోతలకి బాగుంటుంది. కనుక శ్రోతలు గమనించి చేయవలసిందిగా మనవి.

0: Hello，హలో గుడ్ మార్నింగ్
1: హలో
0: అండి,
1: మేడం.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: మేడం అశోక్. మేడం మార్కాపురం.
0: మార్కాపూర్ నుంచి అశోక్.
1: అవును మేడం.
0: అశోక్ గారు బాగున్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం స్టైల్ మూవీలో మీరుపై సాగర.
0: స్టైల్
1: మీరుపై సాగర అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకే అండి, వింటూ ఉన్నారా మా ప్రోగ్రామ్స్?
1: వింటుంటాం మేడం. రెగ్యులర్గా వింటుంటాం అన్ని ప్రోగ్రామ్స్. వార్తలు
0: ఓకే
1: క్లీనింగ్ చేస్తుంటాం
0: ఓకే ఓకే మీకోసం
1: మేడం.
0: మీరు చెప్పండి.
1: మేడం మా సూచనలు సలహాలు పంపే ఈమెయిల్ ఐడి ఒకసారి చెప్పండి మేడం.
0: ఈమెయిల్ ఐడినా? ఒకసారండి చూసుకొని ఈసారి అలౌన్స్ చేస్తాము.
1: ఓకే మేడం.

అశోక్ గారు, మీరు అడిగారు కదా మెయిల్, శ్రోతల మాట @gmail.com అని క్యాపిటల్ లెటర్స్ అండి, SORTALAMATA శ్రోతల మాట @gmail.com నోట్ చేసుకొని మీ అభిప్రాయాల్ని పంపగలరు DRFM ప్రోగ్రామ్కి. మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం, శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలను కోరు కార్యక్రమం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
3: కూర్చోడి నుంచి నాగార్జున రెడ్డి మేడం.
2: నాగార్జున రెడ్డి గారు, బాగున్నారండి?
3: బాగున్నాం మేడం.
2: ఏ చిత్రానికి పాట కావాలి?
3: రుద్రవేణులో నమ్మకు నమ్మకు ఈరేయ సాంగ్ మేడం.
2: ఓకే అండి. ఎలా ఉన్నాయండి మీ వైపు వర్షాలు?
3: ఏం లేదు మేడం,
2: అస్సలు
3: అస్సలు ఏం లేదు.
2: అవునండి, ఈసారి వర్షాలు తక్కువగానే ఉన్నాయి.
3: బాగా బెట్టగా ఉంది మేడం వాతావరణం.
2: అవునండి, రుద్రవీణ చిత్రంలో నమ్మకు నమ్మకు. ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తోంది, వినేయండి.
3: ఓకే మేడం.
4: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్న.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
1: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పోలయ్య గారు
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? బొబ్బిలి పులి మూవీ నుంచి. ఎడ్డమంటే తెడ్డమంటే ఎన్నడ్డి ఇరిగిపోతాది, గూడు దారిపోతాది పిల్లు, నీ కట్టు చెదిరిపోతాది పిల్లు, నీ గుట్టు బయట పడతాది పిల్లు అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి. వింటున్నారా ఉదయం నుంచి మా ప్రోగ్రామ్స్?
1: వింటుంటా మేడం. ఎందుకు మేడం?
0: ఓకే ఓకే
1: మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం,
0: మాట్లాడమనండి.
1: మార్కాపురం నుంచి అశోక్ గారు, సాల్మాన్ రాజు గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, నల్లబోతు వెంకటేశ్వర్లు గారు, చల్ల వెంకటేశ్వర్లు గారు, లక్ష్మీప్రియాంక గారు, సర్దార్ బాయి, పూజారి ధనయ్య, రామయ్య గారు, నరేందర్ రెడ్డి, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో వెంకటేశ్వర మేడం, సేమ కుతురించి.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? ఈరోజు కన్నె మనసులు మేడం.
0: కన్నె మనసులు. కన్నె మనసులు కృష్ణ.
1: అవును మేడం.
0: ఓకే అండి, దానిలో ఏ పాట అండి?
1: ఈ ఉదయం నా హృదయం అనే సాంగ్ మేడం.
0: ఈ ఉదయం నా. ఓకే అండి.
1: మేడం, మన శ్రోతలు పాలకులు రాఘవేంద్ర గారు, సాల్మన్ గారు, పాలెం పాలయ్య గారు, చిన్నప్ప గారు, మార్కండి.
0: ఓకే అండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పండి. శ్రోతల పేర్లు మరీ మరీ చెప్పొద్దు, ఇప్పుడే ఒకరు చెప్పారు, మళ్ళీ మళ్ళీ.
1: ఓకే ఓకే, ఇంకా అర్థం చేసుకుంటాం మేము.
0: ఓకే అండి, మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, ఫినిష్ అయ్యండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే.
1: మేడం అందులో మేడం, నా పేరు మార్కపంజి.
0: బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నా అండి.
1: ఇవాళ కార్యక్రమాలన్నీ బాగున్నాయి మేడం. బాలహరి చాలా బాగుంది మేడం.
0: సాంగ్స్ బాగా నచ్చాయి.
1: బాగున్నాయి మేడం, మంచి పాటలు ఇచ్చారు.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ మంజుల గారు. ఓకే,
1: చాలా ట్రై చేస్తున్నా మేడం, ఫస్ట్ నుంచి ఇప్పటికి వచ్చింది.
0: అవునా?
1: అవును మేడం.
0: ఓకే అండి.

0: తప్పకుండా కలుస్తుంది, మనం ప్రయత్నించాలంతే.
1: అవును మేడం, ఈ మధ్య చాలా రోజులైంది మేడం నేను చేసి, అందుకని ఇవాళ ట్రై చేసాం మీరు వచ్చారు కదా అని.
0: ఓకే
1: మేడం, పరుగో పరుగు ఉందా మేడం, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా
0: చూద్దాం. పరుగో పరుగు ఎప్పుడు వేసినట్టయితే లేదు, చూద్దాం. పరుగు ఉందండి, పరుగో పరుగు లేదు.
1: లేదా మేడం?
0: లేదండి.
1: లేకపోతే వంశోద్ధారకుడు మేడం, బాలకృష్ణది.
0: బాలకృష్ణది వంశోద్ధారకుడు. ఏంటండి ఈరోజు స్పెషల్స్? ఇంట్లో
1: ఇంట్లో ఏముంది మేడం, పూరి చేసా మేడం.
0: ఓ పూరి, నైస్. వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి?
1: వాళ్ళు హాస్టల్లో మేడం ఉండేది.
0: ఇప్పుడు హాస్టల్లో వేశారా?
1: అవును మేడం.
0: ఏం చదువుతున్నారు?
1: మామూలుగానే మేడం, 9th అసలు, 10th, 8th అసలు.
0: ఓకే, 9th 8th వేసేసారు ఇద్దరిని. వంశోద్ధారకుడు కదండి?
1: అవును మేడం.
0: వంశోద్ధారకుడు ఏ పాట?
1: అందాల ప్రాయం అని మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: వింటున్నా మన శ్రోతలందరి కోసం మేడం,
0: అందరికోసం. ఇలాగే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి తప్పకుండా.
1: సరే మేడం.
0: మీ అభిప్రాయాల్ని తప్పకుండా లెటర్ రాయండి.
1: సరే మేడం.
0: ఓకే.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో సరస్వతి ఘోర రూపకం వింటారు, రచన శ్రీమతి జే మైత్రి.
2: అమ్మా అని అమ్మమ్మ అని ఆప్యాయంగా పిలువబడ్డ సరస్వతి ఘోర 94 సంవత్సరాల జీవితం దేశ స్వాతంత్ర పోరాట కాలంలోనూ సాంఘిక సంస్కరణల కాలంలోనూ సాగింది. కాల ప్రవాహంతో కొట్టుకుపోకుండా సమసమాజ నిర్మాణానికి ప్రతి వ్యక్తి గౌరవం గల వ్యక్తిగా సమాన ప్రతిపత్తితో జీవించడానికి నిరంతరం చివరి క్షణం వరకు కార్యకర్తగా కృషి సల్పిన సాంఘిక విప్లవకారిణి, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు సరస్వతి ఘోర. ఆమె తమ తొమ్మండుగురు సంతానాన్ని సమాజ శ్రేయస్సుకి పనిచేసే కార్యకర్తలుగాను, తమతో పనిచేసే కార్యకర్తలని బిడ్డలుగాను చూసిన తల్లి.
3: ఆమె ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తల్లి కొండమ్మ, తండ్రి పోడూరి లక్ష్మీ నరసింహారావు. సనాతన సంప్రదాయ కుటుంబం. వారికి 4 పిల్లల తర్వాత ఒక పిల్లాడు, 2 ఆడపిల్లలు పుట్టి చనిపోయారు. తర్వాత పుట్టిన ఆడపిల్లే ఈ సరస్వతి. ఈ పిల్లైనా దక్కాలని బారసాల చేయలేదు, చిట్టి అని పిలిచేవారు. అల్లారు ముందుగా పెంచుకున్నారు. స్కూల్లో చేర్పించేటప్పుడు సరస్వతి అని పేరు పెట్టారు. తండ్రి విజయనగరం సంస్థానంలో పనిచేసేవారు. ఆ రోజుల్లో ఆయన జీతం నెలకి 30 రూపాయలు. ఒక అన్న కూడా రాణిగారి పిల్లలకు చదువు చెప్పేవారు. మర్యాద గల సమిష్టి కుటుంబం. ఎన్నో కష్టాలు వచ్చినా పిల్లల్ని చక్కగా పెంచారు. మహారాణి కూడా పిల్లల్ని తన వద్దకు పిలిపించుకుని చూసేవారు. అలాగే గురదాడ అప్పారావు గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, గిడుగు రామ్మూర్తి గారు తరచూ వారింటికి వచ్చి తాతగారితో తాత్విక చర్చలు, సాహిత్య విమర్శలు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒక పక్క ఛాందస్ ఆచార వ్యవహారాలు, వ్రతాలు, మడి పట్టింపులు పాటించిన పిల్లల చదువుల ఎడల శ్రద్ధ చూపించేవాళ్ళు.
2: ఆ కాలంలో ఆడపిల్ల రజస్వలు అవ్వకముందే వివాహం చేసేయాలి. సరస్వతి గారిది కూడా బాల్య వివాహమే.

0: ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విజయనగరం రాణిగారికి తెలియగానే తండ్రిని పిలిచి, సరస్వతి చురుకైన పిల్ల, తెలివైనది, చక్కనిది, చదువుకున్న మంచి అబ్బాయిని చూడండి, నేను కట్నం ఖర్చులకి 1116 ఇస్తాను అన్నారట. తండ్రి నరసింహారావు గారు పెళ్లి సంబంధం చూడడానికి కాకినాడ వెళ్లారు. అనుకోకుండా తన బాల్య స్నేహితుడు గోపరాజు వెంకట సుబ్బారావు గారిని దారిలో కలిశారు. బాల్య స్నేహితుడిని ఇంటికి తీసుకువెళ్లి మహదేవ శంభో గారు కబుర్లు చెప్పుకుని ఆయన వచ్చిన పని తెలుసుకుని తన ఎదిగిన రెండవ కుమారుడు రామచంద్రరావు వివరాలు చెప్పారు. ఇంటర్ పరీక్ష రాశాడు, పై చదువుకు మద్రాసు వెళ్తున్నాడని చెప్పారు. ఇక వేరే సంబంధం ఏమీ చూడకుండా స్నేహితులిద్దరూ వియ్యం పొందుదామనుకున్నారు. జాతకాలు చూసుకుని పిల్లని చూపించి పెళ్లి నిశ్చయం చేశారు. 10 రోజుల్లో లగ్నం పెట్టి 1922 మే 7వ తేదీన పెళ్లి జరిపించారు. ఆ రోజుల్లో 5 రోజులు పెళ్లి తంతు. బాల్య వివాహాల్లో ఆడపిల్ల ఏమనుకునేది అని సరస్వతి గారిని అడిగితే, ఆ అమ్మాయికేం తెలుస్తుంది, ఏదో పల్లకి ఎక్కి ఊరేగుతాం, అందరూ సరదాగా అన్నీ చేస్తారు, బొమ్మల పెళ్లే కదా అనేవారు.
1: సరస్వతి గారి పెళ్ళైన తర్వాత స్కూల్ చదువు ఆగిపోయినా ఇంట్లో ఉన్న లైబ్రరీలోని జీవిత చరిత్రలు, నవలలు, కాశీమజిలి కథలు, సంఘ సంస్కరణ రచనలు ఇలా విశాలంగా అన్నీ చదువుతూ విజ్ఞానాన్ని పెంచుకున్నారు. అటు రామచంద్రరావు గారి మీద జాతీయ ఉద్యమ ప్రభావం పడింది. కులరహిత సమాజం కోసం పనిచేసిన గోపరాజు రామచంద్రరావు పేరుని గోరాగా మార్చుకున్నారు. భార్య సరస్వతిని చదువుకోమని, ఇంగ్లీష్ కూడా నేర్చుకోమని ప్రోత్సహించేవారు. ఉత్తరాలు కూడా వ్రాయటం మొదలుపెట్టారు. ఇది ఆ రోజుల్లో కొత్త. సహజంగానే సరస్వతి గారిలో చిన్నప్పటి నుంచి ప్రశ్నించడం, ఆలోచించడం ఉండేది. స్కూల్లో గ్రహణం ఎలా ఏర్పడుతుందో వివరించి చదువులో చెబితే ఇంటికి వచ్చాక రాహుకేతువు మింగడాలు, గ్రహణ స్నానాలు, నమ్మకాలు చూసి ప్రశ్నించేవారు. స్కూల్లో అందరి పిల్లలతో కలిసిమెలిసి ఉండి ఇంటికి వచ్చాక కులాల ప్రసక్తితో వేరుగా ఉండాలనడం ఆమె స్నేహాలకు ప్రశ్నగా ఉండి ఆలోచింపజేసేది.
0: భర్త గోరా ఎంఏ బాటనీ సబ్జెక్టుతో పాస్ అయి మధురైలో లెక్చరర్ ఉద్యోగంలో చేరగానే సరస్వతి గారిని కాపురానికి తీసుకెళ్దామనుకున్నారు. కానీ కుదరక మరుసటి ఏడాది కోయంబత్తూరులో మరో ఉద్యోగంలో చేరి తీసుకువెళ్లారు. అప్పుడు సరస్వతి గారి వయసు 14 సంవత్సరాలు. మధురైలో ఉండగా అద్దె ఇంటి కొరకు చాలా ప్రయత్నించినా దొరకలేదు. చివరకు దయ్యాల కొంప అని వదిలివేయబడ్డ ఇంటిని చూశారు. గోరా సైన్స్ సబ్జెక్ట్ చదివిన వ్యక్తే కాక సైంటిఫిక్ టెంపర్ని జీవితంలో అలవరుచుకున్న వ్యక్తి. దెయ్యాలు భూతాలు నమ్మరు. అందుచేత ధైర్యంగా దయ్యాల కొంపగా పాడుబడ్డ ఇంటిలో ఆ 2 గదులు అద్దెకి తీసుకుని దిగి పరీక్షించారు. గోరా తెల్లవారేసరికి ఏమైపోతారో అని భయపడ్డ మిత్రులందరూ మామూలుగా చక్కగా చిరునవ్వుతో ఉన్న ఆయన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది గోరాలో పెరుగుతున్న నాస్తిక దృష్టికి మొదటి విజయం. గోరా చేసిన ఈ పరిశోధన తెలిసి సరస్వతి గారికి భయం కలగలేదు, కుంగిపోలేదు. అలాగే కోయంబత్తూరులో కాపురానికి వచ్చిన రోజునే మనకి శుభ్రత కావాలి కానీ మడిబట్టలు అని ప్రత్యేకంగా అక్కర్లేదని గోరా స్పష్టంగా చెప్పారు. అలవాటు పడ్డ పాత ఆచారాలు వదలడానికి కష్టం కలిగినా గోరా సరస్వతి గారిలోని నూతన ఆలోచన సరళిని, జిజ్ఞాసను, శాస్త్రీయ దృష్టిని ప్రవేశపెట్టి పెంపొందించారు. స్నేహితుల ఇళ్లకి ఇద్దరు కలిసి వెళ్లడం, వారిని తమ ఇంటికి ఆహ్వానించడం చేసేవారు. సరస్వతి గారు కాపురానికి వెళ్లిన కొత్తలో గోరా మేనత్త జోగమ్మగారు 2 నెలలు వారితో ఉన్నారు. ఆవిడికి ఇవి నచ్చకపోయినా చూసి ఊరుకున్నారు.
1: తన స్వతంత్ర భావాలకు కోయంబత్తూరులోని ప్రభుత్వ ఉద్యోగంలో సాగితే కుదరదని 1 సంవత్సరం అవగానే రాజీనామా చేశారు గోరా. పర్మనెంట్ జాబు, పెన్షన్ వచ్చేది వదిలేయటం బంధువులెవరికీ నచ్చలేదు. ఉద్యోగం చేస్తూ మిగులుచుకున్న డబ్బుతో గోరా, సరస్వతి గోరా దేశాటన చేసి విజ్ఞానం పెంచుకోవాలి అనుకున్నారు. మైసూరు, బెంగళూరు, ఊటీ, తిరుపతి వగైరా పట్టణాలు చూసి ఇంటికి తిరిగి వచ్చి మరో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నారు. దైవ దర్శనం కోసం ఏ గుడికి వెళ్లలేదు. మద్రాసు చేరాక ఒక హోటల్కి ఇద్దరు కలిసి వెళ్ళి అందరూ టిఫిన్స్ తీసుకునే హాల్లో ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు హోటల్స్కి రావడమే అరుదు. వేరే రూమ్లో కూర్చోకుండా అందరితో ఇలా కూర్చోవడం అక్కడ వారికి ఆశ్చర్యం కలిగించింది. సినిమాకి వెళ్ళినా భార్యాభర్తలు ఒకచోట కూర్చోడానికి వీలుండేది కాదు ఆ రోజుల్లో. కానీ గోరా సరస్వతులు కలిసి అన్ని చోట్లకి వెళుతూ స్త్రీ వ్యక్తిత్వానికి విలోనిస్తూ పురుషునితో సమాన ప్రతిపత్తికి కృషి చేసేవారు. భర్త పేరు భార్య చెబితే ఆయన ఆయుష్ తగ్గిపోతుందనే ఆ రోజుల్లో ఘోషా పద్ధతి ఉన్న రోజుల్లో గోరా సరస్వతి గారు అర్థం లేని ఆచారాలను ధిక్కరిస్తూ మర్యాదగా హుందాగా ఉండేవారు. వారిని అందరూ వ్యతిరేకించినా వారి ప్రవర్తన ఆలోచింపజేసేది. కొందరు వారిని సపోర్ట్ చేయడం కూడా జరిగేది. సరస్వతి గారు గోరాన్ని అనుకరించడమే కాదు, ఆమె బుద్ధిపూర్వకంగా తన ఇష్టపూర్వకంగా మార్పుకి అడుగేసేవారు. ఇంటికి చేరుకున్న 4-5 రోజుల్లోనే కొలంబోలోని ఆనంద కాలేజీలో బయాలజీ లెక్చర్

0: గా చేరే అవకాశం వచ్చింది. సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంక దేశం వెళ్ళాలి. దూరమని అందరూ అనుకున్నా గోరా, సరస్వతి, కొలంబో వెళ్ళడానికి సాహసించారు. సిలోన్ ప్రధానంగా బౌద్ధుల దేశం. ఆనందా కాలేజీ బౌద్ధులు నడుపుతున్నారు. గోరా గారు ముందు కొలంబో వెళ్ళిపోయారు. సరస్వతి గారిని తల్లి అన్నగారు 2 నెలల తర్వాత తీసుకుని దింపి వచ్చారు.
1: ఇన్ని రకాల మతాల వారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండడంతో కొలంబో జీవితం సామాజికంగా పోల్చి చూసుకోవడానికి బాగా తోడ్పడింది. తమిళం, మలయాళం, కన్నడం మాట్లాడేవారు కనబడ్డారు, కానీ తెలుగు మాట్లాడేవారు అక్కడ దొరకలేదు. సింహళ దేశస్థులు ఇతర సంస్కృతులు కలవారు, అందరూ కలిసే ఉండేవారు. చిన్న దేశం కనుక ఒక మూల నుంచి ఒక మూలకి ప్రయాణం చేయడానికి రైల్లో ఒక రోజైనా పట్టేది కాదు. అంచేత వీలున్నప్పుడల్లా గోరా, సరస్వతి బాగా తిరిగి చూశారు. గోరా గారు సైన్స్ విజ్ఞానంతో విషయాలన్నీ చక్కగా వివరించేవారు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేవారు. కొలంబోలో ఉండగా సరస్వతి గారి జీవితంలో ప్రధానమైన మార్పుకి పరీక్ష వచ్చింది. ఆమె గర్భిణితో ఉన్నారు. తొలి సంతానం కలగబోతోంది. చంద్రగ్రహణం వచ్చింది. ఆ చంద్రగ్రహణం శ్రీలంక, ఇండియాల్లో కనబడుతుంది. గర్భిణులు గ్రహణ సమయంలో తిరిగినా, కాయగూరలు కోసినా, ఏమైనా తిన్నా అనర్థమే. పుట్టబోయే బిడ్డకి ఏదో అంగవైకల్యం మొర్రి వస్తుందనే అభిప్రాయం దృఢంగా ఉండేది. గోరాగారు గ్రహణం గురించి శాస్త్రీయంగా ఎలా ఏర్పడుతుందో వివరించారు. కడుపులోని బిడ్డ మీద ఏమీ ప్రభావం ఉండదని చెప్పారు. క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధ మతాలలోని గర్భిణులు కదలకుండా గ్రహణ సమయంలో పడుకు ఉండాలనే సంప్రదాయం లేదు కదా. సరస్వతి గారు ఇతర మతాల్లోని స్నేహితుల భార్యలు గర్భిణీగా ఉన్నా గ్రహణం గురించి ఏమీ పట్టించుకోకుండా గ్రహణాన్ని కూడా చూడాలని కుతూహలంగా ఉండడం గమనించారు.
0: అలాగే ప్రథమ సంతానం పాప మూలా నక్షత్రంలో పుట్టింది. కనుక శాంతి చేసుకోవాలని పాప తండ్రి మొదటిసారి పాప ముఖం నీడ నూనెలో చూడాలని, లేకపోతే కుటుంబంలోని అమ్మమ్మో మరొకరో చనిపోతారని చెప్పారు. ఇలా బిడ్డ పుట్టుక కుటుంబంలోని మరొక వ్యక్తి చావుకి కారణమవుతుందంటంలో అర్థం కనపడలేదు సరస్వతి గారికి. శాస్త్రీయ దృష్టి గల ఘోర శాంతి చేసేందుకు అస్సలు అంగీకరించలేదు. అమావాస్య రోజున చంటి బిడ్డను తీసుకుని ప్రయాణం చేశారు. వర్జ్యం వారం చూడటం అర్థం లేనిదని, ఒక ప్రాంతం వారికి మంచి సమయం అయింది, ఇంకో ప్రాంతంలో చెడ్డదవ్వటం హాస్యాస్పదం అనేవారు. కొలంబోలో ఒక సంవత్సరం పనిచేసి సెలవులకి ఘోర కాకినాడ వచ్చారు. కుటుంబ బాధ్యతలు, తాను చదివిన పిఆర్ కాలేజీలో బాటనీ లెక్చరర్ ఉద్యోగ అవకాశం కల్పించింది. మార్పు భావాలు గల బ్రహ్మ సమాజం వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉండటం వల్ల ఘోర కాకినాడ ఉద్యోగంలో చేరిపోయారు. గోరా గారు కులజనంగా ఉండేటువంటి జంజాన్ని ఎప్పుడో తీసేశారు. గోరా గారి తండ్రి శ్రావణ పౌర్ణమి నాడు కొత్తది వేసుకోమని అడిగితే గోరా తిరస్కరించారు. తాను నాస్తిక భావాలకు అలవాండని, కులమతాలు తనకి లేవని స్పష్టంగా చెప్పారు. తల్లి తండ్రి కొడుకుల మధ్య చాలా ప్రేమ ఉన్నా భావఘర్షణ వచ్చి ఇంటి నుంచి బహిష్కరించబడ్డారు. ఈ విషయంలో సరస్వతి గారు గోరా భావాలను పూర్తిగా సమర్థించారు. ఇద్దరూ బిడ్డలతో వేరే అద్దింట్లో ఉన్నారు. మాటలు చెప్పడం వేరు, ఆచరించేసరికి జంకుతారు చాలామంది. అద్దెకి ఇల్లు కూడా దొరకడం కష్టమైంది. సరస్వతి గారికి నగల మీద వ్యామోహం లేదు. స్త్రీకి అసలైన నగలు ధైర్యం, సాహసం, చదువు, విజ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అనుకునేవారు. ఆమె దాచుకున్న తన నగలు అమ్మేసి ఒక స్థలం వీలున్న చోట తీసుకుని పాక వేసుకుని ఉందా ఉన్నారు. అలాగే చేశారు.
1: జాతీయోద్యమం, సంఘ సంస్కరణ కార్యక్రమాల్లోనూ, నాస్తికత్వ ప్రచారంలోనూ స్వేచ్ఛగా గోరా, సరస్వతి ముందుకి సాగారు. తల్లిదండ్రులు వీరిని వ్యతిరేకించినా గోరా, సరస్వతి వారి కుటుంబ ఆర్థిక అవసరాలు, ఇతర బాధ్యతలు చూసేవారు. గోరా, సరస్వతి చెప్పింది చేస్తున్నారు, నీతిగా బాధ్యతగా ఉంటున్నారు, దానిలో తప్పు ఏముంది అనే ఆలోచన చాలామందిలో వచ్చింది. తల్లిదండ్రులు కొడుకు కోడల దగ్గరికి వచ్చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వారు పాటించడం, సామరస్యం ఉన్న విషయంలో సహకరించడం జరిగాయి. కుటుంబ బాధ్యతలు, అత్తమామల ఎడల గౌరవంతో కోడలిగా వారి పనుల్లో సహకరిస్తూ, మరోపక్క నాస్తికురాలిగా నూతన భావాలని ఆచరణలో పెట్టేవారు సరస్వతి. మామగారు, అత్తగారు శివరాత్రి భజనలు చేస్తే గోరాగారు అసలు పాల్గొనేవారు కాదు. సరస్వతిగారు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, జాగారం చేయకుండా వచ్చిన వారికి మర్యాదలు, పనుల్లో సహకరించడం చేసేవారు. పాత సంప్రదాయాల నుండి నూతన విధానం వైపు మారేటప్పుడు సంస్కర్తలలోని మానవతా దృష్టి, వారి ఆచరణ సమాజాన్ని మార్పు వైపుకి మరలిస్తుంది. అదే సరస్వతి గారి జీవితంలో కనిపిస్తుంది.
0: కాకినాడ పిఆర్ కాలేజీలో ఉండగానే గోరా గారు పేద విద్యార్థులకు, దళిత విద్యార్థులకు తన జీతం నుంచి ఆర్థిక సహాయం, స్నేహితుల ఇళ్లలో భోజన సదుపాయాలు చేస్తూ తన ఇంటి వద్ద కూడా పెట్టేవారు. విద్యార్థులకు కాలేజీలో చదువు చెప్పడమే కాకుండా వారి సమావేశాలు, ఎక్స్కర్షన్, తన ఇంటికి ఆహ్వానించి టీ పార్టీలు ఇవన్నీ చేసేవారు. అన్ని కులాల వారు, ఆడపిల్లలు కూడా వీటిలో పాల్గొనేవారు. సరస్వతి గారు కూడా గోరాగారితో పాటు

0: వీటన్నిటినీ నిర్వహించడంలో ఉండటం వల్ల కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉండేది. గోరా సమిష్టి కుటుంబంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ రోజుల్లో పూనకాలు, దేవదేవతలు పూనడం, కుటుంబాల్లో కలహాలు, తగాదాలు పెట్టడం, విచ్ఛిన్నం కావడం చాలా ఎక్కువగా ఉండేవి. గోరా గారి మేనత్త వితంతువు. ఆమెకి ఇష్టదేవత కామేశ్వరం పూనిందని ఆ పూనకంలో చాలా కోరికలు కోరేది. ఇంట్లో వారు దాన్ని నమ్మి కోరికలు తీర్చడంతో కుటుంబంలో కలహాలు, కష్టాలు వచ్చాయి. గోరా కాలేజీ నుంచి వచ్చేసరికి ఈ పూనక గందరగోళం చూసి ఒక బెత్తం తీసుకున్నారు. కుటుంబంలో కలహాలు సృష్టించే ఆ కామేశ్వరమ దేవతను వదిలిస్తానని పూనకం పూనిన అత్తను హెచ్చరించారు. ఆమె చెప్పినట్లు తక్కినవాళ్ళు చేస్తే ఊరుకోనని గట్టిగా చెప్పారు. పూనకాల్లో నమ్మిన వారికి గోరా పని కష్టం కలిగించినా ఇక పూనకము వదిలిపోయింది. చికాకులు పోయాయి. పూనకంలో చెప్పిన మాటల వల్ల తన కాపురానికి ఏమి చికాకు వస్తుందో అని భయపడిన సరస్వతికి గోరాగారి సాహస చర్య వల్ల సాంత్వన కలిగింది.
1: వాస్తు శాస్త్రానికి భిన్నంగా తమకి అనుకూలంగా గోరా సరస్వతి గారు ఇల్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులు, మేనత్త, తమ్ముడు, చెల్లెలు అంతా వారితోనే ఉన్నారు. ఎవరికీ ఏ హాని కలగలేదు. నాస్తికత్వం మీద దైవభావం మానవ కల్పితమని గోరా రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు చాలా సంచలనం సృష్టించాయి. 6 సంవత్సరాలు కాలేజీలో మంచి ఉపాధ్యాయుడిగా పేరున్న చివరికి పిఆర్ కాలేజీ నుంచి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. అయినా సరస్వతి గారు గోరాగారిని సమర్థించి అండగా నిలబడ్డారే గాని బాధపడలేదు. విద్యార్థులకి చదువు, విజ్ఞానం అందించే లెక్చరర్కి భావస్వేచ్ఛ లేదా అని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వివరణ కోరుతూ వ్రాశారు గోరా. తన బాధ్యత మీద చదువులో చేరిన పేద విద్యార్థులకి తన వద్ద ఉన్న డబ్బు సర్దేశారు. తన పూర్వ విద్యార్థులు కొందరితో కలిసి గోరా ఒక ట్యుటోరియల్ కాలేజీ ప్రారంభించి ఆదర్శంగా నడిపారు. నిర్వహణ ఖర్చులు పోను, మిగతా డబ్బుని స్టాఫ్ అందరూ సమానంగా పంచుకునేవారు. సరస్వతి గారు కూడా పిల్లలు, ఇంటి పని చూసుకుంటూ కాలేజీ పనుల్లో సహకరించేవారు. సమస్యలకి బెంబేలవ్వకుండా ఒడిదుడుకులు ధైర్యంగా ఎదుర్కోవడంలోనే ఆనందం ఉంటుందంటారు సరస్వతి గారు.
0: ఒక సంవత్సరం కాలేజీ నడిపేసరికి మార్పు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లెక్చరర్కి భావస్వేచ్ఛ ఉండాలని, డిస్మిస్ చేయకూడదని ప్రకటించారు. బందర్ హిందూ కాలేజీలో బాటనీ డిపార్ట్మెంట్ కొత్తగా ప్రారంభించి గోరా గారిని తీసుకున్నారు. అంచేత గోరా సరస్వతులు బందర్, అంటే ఇప్పటి మచిలీపట్నం చేరారు. బందర్లో సరస్వతి గారు, స్వాతంత్ర పోరాటంలో సత్యాగ్రహం చేసిన దుళ్ళా రమణమ్మ గారు వీరిద్దరూ కలిసి స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి లేడీస్ క్లబ్ పెట్టారు. అందులో మధ్యతరగతి స్త్రీలే కాక పెద్ద ఆఫీసర్ల భార్యలు, డబ్బు హోదా కలవారు కూడా ఉండేవారు. భోజనాలు చేసినప్పుడు, టిఫిన్లు తిన్నప్పుడు ఆకుల్లో ఉంచి చెత్తగుండీలో పారేయడం స్టేటస్ సింబల్గా అనుకుని గొప్పగా చేసేవారు. బిచ్చగాళ్ళు, పేదరికంతో తిండి లేక ఆకలితో ఉన్నవాళ్ళు చెత్తగుండి నుంచి పదార్థాలు వేరు చేసుకుని తినడం జరుగుతూ ఉండేది. కుక్కలు కూడా పోటీ పడేవి. మానవత్వం కలవారికి బాధ కలిగించేది. సరస్వతి గారు, రమణమ్మ గారు ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టించుకుని పూర్తిగా తినాలి అనే ఒక నియమం పెట్టారు. వారి పార్టీ అయిన తర్వాత మిగిలినవి ఎవరికి పెట్టినా గౌరవంగా చక్కని ఆకులో పెట్టివ్వాలి. ఈ కార్యక్రమం కొందరికి చాలా చిన్నతనంగా అనిపించింది. మనిషిలోని అహంకారాన్ని, అహంభావాన్ని, తోటి మనిషిని హీనంగా చూసే దృక్పథాన్ని మార్చడానికి తీసుకున్న చిన్న కార్యక్రమం అయినా మనిషి ఆలోచన సరళిలో పెద్ద మార్పు వచ్చింది.
1: మూఢనమ్మకాలపై తిరుగుబాటు కార్యక్రమాలు, దైవ మహిమలు, దయ్యాలు లేవు అని చూపే కార్యక్రమాలు శాస్త్రీయ దృష్టిని పెంచడం ముమ్మరంగా సాగించారు గోరా. కణకణలాడే నిప్పుల మీద నడవడం, దైవ మహిమ వల్లే నడవగలుగుతున్నామని, దేవుణ్ణి నమ్మని వాళ్లు చెయ్యలేరని ఛాలెంజ్ చేశారు. గోరాగారు నిప్పుల గుండంలో నడవడానికి సిద్ధపడ్డారు. గుండం ఏర్పాటు చేసే యువకుడు గోరాగారికి సహకరించాడు. ముందు అందరూ జంకినా గోరా పట్టుదలతో ఒక ప్రైవేటు స్థలంలో నిప్పుల గుండం ఏర్పాటు చేసి ఆయన, ఆ యువకుడు 2-3 సార్లు నిప్పుల మీద వరుసగా నడిచారు. కాళ్లు కాలకపోవడం చూసి వచ్చిన వారిలో మరికొందరు ధైర్యంగా నిప్పుల మీద నడిచేశారు. తర్వాత ఆ నిప్పుల మీద నడిస్తే కాళ్లు కాలకపోవడానికి గల సైంటిఫిక్ ప్రిన్సిపుల్ గ్లోబాయిడల్ యాక్షన్ని

0: గోరాగారు వివరించారు. గోరాగారు చేసే ప్రతి పనిలో సైన్సు, శాస్త్రీయ దృష్టి, సమాజ ప్రగతి కలిసి ఉంటాయని సరస్వతి గారు తెలుసుకున్నారు. కనుక ఆయన చేసే ప్రయోగాలకి చేయూతనిస్తూ అర్థం చేసుకునేవారు. గోరాగారు ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ ఇంటిలో ఏ మార్పు ఉందో చూద్దామని చాలామంది జిజ్ఞాసతో వచ్చేవారు. ఇంట్లో ఎక్కడా దేవుడి పటాలు, పూజాస్థలం లేకపోవడం, కులం మతం తేడా లేకుండా అందరికీ సహపంక్తిని వంటింట్లో భోజనం పెట్టడం చూసి సరస్వతి గారి ఆచరణ నిజాయితీతో ఆకర్షించబడి మారారు ఎందరో.
1: గోరాగారు పాఠాలు ఎంత బాగా నేర్పినా ప్రశ్నించి, పరిశీలించి, పరీక్షించి నిర్ధారణకొచ్చే సైన్స్ దృక్పథాన్ని జీవితానికి అన్వయించే కార్యక్రమాలు చేపట్టేసరికి బందర్ హిందూ కాలేజీ నుంచి కూడా డిస్మిస్ చేయడం మళ్లీ జరిగింది. గోరా, సరస్వతి ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ప్రజల్లోకి వెళ్లి పూర్తిగా సమయం వినియోగించడానికి, ఉద్యోగం రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత ఆస్తి లేకుండా పూర్తిగా ప్రజల మీద ఆధారపడటం సాహసంతో కూడిన పనే. స్వాతంత్ర సమరయోధులు అన్నే అంజయ్య గారి సహకారంతో ముదునూరు అనే గ్రామానికి చేరుకున్నారు. స్వేచ్ఛగా నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం జాతీయోద్యమానికి, సంఘ సంస్కరణకు పూర్తి సమయం వినియోగించడానికి అవకాశం కలిగింది. గ్రామస్తుల నుంచి గోరా కుటుంబానికి ఆప్యాయత, సహకారం లభించాయి. గోరా, సరస్వతి గోరా నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించడంలో ముదునూరు గ్రామం చాలా తోడ్పడింది. సామాన్య మానవుణ్ణి కర్మసిద్ధాంతం నుంచి బయటకు తీసి స్వశక్తి విశ్వాసం కల్పించే కృషి సాగింది. స్త్రీలు వివాహతంతో నిర్వహించడం ఆ రోజులు అరుదు. సరస్వతి గారి చేతుల మీదుగా ఎన్నో సంస్కరణ వివాహాలు దళితవాడల్లోనూ, గ్రామాల్లోనూ జరిగాయి. అవివాహిత తల్లుల సమస్యలు, వితంతువుల స్థితిగతుల మార్పు, దేవదాసీ వ్యవస్థను మార్చి వివాహాలు జరిపించడం, స్త్రీలు అన్నింటిలోనూ పాల్గొనేటట్లుగా సరస్వతి గారు ముందుండి నడిపించేవారు. సమస్యలు కుటుంబంలో వచ్చినా, సమాజంలో వచ్చినా పరిష్కార విధానం ఒకటే. తమ కుటుంబాన్నే ఒక సామాజిక ప్రయోగశాలగా చూశారనిపిస్తుంది. స్త్రీలలో పెళ్లి కానివారు, పెళ్లైనవారు, వితంతువులు అని తెలిపే చిహ్నాలు ఎందుకుండాలి? స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లవుతుంది అనేవారు సరస్వతి గారు. ఆమె మంగళసూత్రం, నల్లపూసలు, మెట్టెలు, గాజులు, బొట్టు వగైరా అన్నీ తీసేశారు. ఆమె నగలు కూడా తీసేశారు. ఆడపిల్లలకు పెట్టలేదు. ఇది విప్లవం కలిగించింది. జెండర్ ఈక్వాలిటీ వైపు నడిపించింది.
0: ముదునూరులో నాస్తిక కేంద్రాన్ని 1940లో గోరా సరస్వతిలు ప్రారంభించారు. అదే ప్రపంచంలోని మొదటి నాస్తిక కేంద్రంగా పేరు పొందింది. నాస్తిక కేంద్రం నుండి ఎంతోమంది కార్యకర్తలు క్విట్ ఇండియా ఉద్యమంలో గోరా నాయకత్వంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు. సరస్వతి గారు సత్యాగ్రహ శిబిరం కార్యక్రమాలు నిర్వహించి 22 మంది సత్యాగ్రహుల బృందానికి నాయకత్వం వహిస్తూ విజయవాడలో అరెస్టు అయి రాయవెల్లూరులో 6 నెలల జైలు శిక్ష అనుభవించారు. ఆవిడ వెంట ఆమె ఆడబిడ్డ పెద్ద కుమార్తె, ఇంకా 4 స్త్రీలు కూడా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సరస్వతి గారు 2 నెలల గర్భిణితో జైలుకు వెళ్లి విడుదలైన 1 వారం రోజులకే ప్రసవించారు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు చిన్నపిల్లల బాధ్యతని కార్యకర్తలు గోరాగారే చూశారు.
1: క్విట్ ఇండియా ఉద్యమంలో జైల్లో ఉండి తిరిగొచ్చాక ఒక కార్యకర్త గాంధీజీ వద్దకు వెళ్లి అస్పృశ్యత నిర్మూలన కార్యక్రమాలు గోరా చేసేవి వివరించారు. గోరా నాస్తిక విధానం, ఆచరణ మనిషిని గౌరవంగా నిలబెట్టడానికి తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. తర్వాత గాంధీజీ గోరాగారికి ఇంటర్వ్యూ ఇవ్వడం, కుటుంబాన్ని, కార్యకర్తలను కూడా తీసుకొచ్చి తనకు చూపించమంటం జరిగింది. సరస్వతి గారు తన పిల్లలందరినీ, కొంతమంది కార్యకర్తలను తీసుకుని సేవాగ్రామ్ గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. గాంధీజీ చిన్నపిల్లల ఏడాలో చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ, కార్యకర్తల ఆశ్రమంలో నిత్యం చేసే పాయిఖానా పని, ఇతరతర పనులన్నీ ఎలా పాల్గొన్నది గమనించిన తీరు అందరినీ ఆకర్షించాయి. అంటరానిదర నిర్మూలనకు, కులరహిత సమాజ స్థాపనకి సహపంక్తి భోజనాలే కాకుండా వివాహాలు జరగాలని గట్టిగా కృషి చేసిన వ్యక్తులు గోరా, సరస్వతి. గాంధీజీ ఆలోచనలు కూడా అలానే ఉండేవి. గోరా సరస్వతులు తమ పెద్ద కుమార్తె వివాహం అలా చేయని నిర్ణయించిన విషయం గాంధీజీకి తెలియజేయగా వారే ఆ వివాహం తన ఆశ్రమంలో జరుపుతా అన్నారు. వధూవరులు నాస్తికులు గనక గాంధీజీ దైవసాక్షిగా కాక సత్యసాక్షిగా వివాహం చేస్తానని ఆయన విశాల మనస్తత్వాన్ని నిరూపించారు. గాంధీజీ ఆ వివాహం జరపకుండానే హత్య గామిపడటంతో గాంధీజీ సేవాగ్రామ ఆశ్రమంలో ఆయన కుటీరం దగ్గరే జాతీయ నాయకుల సమక్షంలో గాంధీజీ సన్నిహిత కార్యకర్తలు ఆయన వడికిన నూలు చిలప వేసి వివాహం జరిపించారు. గోరా సరస్వతులకు గాంధీ విధానం ఎడల అపార గౌరవం.
0: వినోబాజీ భూదాన ఉద్యమంలో కూడా సరస్వతి గారు గోరాతో పాటు పాలు పంచుకున్నారు. గోరాతో పాటు భారతదేశమంతా పర్యటించి వివిధ కార్యక్రమాలు, సభల్లో పాల్గొన్నారు. గోరా సరస్వతి గారులను ఏ ఊరికైనా సభలకు ఆహ్వానిస్తే వారికి ఆ ఊరి దళితవాడలో బస ఏర్పాటు చేయాలని కోరేవారు. అలానే వర్ణాంతర వివాహం కాకపోతే సాంఘిక సమాన

0: తత్వానికి ఒక మెట్టుగా వివాహ శుభలేఖలో సహపంక్తి విందు అని ప్రచురిస్తే బహిరంగంగా తమ అంగీకారాన్ని తెలిపినట్లవుతుందని, ఆ వివాహం ఏ పద్ధతిలో జరిగినా హాజరయ్యేవారు. గోరా సరస్వతి గారు తమ కార్యక్రమాల పరిధిని విస్తృతం చేయడానికి, పత్రికలు నడపడానికి నాస్తిక కేంద్రాన్ని ముదునూరు నుండి విజయవాడకి 1947లో మార్చారు. చెన్నుపాటి రామకోటయ్య గారు, చెన్నుపాటి శేషగిరిరావు గారు తమ స్థలాన్ని ఉచితంగా ఇచ్చి నాస్తిక కేంద్రానికి అండగా నిలిచారు. సంఘం పత్రిక ప్రచురణలో పిల్లలు, కార్యకర్తలతో సరస్వతి గారు కూడా ప్రెస్ పని చేసేవారు.
1: పార్టీ రహిత ప్రజాస్వామిక దృక్పథం పెంచడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆడంబరాలు వదిలి ప్రజలకు సన్నిహితంగా ఉండాలని, ప్రజల్లో విరివిగా ప్రచారం చేసి చైతన్యం తీసుకురావడానికి గోరా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రహిత అభ్యర్థిగా నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో సరస్వతి గారు పూర్తిగా గోరాతోనే ఉన్నారు. గోరా మరణానంతరం కూడా సరస్వతి గారు పార్టీ రహిత ప్రజాస్వామికం గురించే కృషి చేశారు. కుల మతరహిత సమాజం కొరకు చివరిదాకా కార్యక్రమాలు జరిపారు. జై ఇన్సాన్ ఆమె నినాదం.
0: 1975 జూలై 26న గోరా గుండెపోటుతో సడన్గా చనిపోయినప్పుడు, గోరా జీవితం సాంఘిక సమానత్వానికై ధారపోసినందుకు గోరాతో సన్నిహిత పరిచయం ఉన్న ఒక సామాన్య దళిత వ్యక్తి చేత చితికి నిప్పు పెట్టించమన్నారు సరస్వతి గారు. ఇది ఆమెలోని కార్యదీక్ష, సిద్ధాంత నిబద్ధత తెలుపుతుంది. గోరా తదనంతరం సరస్వతి గోరా నాయకత్వం పర్యవేక్షణలో నాస్తిక కేంద్ర కార్యక్రమాలు కొనసాగుతూనే వచ్చాయి. ఎన్నో నాస్తిక శిక్షణా శిబిరాలు, అంతర్జాతీయ సభలు, ప్రపంచ నాస్తిక మహాసభలు జరిగాయి. గోరా సరస్వతి గార్ల స్ఫూర్తితో వాసవ్య మహిళా మండలి, ఆర్థిక సమతా మండలి, సంస్కార్ అనే స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని వందల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు, సాంఘిక చైతన్య కార్యక్రమాలు, సెక్యులర్ సోషల్ వర్క్ కొనసాగిస్తున్నాయి. సరస్వతి గోరా తమ బిడ్డల్ని, మనుమల్ని కుల మతరహితంగా మానవులుగా పెంచి అదే దృక్పథం కలవారినే జీవిత భాగస్వాములుగా చేశారు. 93 ఏళ్ల వయసులో కూడా సరస్వతి గారు కూరలు తరగడం, వంట చేసి అందరికీ తల్లిగా ఆప్యాయంగా పెట్టడం చూస్తే ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగేది. పెద్ద సమిష్టి కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించి సామాజిక సేవా కార్యకర్తలుగా తీర్చిదిద్దిన ఘనత ధీరవనిత అయిన సరస్వతి గోరాదే. నిరాశ నిస్పృహలామికి లేవు. ఇతరులను నిరాశకు దూరంగా ఉంచేవారు. ఆమె నిరంతర ఆశావాది. ఆమె ఎన్నో రేడియో ప్రసంగాలు, టీవీ ఇంటర్వ్యూలు, వార్తాపత్రికల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు.
1: ప్రజల సానుభూతి, సహకారాలే మా ఆస్తి అని సరస్వతి గారు చెప్పేవారు. గోరా, సరస్వతి గోరా చేసిన పనులు జీవితం ఒకదాంతో మరొకటి పనివేసుకుని ఉన్నాయి, కానీ విడదీయలేము. వారు సమిష్టిగా చేసిన సంఘ సంస్కరణ కృషికి, సెక్యులర్ సోషల్ వర్క్కి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సరస్వతి గోరా గారు అందుకున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డ్, బసవా నేషనల్ అవార్డ్, బజాజ్ నేషనల్ అవార్డ్, జానకీదేవి బజాజ్ అవార్డ్, జీడీ బిర్లా ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డ్, మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, తెలుగు యూనివర్సిటీ త్రిపురనేని రామస్వామి అవార్డ్, కందుకూరి వీరేశలింగం అవార్డ్, కాశీనాథ్ నాగేశ్వరరావు అవార్డ్, చల్లగళ్ళ అవార్డ్, మల్లాది సుబ్బమ్మ అవార్డ్, ఇలా ఇంకా ఎన్నో సన్మానాలు, అవార్డులు అందుకున్నారు. గోరా శత జయంతికి 2002 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రత్యేక స్టాంపు విడుదల చేశారు. 94వ ఏట 2006 సంవత్సరం ఆగస్టు 19వ తేదీన సరస్వతి గోరా మరణించినప్పుడు ఆమె కళ్ళు స్వేచ్ఛ గోరా ఐ బ్యాంకుకి దానం చేశారు. దేశంలోనూ, విదేశాల్లోనూ తమ తల్లిగా సరస్వతి గోరాకు శ్రద్ధాంజలి ఘటించారు. సరస్వతి గోరా అందరి మధ్య లేకపోయినా కలకాలం ఆవిడ జీవితం స్ఫూర్తినిచ్చి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.
2: మీరింతవరకు సరస్వతి గోరా రూపకం విన్నారు. రచన శ్రీమతి జె మైత్రి.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం కొంతకాలం
4: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయ

0: వార్తలకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
2: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. అమ్మా నాన్నల మాటలు, ఆరుబయట ఆటలు, స్నేహితులతో చెట్టాపట్టాలు, అభిరుచులు పెంచుకోవడాలు, ఇవన్నీ ఒకప్పటి బాల్యంలోని తీపి గుర్తులు. ఇప్పటి పిల్లలకి అన్నీ సెల్ఫోన్లోనే, పసితనంలోనే సెల్ఫోన్తో స్నేహం, కాస్త జ్ఞానం తెలిసే వయసులో వచ్చేసరికి సోషల్ మీడియాతో మమేకం. వీటి ఫలితం బాల్యంలోనే అనేక శారీరక, మానసిక సమస్యలు. ఈ నేపథ్యంలో పిల్లలపై సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసన్నకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, అది కూడా పిల్లలపై, అడాలసెంట్ స్టేజ్లోకి వస్తున్న వాళ్లపై ఈ సెల్ ఫోన్ అనేది కానీ, లేకపోతే ఈ సెల్ ఫోన్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది, వాటి నుంచి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది. మరి ముందుగా సెల్ ఫోన్ వాడకం పిల్లల మెదడు ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దీని గురించి మరి శ్రోతలకు వివరిస్తారా?
1: బేసిక్ గా ఇది సెల్ ఫోన్స్ అనేది ఒక స్క్రీన్. ఇది స్క్రీన్ లో రకరకాల వీడియోస్ ఉంటాయి మేడం. ఈ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా సెల్ ఫోన్ లో చూసే వీడియోస్ అనే స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం అనేది వాళ్ళ వయసు ప్రకారంగా ఉంటది మేడం. 8 నెలల 9 నెలల నుంచి అయినప్పుడు పిల్లలు వస్తువులు హోల్డ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఇంతకుముందు అయితే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇచ్చేవారు, ఆ టైం నుంచే చాలా మంది సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు బిజీగా ఉండటం అవ్వచ్చు. కొంతమంది పిల్లలు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, ముఖ్యంగా నడకొచ్చింది అనుకోండి, హైపర్ యాక్టివ్ పిల్లలు ఏంటంటే ఒక చోట కూర్చోరు, ఎక్కువ పరిగెట్టేసి దూకేసి ఇంట్లో వస్తువులు బయట ఇసిరేసి అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికనే ఉద్దేశంతోనో, లేకపోతే కొంతమంది బాగా బిజీ అయ్యి పేరెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుదాం అనే ఉద్దేశంతోనో రకరకాల కారణాలతో సెల్ ఫోన్ అయితే ఇస్తున్నారు. కానీ చిన్న వయసులో ఇస్తే మాత్రం సెల్ ఫోన్ చాలా చెడు ప్రభావం వస్తుంది, ముఖ్యంగా బ్రెయిన్ ఎదుగుదల, మెదడు ఎదుగుదలకి చాలా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే బాడీ ఎదుగుదల అవ్వాలంటే మన కడుపు నిండా పౌష్టికమైన ఆహారం తింటే బాడీ ఎదుగుదల జరుగుతుంది. బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే ఫుడ్ కాదు మేడం మెయిన్, బ్రెయిన్ ఎదుగుదల జరగాలంటే చుట్టూ ఉండే పరిసరాల నుంచి, ఎన్విరాన్మెంట్ పరిసరాల నుంచి వచ్చే స్పందన ద్వారానే బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. స్పందన అంటే ఏంటంటే ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు చుట్టుపక్కల పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటే కొన్ని మాటలు, వాళ్ళని చూడడం, మనుషులతో కలవడం, దాన్ని సోషల్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్పందన. అలాగే మనుషులతో మాటలు వినటం వినికిడి స్పందన. సో రంగులు చూడటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కి స్పందన అందుతూ ఉంటది. ఈ సెల్ ఫోన్ చూస్తున్న పిల్లలకి ఆ సెల్ ఫోన్ వీడియో చూసినప్పుడు ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, కలర్ఫుల్ గా, బ్రైట్ గా ఉంటది, మంచి మ్యూజిక్ అన్ని ఉంటాయి, సో దాంట్లో లీనమైపోతారు వాళ్ళు. రెండోది ఏంటంటే మొదటి 2-3 సంవత్సరాల్లో ఉండే ఎదుగుదలతో ఉండే బ్రెయిన్ ఈ స్క్రీన్ చూసే వీడియో వర్చువల్ వీడియో అంటాం మనం, రియల్ వరల్డ్ ఏమో రియల్ వరల్డ్ కదా మేడం, దాన్ని సెపరేట్ గా విడదీసి చూడలేదు. మనం ఏది వీడియో ఏది రియల్ అని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం, కానీ పిల్లలు ఆ వయసులో ఉన్న మెదడు డిఫరెన్షియేట్ చేయలేదు, వీడియో కూడా రియల్ అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు పిల్లలు ఎక్కువ గంటలు చూస్తున్నారు అనుకోండి మేడం వీడియో, ఇంకా అదే లోకం అనుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సపోజ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాం అనుకోండి, రాత్రి పడుకునేదాకా అవే గుర్తొస్తుంటాయి మనకి. మనకే 1-3 గంటలు సినిమా చూస్తేనే మైండ్ లో అంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు పిల్లలకి బెడ్రూమ్, హాల్, పేరెంట్స్ తప్పి బయట ప్రపంచం తెలియని పిల్లలకి రోజుకి మీరు అట్లీస్ట్ 2-3 గంటలు ఇచ్చినా కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టే. ఎందుకంటున్నానంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ లో మనకన్నా డబల్ పడుకుంటారు పిల్లలు, నిద్ర టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మెలకు ఉండే టైం తక్కువ, ఆ మెలకు ఉండే టైంలో మీరు 3 అవర్స్ ఇచ్చినా కూడా ఇంచుమించు 40-50% టైం మీరు స్క్రీన్ ఇచ్చినట్టే. బ్రెయిన్ ఎదుగుదల సమస్యలతో నా దగ్గరకు వచ్చిన పిల్లలు గమనిస్తే చాలా మంది 5 అవర్స్, 6 అవర్స్ లేకపోతే మెలకు ఉన్నంతసేపు ఇచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి స్క్రీన్ లోకంలో ఉండిపోవడం వల్ల అదే అసలు లోకం అనేలాగా భ్రమ చెందుతారు. వాళ్ళు చెంది వాళ్ళ స్క్రీన్ కట్టేసినా కూడా, ఛార్జ్ అయిపోయిందని ఫోన్ కట్టేసినా కూడా అవే మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా స్క్రీన్ లో మాటలలాగే మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ కార్టూన్ స్లాంగ్ చూస్తే కార్టూన్ స్లాంగ్ లాగా మాట్లాడతారు, 4 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు వచ్చినా. నేను అడుగుతుంటారు మీ ఇంట్లో మీరు ఏం భాష మాట్లాడతారు, మేము తెలుగే మాట్లాడుతున్నామండి అంటారు. కానీ బాబు మాట్లాడే తీరు కానీ

0: అసలు తెలుగు ఉండదు, మనం చెప్పిన రెస్పాన్స్ ఎవరు కారణం లేకుండా ఒక్కలో మాట్లాడుకుంటుంటారు. దాని అర్థం ఏంటంటే తను పూర్తిగా లోకంలో నిమగ్నం అయిపోవడం వల్ల చుట్టుపక్కల నుంచి వచ్చే అందవలసిన మామూలుగా నార్మల్ పిల్లలకి స్క్రీన్ చూడని నార్మల్ పిల్లలు ఉన్నారు అనుకోండి మేడం, వాళ్ళు రోజు ఇంట్లో అమ్మా నాన్న మాటలు, పక్క ఇంటి వాళ్ళ మాటలు, బయటకు వెళ్ళి ఆ మాటలన్నీ వినటం వల్ల అది అసలైన స్పీచ్ స్పందన అనమాట. అది అందలేదు వాళ్ళకి, ఆ వయసులో అందకపోతే అవి రావు వాళ్ళకి. అదే విధంగా మనుషుల మొహాలు చూడడం కూడా ఛాన్స్ దొరకదు వాళ్ళకి. ఎప్పుడైతే స్క్రీన్ లోకంలో ఉంటుందో మనుషుల మొహాలు చూడడం ఛాన్స్ దొరకదు, మనుషులతో కలవడానికి ఛాన్స్ దొరకదు. సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ లో స్పీచ్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్, సోషల్ మనుషులతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పి బ్రెయిన్ ఏరియాస్ వయసుకు తగ్గలా ఎదగలేవు. అవి ఎదగలేకపోతే వాళ్ళకి సపోజ్ స్పీచ్ సెంటర్ సరిగ్గా వయసుకు తగ్గలా ఎదగకపోతే మాటలు సరిగ్గా రావు మేడం. మనుషులతో కలవడానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియా సరిగ్గా ఎదగలేకపోవడం వల్ల మనుషులతో ఎలా కలవడం అనేది వాళ్ళకి తెలియదు. సో బేసిక్ గా అలా మనకి ఎక్కువ స్క్రీన్ ఎక్స్పోజర్ లో ఉన్న పిల్లలను చూస్తే మాత్రం మనకి ముఖ్యంగా ఫస్ట్ 5 ఇయర్స్ లో ఒకవేళ స్క్రీన్ ఎక్స్పోజర్ సిగ్నిఫికెంట్ ఉంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రాలేవు, మనుషుల్లోని కలిసినా కూడా ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏ విధంగా ప్రవర్తిస్తారంటే మనం పిలిచినా పలకరు, హాయ్ అన్నా కూడా ఫేస్ చూడరు, ఏదో ఒక్కలో ఆ లోకంలో లీనం అయిపోయినట్టు ఉంటారు. దీని కారణం ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ. దానికి ఎందుకు కారణం అంటే దానికి సరైన స్పందన అందలేకపోవడం వల్ల. ఎందుకు స్పందన అందలేదంటే రోజంతా స్క్రీన్ లోకంలో నిమగ్నం అయిపోవడం. అది గమనించి ఇమీడియట్ గా స్క్రీన్ ఆపేసాం అనుకోండి, ఎప్పుడైతే మనం ఇలా పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదు, మాటలు లేట్ అయినా మనుషుల్లో కలవలేకపోతున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తించామో ఇమీడియట్ గా జీరో స్క్రీన్ చేయాలి మేడం. జీరో స్క్రీన్ అంటే కొంతమంది ఏమంటారంటే స్క్రీన్ లేకపోతే అన్నం తినడం మా వాడు, అలాగే ఉండదు. మన స్క్రీన్ ఎందుకు ఇస్తున్నాం మేడం, జస్ట్ తన మైండ్ డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి. మన ప్రకృతిలో బోల్డ్ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి, చంద్రుడిని చూపించవచ్చు, కుక్కను చూపించవచ్చు, పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లి మైండ్ డైవర్ట్ చేసి పెడితే తినేస్తా. దాంట్లో అసలు కంగారు పడవలసిన విషయమే లేదు మేడం. స్క్రీన్లు అనేది అసలు దరిదాపుల్లో ఒక 2 రోజులు కనపడకుండా ఉంచితే వాళ్ళు అడగరు ఇంకా. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది రియల్ వరల్డ్, మన వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతారు, మన మాటలు వినటం మొదలు పెడతారు. అప్పుడు అన్ని మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది వీలైన త్వరగా చిన్న వయసులోనే స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటించేస్తే అప్పుడు చేసిన అంత ఇంప్రూవ్మెంట్ రాదు. బ్రెయిన్ ఎదుగుదల ఫస్ట్ 5.5 సంవత్సరాలు దాని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండి. ఆ పీరియడ్ మనం గుర్తించి ముందుగానే మన స్క్రీన్లు ఆపేసి మళ్ళీ ఏదైతే తనకు లోపించిందో, అంటే మాటల స్పందన అందలేదు, మనుషుల మొహాలు చూడటం అనేది అందలేదు ఎందుకంటే స్క్రీన్ లోకంలో ఉంటాం, అందుకే ఎక్కువ మనుషులతో కలిసి ఇలా చేసి మాటలు వినిలా చేస్తే మనం రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది 5 ఏళ్ళలోపు చేయాలి, అది బెటర్.
1: కంటిన్యూస్ గా సెల్ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల శారీరకంగా కూడా చాలా మార్పులు ఉంటాయి కదండి.
0: ఉంటాయి మేడం. ఇప్పుడు శారీరకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఏజ్ తీసుకున్నాం, లేకపోతే అడాల్సెన్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వాళ్ళలో కూడా ఈ మధ్య స్క్రీన్ ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మొబైల్ ఎడిక్షన్, ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా మేడం, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా అడాల్సెన్స్ లో బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సెల్ ఫోన్ టైమే లేదనుకుంటే వాళ్ళని నడుస్తారు, ఏదో ఆటలు ఆడతారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కొంతమంది అయితే గంటల తరబడి వాడుతుంటారు. సో వాళ్ళకి బాడీకి కదలిక అనేది ఉండదు, మెటబాలిజమే సరిగ్గా జరగదు. అలాంటప్పుడు ఒబిసిటీ, ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ రావచ్చు, అంటే సెల్ ఫోన్ తో డైరెక్ట్ గా కాదు, యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి ఉంది. అంటే ఒబిసిటీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మనకి షుగర్ ఇలాంటివి కూడా చిన్న వయసులో వచ్చినా ఆశ్చర్యపడిపోకర్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే కళ్ళుకి సంబంధించి రిపీటెడ్ గా చూడటం వల్ల, అదంతా బ్లూ లైట్ వచ్చేయడం వల్ల కళ్ళుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే మస్కులర్ స్కెల్టల్, మనకి ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడాలంటే ఇంట్లోనే ఉంటాం, బయటకు వెళ్ళాం, సూర్యరశ్మి తగలదు, విటమిన్ డి అనేది సరిగ్గా అందదు. రిపీటెడ్ మెడ నొప్పులు, చేతులు వేళ్ళు నొప్పులు ఇలాంటి రావడం కూడా ఉంది. ఒకటి ఏంటంటే ఈ కండరాలు బిగిసిపోవడం వల్ల సరిగ్గా విటమిన్ డి అందలేకపోవడం వల్ల ఇదొక కారణం ఉండదు. లీనం అయిపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి టైం ఫుడ్ తీసుకోలేరు. సో పౌష్టికంగా న్యూట్రియంట్స్ కూడా అందవు, విటమిన్ డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఒకదానికి ఒకటి లింక్, మన ఎవ్రీడే లైఫ్ లో సెల్ ఫోన్ ని విడదీయలేం. కమ్యూనికేషన్, స్టోరేజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా క్లాస్ అటెండ్ అవ్వాలన్నా, ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం సెల్ ఫోన్ అయితే ఏ పని జరగదు. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. లిమిట్ దాట్ ఈస్ చేసేయడం వల్ల వస్తుంది. అది ఫుడ్ ఉంది అవసరం, దాన్ని ఎక్సెస్ గా తింటే జబ్బు వస్తుంది. అలాగే స్క్రీన్ నీడ్ ఉంది, స్క్రీన్ మనం సెపరేట్ చేయాలి, స్క్రీన్ జీరో చేసేమని చేయలేం. కానీ పిల్లల్లో చేయాలి, ఫస్ట్ 5.5 ఇయర్స్ స్క్రీన్ ఇవ్వకూడదు, అందులో డౌట్ లేదు మేడం. కానీ ఆ తర్వాత మాత్రం అవసరమైన మట్టికి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా చేయాలి. లిమిట్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని.
1: ఇప్పుడు మీరు 5.5 ఇయర్స్ వరకు అసలు జీరో స్క్రీన్
0: ఇవ్వాలి మేడం, జీరో స్క్రీన్ ఉండాలి.
1: అలాంటిది 5 మంత్స్ పిల్లల్ని కూడా ఈ మధ్యలో చూస్తుంటే పేరెంట్స్ చక్కగా ఒకదానికి హ్యాంగ్ చేసేసి దాన్ని చూపించడం అవి చేస్తున్నారు. సో పిల్లలు ఇంతగా ఎడిక్ట్ అయిపోవడానికి, ఫంక్షన్స్ కి వెళ్తాం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఏ చైర్లోనో ఒక ఫోన్ పట్టుకుని గేమ్స్ చూస్తారు కామిక్స్. సో ఇంతగా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడానికి తల్లిదండ్రుల పాత్ర ఏంటండి?
0: తల్లిదండ్రుల పాత్ర అంటే మేడం, ఇది వరకు అనుకోండి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. పేరెంట్ ఒకళ్ళకైనా ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటే డాడీకో అత్తయ్య గారికో అలాగే ఇచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేదు కదా మేడం, ఏ పనైనా డాడీ మమ్మీయే చూసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ ఎలా

0: ఏంటంటే ఒక పర్సన్ ఎర్నింగ్ లో లేదు, ఇద్దరే ఎకనామిక్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క క్లాస్ లోనూ ఉంటుంది. పేరెంట్స్ ఏ విధంగా కారణం అవుతున్నారంటే, ఒకటి వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలనేది ఆ ఒకటి అవగాహన సరిగ్గా ఉండట్లేదు. సెకండ్ థింగ్ సూపర్విజన్. ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు అనుకోండి, స్క్రీన్ చూడొచ్చు అంటే ఒకళ్ళకి ఇచ్చేయటం కాకుండా పక్కన ఒకళ్ళు ఉండేలా చూడాలి. కొంతమంది తెలుసు చదువుకున్న వాళ్ళకి స్క్రీన్ మంచిది కాదు, ఇవ్వకూడదని కూడా తెలుసు, కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేసేలా చేస్తున్నారు. ఏం పరిస్థితులు అంటే, కొంతమంది సింగిల్ పేరెంట్ ఉండొచ్చు, సపోర్టే లేకపోవచ్చు, జాబ్ లో కంపల్సరీగా వర్క్ చేయవలసి ఉండొచ్చు, ఇలాంటి కొన్ని పేరెంట్స్ కారణాలు ఉంటాయి. కొన్ని చిన్నపిల్లల కారణాలు ఉంటాయి, చెప్పాను కదా మేడం, కొంతమంది కిడ్స్ చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అలాంటి కిడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వకూడదు అనుకున్నా కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అనమాట. కొంతమంది మొండుగా ఉంటారు, కొంతమంది కిడ్స్ ఇచ్చేదాకా ఊరుకోరు అనమాట, ఇచ్చేదాకా అన్నం కూడా తినరు, ఆ విధంగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, మనం పిల్లల్ని ముందుగానే గుర్తించి దానికి ఆల్టర్నేటివ్ గా మనం సైకాలజిస్ట్ దగ్గరికి కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఏ విధంగా అలాంటి కిడ్నీ మేనేజ్ చేయాలి అనేది నేర్పిస్తారు మనకి. ప్రతిదానికి ఒక మార్గం ఉంటది. మొండిగా ఉన్నాడు అంటే పేరెంట్స్ యొక్క తీరుతో ఆ మొండితనాన్ని ఎలా తగ్గించాలనే దానికి టెక్నిక్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అవి నేర్చుకుని కంట్రోల్ చేయొచ్చు ఒక విధంగా. లేదు హైపర్ యాక్టివ్ మరీ ఎక్కువ ఉందనుకోండి మేడం, దానికి మందులు కూడా ఉంటాయి, నిద్ర పుచ్చే మందులు కాదు, అవి సేఫెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ కాలంలో. చైల్డ్ కి అటెన్షన్ పెంచి కాన్సన్ట్రేషన్ పెంచి పూర్తిగా నార్మల్ చేసే మందులు కూడా ఉన్నాయి మనకి, కానీ అవగాహన అలా లేదు ప్రజల్లో. సో ఒకటి ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకునే చేయాలి, రెండోది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చైల్డ్ అనేది ప్రైమరీ కాబట్టి మనం దాన్ని ఉన్న టైంనే ఒక 2 గంటలు చైల్డ్కి అనేది ఏదో విధంగా డెడికేట్ చేసుకోవాలి, తప్పదు. అది దానికి షార్ట్ కట్ కూడా లేదు మేడం, దానికి ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి పిల్లలకి. ఆ టైం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ టైం తగ్గిపోతుంది. ముందు ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదని ముందు మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి పేరెంట్స్.
1: అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకి చాలా ఎక్కువ అడిక్ట్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఏదైనా ఇలా బాగా అడిక్ట్ అయిపోయిన అడాలసెంట్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్ గా మొబైల్ చూస్తూ ఉంటారండి. నోటిఫికేషన్ వచ్చిందా, నా వాట్సాప్ లో స్టేటస్ ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్స్ చేశారు అని. సో ఈ నేపథ్యంలో సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వచ్చింది అనే భ్రమలో కూడా వెళ్ళిపోతున్నారు అంటారు. సో ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల వచ్చే మానసిక రుగ్మతలు ఏంటండి?
0: మీరు ఏదైతే ప్రాబ్లం చెప్తున్నారో అది అడాలసెన్స్ స్టార్ట్ అవుతుంది. అడాలసెన్స్ అనేది ఏంటంటే వీళ్ళ మానసిక ఎదుగుదల జరుగుతూ ఉంటది. ఎలాంటి మానసిక ఎదుగుదల జరుగుతుంది అంటే, నేను కూడా ఒక పర్సన్, నేను ఏదైనా చేయగలను, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది అని వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, ఇండిపెండెన్స్ కావాలనిపించడం, వాళ్ళకి వాళ్ళు ఒక విడిగా ఉండాలనిపించడం, వీటితో పాటు వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ ఐడెంటిటీ అనేది వాళ్ళు చదివే చదువు బట్టి, పక్క వాళ్ళు ఇచ్చే ఎప్రిసియేషన్ బట్టి, వీటి మీద కూడా బేస్ అయి ఉంటాయి యాక్చువల్ గా. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఎవరైనా, అది సహజసిద్ధంగా ఎవరైనా చేసే పని అది. సో వన్ ఆఫ్ ది వే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఇది వరకు అనుకోండి, ఇప్పుడు ఇలాగ రేడియోలో అయినా టీవీలో అయినా వస్తేనే అనుకునేది, ఇప్పుడు అలా కదా, ఎవరికల్లా ఓన్ ఛానల్లో ఉండి, ఇలాగా ఎవరికల్లా ఓన్ అకౌంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రొఫైల్స్ లోను, రకరకాల ఫొటోస్ లోను, రకరకాల ఇన్స్టాల్ చేసి రీల్స్ చేసి దే వాంట్ ఎప్రిసియేషన్. సో వన్స్ ప్రొజెక్ట్ చేయగానే ఎంతమంది ఎప్రిషియేట్ చేస్తున్నారని యాంగ్జైటీ ఉంటుంది. ఇది దీనికి కారణం ఏంటంటే ఈ వయసు అడాలసెన్స్ ఏంటంటే, జనాలు నన్ను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేది ఎప్రిసియేషన్ ఉంటుంది. అక్కడ వరకు ఓకే, ఇప్పుడు ఇది మనం నార్మల్ కింద తీసుకుంటాం, ఇదంతా కూడా చాలా వరకు నార్మల్ తీసుకుంటాం. ఆ పని కోసం వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది చదువు మానేసి ఎప్పుడు అదే పనిలో ఉన్నారనుకోండి, రోజులో చదువు, దానివల్ల చదువు వెనకెళ్ళిపోతుంది, ఇది మితిమీరి పోతుంది, డిజార్డర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అని మనం గ్రహించి దానికి కారణాలు ఏంటి, ఏ ఇష్యూ వల్ల ఇది మితిమీరిపోయే లెవెల్కి వెళ్ళిపోతుంది తన తీరు అనేది గ్రహించి మనం తనకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది యాంగ్జైటీ అనమా మేడం, ఒక విధంగా ఐడెంటిటీ, కొంతమంది ఐడెంటిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకపోయినా దాన్ని కౌంట్రాక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు రోజులో ఒక 4 గంటల టైం ఉంది అనుకుందాం స్కూల్ నుంచి వచ్చి, అందులో 3 గంటలు ఇదే పని మీద ఉన్నారనుకోండి, అప్పుడు అది డిజార్డర్ లెవెల్ లాగా ఆలోచించాలి మనం. కొంతమంది రాత్రి వరకు పడుకోకుండా రాత్రి వరకు ఇదే పనిలో ఉంటారు, రకరకాల అకౌంట్స్ లో పెట్టుకుంటూనే ఉంటారు చదువు పక్కన పెట్టి, అప్పుడు ఆలోచించాలి. కానీ జస్ట్ ఏదో మామూలుగా ఫోటో పెట్టి 2 లైక్లు చూసి మనమైనా మన ఫోటో పెడితే మన ఫోటో ఎవరు చూసారో మనం చూస్తాం, అది డిజార్డర్ కాదు. పిల్లవాడు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. సపోజ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చాక ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటూ ఉంటున్నారు. సో ఆ అబ్బాయి డల్ అయిపోయాడు. సో అలాంటప్పుడు ఏంటి, మాట్లాడే వాళ్ళు వర్చువల్ గా దొరుకుతారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఆ విధంగా అటాచ్ అయిపోయి వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము వాళ్ళు, కొంతమంది ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి. సో అలాంటప్పుడు ఎవరితోనే కనెక్ట్ అయ్యారు అనుకోండి, అవతల వాళ్ళు అమ్మ నాన్న మాట్లాడలేదు, అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, సో వాళ్ళతో కనెక్ట్ అయిపోయి టైం స్పెండ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి మనం ఇంట్లో సంతోషం ఇవ్వలేకపోవడం వల్ల బయట సంతోషం వెతుక్కుంటున్నాడు తిను అని గ్రహించి వీళ్ళ టైం ఇచ్చి వీళ్ళ తన మనసులో ప్రాబ్లమ్స్ అన్ని బయటకు చెప్పించుకుంటే విత్ ఇన్

0: తోనే ఫ్యామిలీతోనే కనెక్ట్ అయ్యి అది సోషల్ మీడియా తగ్గుతుంది, ఇలా చూడగలగాలి మనం.
1: ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ పిల్లలు సమాజంలో కలవలేకపోతున్నారు, సోషల్ విత్డ్రావల్ అనేది ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు, ఇది ఎందుకు వస్తుందండి?
0: ఇప్పుడు మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మేడం, బ్రెయిన్ ఎదుగుదల జరగాలి అంటే బ్రెయిన్ స్పందన ద్వారా ఎదుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే సోషల్ స్టిమ్యులేషన్ జరిగితేనే సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలో అని సంబంధించిన బ్రెయిన్ ఎదుగుదలకి ఛాన్స్ దొరుకుతుంది. సో పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులతో కలిసి మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంటే సపోజ్ ఒక ఈవెంట్లో మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మైండ్లో ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఒక ఫంక్షన్లో ఎలా గ్రీట్ చేస్తున్నారు, దానికి వీళ్ళు ఎలా ఆన్సర్ చెప్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాన్స్ ఇస్తున్నారు అనేది పిల్లలు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవన్నీ బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి రికార్డ్ అవుతాయి. ఒక పిల్లవాడు రోజు స్క్రీన్ టైంలో ఉంటే సోషల్ ఈవెంట్స్ని చూడడానికి ఛాన్స్ దొరకదు. ఎప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది చిన్నప్పటి నుంచి అవన్నీ మనకి రికార్డ్ అవుతుంటే మనం కూడా పెద్దాక ఇంచుమించు అలాగే బిహేవ్ చేస్తాం. మోడలింగ్ అంటుంది. ఎప్పుడైతే పిల్లలు స్క్రీన్ చూస్తూ పర్టికులర్ ఆటలకి బాగా అటాచ్ అయిపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఈ స్టిమ్యులేషన్ అనేది దొరకదు. దొరకకపోతే వాళ్ళు సడన్ గా మనం తీసుకెళ్లి ఒక సిచ్యువేషన్ లో పెట్టి ఒకళ్ళ దగ్గర మాట్లాడదాం పదాన్ని వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చెప్పాలి, ఏ విధంగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా అర్థం అవుతుంది. అది సోషల్ స్కిల్స్. మనుషులతో ఎలా కలవాలనేది తెలియకపోవచ్చు. ఎందుకు తెలియకపోతుందంటే, ఎందుకు తెలియట్లేదంటే, ఎక్కువ తన వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ ఆ స్టిమ్యులేషన్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటాం వాళ్ళు. ఎక్కువ టైం స్క్రీన్ లోకంలో ఉంటే ఆ సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వలేకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది.
1: ఓకే సో, అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు బయట వెళ్ళి తన తోటి వాళ్లతో, తన వయసు వాళ్లతో, 10 మందితో ఆడుకుంటే వచ్చే లాభాలు, అలాగే అది లేకుండా ఇంట్లో ఉండి కేవలం సెల్ ఫోన్ ద్వారానో లేకపోతే ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల వచ్చే నష్టాలు, ఈ రెండు వాటిని ఒకసారి వివరిస్తారా?
0: స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డూ. స్పోర్ట్స్ని ప్రైమరీ థింగ్, చదువు, స్పోర్ట్స్ ప్రతి పిల్లవాడు తన శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే స్పోర్ట్స్తో వచ్చే యాక్టివిటీస్, ఎక్సర్సైజ్తో వచ్చే యాక్టివిటీస్ బ్రెయిన్లో చేంజెస్, బ్రెయిన్లో కెమికల్స్ కూడా ఉపయోగపడుతుంది. అది రకరకాల కెమికల్స్కి బ్రెయిన్లో ముఖ్యంగా మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది ఏంటంటే ఒక లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మెమరీ, వర్కింగ్ మెమరీ ఇలాంటి అన్నిటిని మనం ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటాం యాక్చువల్గా. వాటిని దానికి కూడా ఈ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. స్క్రీన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు వస్తాయి. యాక్చువల్గా ముఖ్యంగా జ్ఞాపశక్తి సంబంధించింది, అటెన్షన్ సంబంధించింది, అలాగే ఎమోషన్కి సంబంధించిన ఛేంజెస్ కూడా దుష్ప్రభావాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో బెటర్ ఏంటంటే స్క్రీన్ చూడండి కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి, మిగిలిన టైం అంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లోనే ఉండి పెట్టుకోవాలి.
1: ఓకే సో, అలాగే ఒక స్క్రీన్ టైంని తగ్గిద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలు చాలా విపరీతంగా రియాక్ట్ అవడం అనేది తెలుస్తుంది.
0: అవును మేడం.
1: సో ఏ విధంగా అంటే ఫోర్స్ఫుల్ గా మనం వాళ్ళని బయటకు తీసుకురాలేము, సో ఏ విధంగా బాగా ఎడిక్ట్ అయిపోయిన పిల్లల్ని దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు?
0: ఎప్పుడు పేరెంట్స్ కి డౌట్ వస్తుంది అండి, ఎప్పుడైతే టీచర్లు చెప్తారు ఏంటంటే మీ అబ్బాయి చదువు సారంగా చదవట్లేదు, రోజంతా టీవీ చూస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడు అని ఏం చేస్తారంటే మొత్తాన్ని కట్టేసి లోపల పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పిల్లలు అప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అలా డల్ అయిపోయి అలా తిరిగి పక్కింట్లోనో ఫ్రెండ్ దగ్గర మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళు. సో అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేరెంట్స్ వెళ్ళి, నాన్న మనకి నువ్వు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ టైం టీవీ చూస్తున్నావు, ఈ టీవీ ఇంతసేపు చూడటం వల్ల ఇన్ని ప్రభావాలు దుష్ప్రభావాలు ఏటైతే వస్తున్నాయి అన్నీ చెప్పి, సో నువ్వు తగ్గిస్తే మనకి నీకు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు చదువులో ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గిస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేయాలి. ముఖ్యంగా అడాల్సెంట్స్కి, చిల్డ్రన్ అంటే కొద్దిగా చిల్డ్రన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండొచ్చు. చిల్డ్రన్ అంటే ముఖ్యంగా 7 ఇయర్స్ బిలో పిల్లలని స్ట్రిక్ట్గా ఉండొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అన్నప్పుడు మనం రిజిడ్గా చిన్నపిల్లలాగా ఫోన్ లాగేసుకుని లోపల పెట్టేసి లేకపోతే టీవీలన్నీ కట్టేసి అలా చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో అందుకు మనం ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పి వాళ్ళకి ఇట్ షుడ్ బి లైక్ ఏ డైలాగ్, ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వైతే మార్క్స్ చదువు రావాలంటే ఇలాగే చదివితేనే వస్తుంది, నీ చదువులో ఏం ఇబ్బందులు ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం, స్క్రీన్ ఎలా తగ్గిద్దాం చెప్పు. అప్పుడు తనకు వన్స్ అర్థం అయితే తనే చెప్తాడు. కాకపోతే రూల్ అంటే రూల్ లాగే పాటించేలా చేయాలి. అంటే పిల్లవాడికి ఏం అర్థం అంటే ఒకవేళకని నేను ఎక్స్ట్రా చూసానంటే నెక్స్ట్ రోజు మా మమ్మీ ఖచ్చితంగా ఇవ్వదు అనేది ఫిక్స్ అవ్వాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ ఆ విషయంలో జాగ్రత్త స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళకి ఒకవేళకని అర్థం అయిందంటే ఇంక ఖచ్చితంగా ఇవ్వదంటే అప్పుడు వాళ్ళే ఆపేస్తారు, ఆ టైం అవగానే ఆపేసి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మనం మంచిగా చెప్పి మాట్లాడాలి. రెండోది ఏంటంటే స్క్రీన్ ఆపేసి చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే టీవీ ఇంక లేదు, టీవీ మొబైల్ లేదు, తీసే

0: పక్కనపెట్టే అని చెప్పేసి చదువుకో, పుస్తకం తీసి చదువుకో, చదువుకో, ఏంటి ఇన్ని పాఠాలు ఉన్నాయి, వర్క్ ఎంత ఉందో చదువు అంట. అలా స్క్రీన్ చూసేది ఎంజాయ్మెంట్ కోసం. మీరు వెంటనే తీసుకెళ్లి డైరెక్ట్గా పెట్టేయకూడదు మనం.
1: అవునండి.
0: దాన్ని ఏం చేయాలి, తనకి ఇంకేం ఉన్నాయి యాక్టివిటీస్ అని చూడాలి. పెయింటింగ్ డాన్సింగ్ తనకి ఏం హాబీస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్, అందులో పెట్టండి. స్క్రీన్ 3 అవర్స్ 2 అవర్స్ చూస్తున్నాం అనుకోండి, ఆ 2 అవర్స్ అందులో పెట్టండి. పెట్టి కొన్ని రోజులు దాంట్లో అలవాటు అయ్యాక ఆటోమేటిక్ స్క్రీన్ ఇంకా జీరో అయిపోతుంది అది. అప్పుడు అది తగ్గించి చదువులో పెట్ట, అలా పెట్టాలి.
1: ఓకే,
0: కానీ ఒకేసారి మనం స్క్రీన్ ఆపేసి చదువులో పెడితే వర్కౌట్ అవుతుంది.
1: ఇంత చేసినా కూడా ఇంకా ఎడిక్షన్ బాగా ఎక్కువ ఉండిపోయి తల్లిదండ్రులు ఎంత చేసినా దాంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి?
0: ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేడం. మనకి ADHD అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ కిడ్స్ అని చెప్పాను కదా మేడం.
1: అవునండి.
0: వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్లోను కొన్ని కెమికల్స్ తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. డోపమిన్, హ్యాపీ కెమికల్ అంటాం డోపమిన్,
1: అవునండి.
0: డోపమిన్, నార్పెనిఫ్రిన్ కెమికల్స్ ఉంటాం, అవి తక్కువ ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే. సో వాళ్ళకి ఏంటంటే ADHD ఉన్న పిల్లలు ఎక్కువ సెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఎక్కువ ఫన్ కావాలి, లేకపోతే ఇట్టి ఇలా 1 నిమిషం కూర్చోబెడితే బోర్ కొట్టిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ బోర్ తగ్గించుకోవడానికి హ్యాపీనెస్ అస్తమోను కావాలనిపించడం వల్ల థ్రిల్ ఉండే యాక్టివిటీస్ చేస్తారు, అందులో రిస్క్ ఉన్న యాక్టివిటీస్ కూడా చేస్తారు. అప్పుడే డోపమైన్ టక్మన్ రేజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఈవెన్ ఎడిక్షన్ కూడా ఈజీగా ప్రోన్ అయిపోతారు అనమాట. ఎడిక్షన్ చేసినా కూడా డోపమైన్ ఫాస్ట్గా రేజ్ అయిపోతుంది అంత ఎందుకంటే బాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రేజ్ చేయాలనేలాగా ఉంటుంది బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది. సో ఈ థ్రిల్ యాక్టివిటీస్ కోసం ఎదుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు సోషల్ మీడియా ఎడిక్షన్, ఇంటర్నెట్, తర్వాత గేమింగ్ డిజార్డర్స్ ఇలాంటి వాటికి బాగా ట్యూన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇన్ని ఇప్పుడు ఇలాగ తీసుకెళ్ళి కాసేపు ఆడుకో, కాసేపు అంటే అక్కడ డ్యాన్స్ ఇష్టం డ్యాన్స్లో పెడితే వద్దు నాకు, ఒక ఫస్ట్ రోజు వెళ్ళి సెకండ్ రోజు వద్దని చాలు, ఇంకా నాకు డ్యాన్స్ కూడా వద్దు ఇష్టం లేదని ఇస్తారు. మా పోనీ ఇంకో యాక్టివిటీ పెడతారు డబ్బులు కట్టి, కట్టినా కూడా 2 రోజులకి మళ్ళీ అది బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. సో అది మేజర్ రీజన్ ఏంటంటే ఆ ADHDలో ఉన్న కెమికల్ తక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. సో దానికి మనం మెడిసిన్ ఇస్తే, మంచి మెడిసిన్స్ ఉన్నాయి యాక్చువల్గా ADHD అని దానికి, అవి వాడితే వాళ్ళు అప్పుడు స్టెబిలిటీగా ఉండగలుగుతారు, త్వరగా బోర్ కొట్టదు, చదువు మీద అన్నిటి మీద ఫోకస్ పెడతారు, మార్క్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఈ ఎడిక్షన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని గ్రహించి, ఒకవేళ ఇంత సివియర్ లెవెల్లో ఉంది అని అనుకుంటే మాత్రం అది మనం కారణం ఏమైనా ADHD ఉందా, ఇంక వేరే కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా స్క్రీన్తోనే ఉంటారు డిప్రెషన్ డిజార్డర్ ఉన్నప్పుడు, అది సెరటోనిన్ కెమికల్ తక్కువ ఉంటారు. సో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా తగ్గుది, నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం.
1: అంటే ఎటువంటి డాక్టర్స్ అండి?
0: సైకియాట్రిస్ట్ మేడం, సైకియాట్రిస్ట్, సైకియాట్రిస్ట్.
1: సో అలాగే ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్న మాట ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్ అంటే మేడం, ఇప్పుడు మామూలు ఫోన్స్లో గేమ్స్ ఉంటాయి రకరకాల గేమ్స్. ఇంటర్నెట్ గేమింగ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ గేమ్లో ఏదైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారు, గేమ్లో ఒక గేమ్ ఆడుతుంటే అందులో రకరకాల పీపుల్, అవతల సైడ్ ఇంకొకరు బైక్ మీద వచ్చేయచ్చు, వీళ్ళు వెళ్ళి అవతల వాళ్ళతో ఫైట్ చేయొచ్చు అనేది ఎలా ఉంటుందో, అవతల పర్సన్ ఇంకో ఫోన్ నుంచి ఆడుతూ ఉంటారు కదా మేడం, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా. సో అలా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, అది ఇంటర్నెట్ గేమింగ్. అది ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువైపోతుంది ప్రాబ్లం. దాన్ని గంటల తరబడి ఆడుతూ టైం అంతా వేస్ట్ చేసేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి ఇలాగేస్తే దాన్ని మనం ఎడిక్షన్ అంటాం. ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అని కూడా మనకి కొత్త టర్మ్ పెట్టారు ఇది. సో నా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, పొద్దున్న మొదలుపెట్టి రాత్రి పడుకునేదాకా భోజనం కూడా అలా పక్క నుంచి తింటారు, అంతే బాత్రూమ్ కూడా ఆపేసుకుని ఇలాగా ఇంటర్నెట్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకి. దానికి ఒకటి ఏంటంటే నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద రీజన్ ADHD అవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఎందుకు ఆ అబ్బాయి అంత ఎడిక్షన్ లెవెల్కి వెళ్ళిపోయాడు అని గమనించి దానికి సంబంధించిన మందులు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీలో కూడా మాడిఫికేషన్ చేయాలి, పేరెంట్స్ కూడా ట్రైనింగ్ అవ్వాలి ఏ విధంగా మేనేజ్ చేయాలనేది.
1: క్లినికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫేస్ చేసిన ఒక క్లిష్టమైన ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
0: ఇప్పుడు యూజువల్ కేసెస్ డిస్కస్ ఆన్లైన్ చేయకూడదు కానీ మేడం, మామూలుగా నేను ఏంటంటే క్లిష్టమైన సమస్యలు అంటే ఈ గేమింగ్ డిజార్డర్ అనేది క్లిష్టమైన సమస్య. సెకండ్ థింగ్ ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. క్లిష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే తిరిగి ఇంటికి పంపించాకే. ఇంటికి పంపించాక పేరెంట్స్ మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ మళ్ళీ ముందులాగే ఉంటారు, మనం మేనేజ్ ఎంత చెప్పినా కూడా ఉండట్లేదు. సో ఈ క్లిష్టం అనేది ఎక్కడొస్తుందంటే, మనకి మెడిసిన్ రీసెర్చ్ బాగా జరుగుతుంది, మంచి మందులు ఉంటున్నాయి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ స్క్రీన్ చూడాలంటే చూడకపోతే మనసు లాగేస్తుంటుంది, ఆతురు తగ్గడానికి ఆ ఇంపల్సిటీ సెన్సేషన్ సీకింగ్ తగ్గడానికి మందులు ఉన్నాయి, కౌన్సిల్ చేసడానికి మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. కానీ ఇంటికి వెళ్ళాక దానికి కారణం అసలు ఆ లెవెల్కి ఎందుకు వెళ్తున్నాడు అనే దానికి ఫ్యామిలీ ఇష్యూస్ని కరెక్ట్ చేయగలగాలి, అది అక్కడ క్లిష్టమైనది ఏర్పడుతుంది.
1: ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది కరోనా టైంలో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది చాలా పద్ధతి కన్వీనియంట్గా ఉంది కదా అని చాలా వరకు అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా స్కూల్లో వాళ్ళు ఒకరోజు సెలవు వచ్చిందనుకోండి, 1 గంట 2 గంటలు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేదా చిన్నపిల్లలకు కూడా, అవసరం లేని వాళ్ళకు కూడా. సో ఈ విధంగా పెట్టడం వల్ల పిల్లల మీద ఏమైనా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యి ఎఫెక్ట్ వస్తుందంటారా?
0: ఇప్పుడు అంటే కరోనా టైంలో మనకు ఆప్షన్ లేదు, మనకు ఆన్లైన్ లేకపోతే పిల్లలకి ఇంకా మొత్తానికి చదువు వెనక

0: వెళ్ళిపోయే సందర్భం కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో ఆన్లైన్ పెట్టడం వల్లే వాళ్ళకి స్క్రీన్కి అటాచ్ అయిపోవడానికి ఛాన్సెస్ దొరికింది వాళ్ళకి. ప్రతి పేరెంట్కి కూడా ఇంకా తప్పదు మా వాడికి ఒక ఫోనో ట్యాబో కంప్యూటర్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు ఒక పక్క నుంచి ఫోన్ చూస్తూ, పక్క నుంచి చాటింగ్, ఓ పక్క నుంచి యూట్యూబ్ అలాగ అలవాటు, లేకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా నేను క్లాస్ చూస్తున్నానని యూట్యూబ్ చూడటం, ఇలాగే సోషల్ మీడియా చూడటం, అది ఆప్షన్ అలాగా ఎంటర్ అయిపోయారు పిల్లలు. కానీ దానికి ఒకటి మార్గం ఏంటంటే పేరెంట్స్ కూడా పక్కన కూర్చోవడం, ఆ క్లాస్ ఏదో అందరి ముందు ఏదో ఇండివిజువల్ రూమ్లో కాకుండా అందరి ముందు పెట్టడం, సో క్లాస్ క్లాస్ లాగే వినిలా చేయటం, సీరియస్నెస్ క్రియేట్ చేయటం, అది కూడా ఏం చేస్తున్నారనేది గమనించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమవుతుందంటే టైం ఉండట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అనేది గమనించకపోవడమే మేజర్ థింగ్. సూపర్విజన్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా మనం స్క్రీన్ ఇమ్మంటున్నాం, కానీ విత్ అడల్ట్ సూపర్విజన్, పక్కన ఉండాలి, పేరెంట్ ఉండాలి. పేరెంట్ లేకుండా ఇండివిజువల్గా ఇవ్వకూడదు, అవి ఎప్పుడైనా సరే అప్ టు తనకంటే ఒక ఇండివిజువాలిటీ వచ్చే వరకు కూడా సొంతంగా స్క్రీన్ ఇచ్చేయకూడదు. మినిమం 12-13 ఇయర్స్ వరకు అయినా పక్కన ఏ స్క్రీన్ చూస్తున్నా బెటర్ ఏంటంటే అందరు కలిపి టీవీ చూడండి.
1: అలాగే ఈ మధ్యలో వినిపిస్తున్న మరో మాట సోషల్ మీడియా డిటాక్సిఫికేషన్, ఇదేంటండి?
0: అది ఒక ప్రక్రియ మేడం, ముఖ్యంగా అడల్ట్స్లో, అంటే అడల్సెంట్ అడల్ట్స్లో వాళ్ళకి వాళ్ళు నాకు ఎక్కువ అయిపోతుంది స్క్రీన్ టైము అనేది వాళ్ళు కొంత గ్రహిస్తారు, లేకపోతే పేరెంట్స్ పక్క వాళ్ళు చెప్తారు దీనివల్ల నీకు నష్టాలు వస్తాయంటే వాళ్ళకి వాళ్ళగా నియంత్రించుకోవడం ఒక విధంగా. నెక్స్ట్ 2 రోజులు నేను ఇంకా చూడను అని మొత్తం అకౌంట్స్ ఆఫ్ చేసేసి స్క్రీన్ పర్టికులర్ ఒక చోట పెట్టేసి దాంతో డిస్కనెక్ట్ అయ్యి కాస్త పార్క్కి వెళ్ళి కాస్త గేమ్స్ వెళ్ళి కాస్త ఒక విధంగా దాని నుంచి పూర్తిగా 0 చేసేసుకుని సోషల్ లైఫ్లోకి వెళ్ళి ఉండడాన్ని అదొక ప్రక్రియ, అదొక టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు.
1: అంతే, మీ అనుభవంతో మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మేడం, మొదట 5.5 సంవత్సరాలు ఏ స్క్రీన్ ఇవ్వకూడదు, టీవీ, మొబైల్, ల్యాప్టాప్, ఐప్యాడ్లు ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ మొదట 5.5 సంవత్సరాలు స్క్రీన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉంటే మన పిల్లవాడికి ఎంతో లాభం చేస్తున్నట్టు. 2వది, స్క్రీన్ ఆపేసి వీలైనంత వరకు జనజీవన స్రవంతిలో పెట్టాలి. చాలా మంది అతి సుకుమారంగా పెంచుతున్నట్టు ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకురాకుండా మనుషుల్లో కలవనికుండా చేస్తారు. స్క్రీన్ పూర్తిగా ఆపేసి మనుషుల్లో కలిసిలా చేయాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనుషులతో కలవడం అనేది అర్థమైతే మనుషుల నుంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచి హ్యాపీనెస్ వస్తే స్క్రీన్ జోలికి వెళ్ళరు యూజువల్గా. సో మనుషులతో కలవడం అలవాటు చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నెక్స్ట్ థింగ్, టైం స్పెండ్ చేయాలి, తన రూల్స్ కూడా సెట్ చేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొన్ని రూల్స్ కూడా పెట్టాలి. నువ్వు ఈ మాత్రం కంపల్సరీ, ఈ మాత్రం ఇలా చేయకూడదు అని పదే పదే చెప్పాలి. అది కూడా ఏం చూస్తున్నారనేది ఒక వాచ్ ఉండాలి. సో ఇప్పుడు అడాలసెన్స్లో వెళ్తే కొంతమంది పేరెంట్స్ మొత్తం అన్ని మానిటర్ చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి, కొంత ఇండివిజువాలిటీ ఇవ్వాలి. అడాలసెన్స్ వచ్చాక అది ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా డిస్టర్బ్ బ్యాలెన్స్ చేయగలితే అడాలసెన్స్లో కూడా ఇబ్బంది ఉండదు మేడం.
1: సో బాల్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ వాడకం గురించి, సోషల్ మీడియాస్ గురించి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలన్నది విశదీకరించినందుకు ఆల్ ఇండియా రేడియో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే సార్.
0: నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఇంతవరకు బాల్యంపై సెల్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావం ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి ఆంధ్ర వైద్య కళాశాల చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఊరవకొండ శ్రోతలు ఈశ్వరయ్య హేయాంచ్ వీరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

నువ్వొస్తావని చిత్రానికి హరిహరన్ చిత్ర పాడిన పాట వింటున్నారు. ఎస్ మూర్తి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, వీరి కోరిక మేరకు ఈ పాట.

హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంతఃపురం చిత్రానికి చిత్ర పాడిన పాట.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కృష్ణా జిల్లా కాజగ్రామం శ్రోతలు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి వీరి కోరిక మేరకు అమ్మ దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాట.

మిస్సమ్మ చిత్రానికి ఏఎం రాజా పి లీలా పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు సైనిక్పురి కాలనీ నుంచి పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, పద్మశ్రీ, శ్యామ్ వీరందరి కోరిక మేరకు ఈ పాట.

నరసింహ చిత్రానికి శ్రీరామ్ బృందం పాడిన పాట. రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరిన శ్రోతలు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా అల్లరి పిల్లలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సెగ చిత్రం నుండి సునీత సుజన్ పాడిన పాట వింటారు. జోషువా శ్రీధర్ సంగీతం, శ్రీమణి సాహిత్యం.

ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సెగా చిత్రం నుండి సునీత సుజన్ పాడిన పాట వింటారు. జోషువా శ్రీధర్ సంగీతం, శ్రీమణి సాహిత్యం.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకమవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట నవమం మధుడు చిత్రం నుంచి. ధనుష సునీత శాస్త్రి పాడారు. అనిరుద్ర రవిచందర్ సంగీతం. రాకేంద్ర మౌళి సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వేటూరు గీతానికి నరేష్ అయ్యర్, శ్రేయ ఘోషల్ పాడారు నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి.

0: మాతృదేశ విముక్తి కోసం ఈ పుణ్యభూమి మీద జన్మించిన వీర నారీమణుల జీవిత గాథలు భావితరాలకు ఆదర్శప్రాయమైనవి. జాతిరత్నాలుగా వెలుగొందిన ఈ వీర వనితలు దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ అతివల చరితలు వినడం మన సుకృతం.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: వింటున్న ఈ పాట కార్తిక్ పాడారు. విలన్ చిత్రం నుంచి వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం.

0: మీరింతవరకు 1961వ సంవత్సరంలో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విడుదలైన ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్

0: సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్ల అద్భుతమైన ప్రతిభ కనబర్చారని ఆయన అన్నారు.
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు, ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్ష సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
2: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ओपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए। और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा।
0: పేపర్ లీక్ జరిగే ఏ సంఘటన అయినా ఎదుర్కోవడానికి బిల్లులో కఠినమైన శిక్షా స్మృతి నిబంధనలు ఉన్నాయి. లోక్సభలో లిస్టు చేసిన ఎజెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకు ముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచివేయడం గానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి

శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకిత భావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సిఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జూలై 25 డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ నందన్ వేమూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వ్యాస్కులర్ అండ్ ఎండోవ్యాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే దీన్ని మనం తెలుగులో రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు. మనకు రక్తనాళాలు అంటే రెండు రకాలుగా ఉంటుంటాయి, ధమనులు, సిరలు. మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి, చెడు రక్తాన్ని తీసుకెళ్లేవని ఇలా

0: మనకు తెలిసినంతలో ఇవి రక్తనాళాలు. చెప్పండి డాక్టర్ నందన్ గారు, ప్రమాదాల్లో చెయ్యి కానీ కాలు కానీ లేదా శరీరంలో ఏదేని భాగంలోని రక్తనాళం కట్ అవ్వగానే వెంటనే ఏం చేయాలి, అసలు మీరు అందించేటువంటి చికిత్సలు ఏంటి?
1: వీటిలో ముందు మనం ప్రధానంగా మాట్లాడుకునేది రక్తనాళాలు కట్ అయిన దానికంటే ముందు ప్రతి ఎముక ఫ్రాక్చర్లో, అంటే బొయ్యక ఎప్పుడు విరిగినా సరే ఆ బొయ్యక కింద ఉండేదో లేదా పక్కన ఉండే రక్తనాళం తెగిందో లేదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో అన్నిట్లో అని చెప్పలేను కానీ జరిగిన ప్రతి ఇరిగిన ప్రతి ఎముక పక్కన అటు ఇటుగా రక్తనాళం డ్యామేజ్ అయ్యే అవకాశం 5 నుంచి 10% ఒకటి 5 నుంచి 10% వరకు ఉంటుంది. అది మీరు గుర్తించే దానికంటే ముందుగా అక్కడ ఉన్న మిమ్మల్ని చూసిన ఎముకల డాక్టర్ గారో లేదా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారో సర్జన్ గారో గుర్తిస్తారు. అది ఎట్లా గుర్తిస్తారు అంటే ముందుగా మీకు గాయం అయిన తర్వాత లేదా ఫ్రాక్చర్ అయిన తర్వాత మీ కాళ్ళలో కానీ చేతిలో కానీ స్పర్శ తగ్గిపోవటం కానీ మూమెంట్స్ అంటాం అంటే కదలికలు తగ్గిపోవటం, కాళ్ళు చేతులు చల్లబడిపోవటం, ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ మనం ఆలోచించాల్సింది రక్తనాళాలకు ఎటువంటి గాయం ఏమన్నా జరిగిందా లేదా అనేది. కాళ్ళు చల్లపడిపోయింది అంటే అది 100కి 100% రక్తనాళానికి గాయం అయింది అని లేదా రక్తనాళం తెగిపోయిందని అర్థం.
0: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నప్పుడు రక్తనాళం తెగినా కూడా స్పర్శ పోవడం అనేటువంటిది జరుగుద్దా?
1: అవునండి, రక్తనాళం పోయిన తర్వాత స్పర్శ నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది, స్పర్శతో పాటు నెమ్మదిగా కదలికలు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి, తర్వాత కాలు నీలం రంగులోకి మారటం, కాలు చల్లబడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఫస్ట్ మనం గుర్తించేది కాలు చల్లబడిపోవటం, కాలు కానీ చెయ్యి కానీ.
0: మామూలుగా నరం కదా స్పర్శని తెలియజేసేటువంటిది, పట్టు స్పర్శ నరాలు అంటుంటారు.
1: అవును అవును,
0: మరి ఇక్కడ రక్తనాళం పాత్ర ఏంటి?
1: మంచిగా అడిగారు. నరానికి సప్లై చేసే రక్త సరఫరా కూడా ఆగిపోవటం వల్ల నరం కూడా పనిచేయదు. సో ఆ రకంగా మనకి స్లోగా స్పర్శ అనేది కూడా పోతుంది.
0: తర్వాత డాక్టర్ గారు, మనం చాలా చోట్ల గమనిస్తుంటాము ప్రమాదాల్లో, అది ఎక్కడైనా కావచ్చు, పరిశ్రమల్లో ఫ్యాక్టరీలో కావచ్చు, లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిషన్ల మీద పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, కాళ్ళు చేతులు కట్ అయిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి, నుజ్జవుతూ ఉంటాయి, అలాగే సగం కట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి డాక్టర్ గారు?
1: ఇట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ భయపడకుండా, లేట్ చేయకుండా, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీ కట్ అయిపోయిన శరీర భాగాన్ని ఐస్లో పెట్టి ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వస్తే అంత తొందరగా ఆ చెయ్యి కానీ కాలు కానీ వేలు కానీ అతికిచ్చే అవకాశం ఉంటుంది. చెయ్యి కాలు అంటే పర్వాలేదు కానీ వేళ్ళు అట్లా తెగిపోతే మటుకు కొంత బాగు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పద్ధతుల ప్రకారం వాటిని కూడా కాపాడే అవకాశం ఎంతో కొంత ఉంది. కాకపోతే ఇది కేవలం వాస్కులర్ సర్జన్ ఒక్కల వల్లే కాదు, ప్లాస్టిక్ సర్జన్ కూడా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్ కలిపి ఎముకల డాక్టర్తో పాటు అప్పుడు ఉన్న తెగిపోయిన చేతిని జోడించడం కానీ కాలుని జోడించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం.
0: టీం వర్క్
1: ఉండాలి. దీని అన్నిటికంటే ముందు హాస్పిటల్కి త్వరగా రావటం అనేది ముఖ్యం. నిన్న ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యో, నిన్న ఎప్పుడో చెయ్యి తెగిపోతేనో తీసుకొచ్చి హాస్పిటల్కి చెయ్యి కాలు అతికించమంటే అది జరిగే అవకాశం కాదు. ప్రమాదం జరిగిన 5-6 గంటల లోపల హాస్పిటల్లో ఉంటే ఏమైనా బతికించగలిగే అవకాశం అయితే ఉంటుందండి.
0: గోల్డెన్ అవర్గా అనుకోవాలి,
1: గోల్డెన్ అవర్ 6 నుంచి 8 గంటల లోపల.
0: ఎలా తీసుకురావాలి డాక్టర్ గారు? అంటే ఏలు కట్ అయింది, ఐస్లో పెట్టి తెమ్మన్నారు. ఐస్లో అంటే ఒక బాక్స్లోనా, ఒక కవర్లోనా, ఓ పెట్టెలోనా,
1: దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది ఇందులోనే తీసుకురావాలని లేదు. ఒక పెట్టి ఉంటే పెట్టె, లేదు అంటే కవర్ ఉన్నా సరే కవర్లో ఐస్ పెట్టేసి ఆ మొక్క తీసుకుని వచ్చేస్తే ఎంతో కొంత దాన్ని కాపాడే అవకాశం అయితే ఉంటుందండి.
0: తర్వాత డాక్టర్ నందన్ గారు, చెయ్యి చేతి వేలు అలాగే కాలు వేలు ఇవే కాకుండా ఆ చేతికి సంబంధించిన, కాలుకు సంబంధించిన, పాదానికి సంబంధించిన, అరచేయికి సంబంధించిన కండ ఉంటుంది. అరచేయి మధ్యలో కావచ్చు, కింద కావచ్చు, పైన కావచ్చు, కొంచెం ఉబ్బుగా ఉండే కండలు కావచ్చు, అక్కడ తెగిపోయింది అనుకోండి, లేదా డ్యామేజ్ క్రష్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి?
1: కంప్లీట్గా క్రష్ ఇంజురీ అంటాం. క్రష్ ఇంజురీ అంటే మరీ నుజ్జునుజ్జు అయిపోవటం. నుజ్జునుజ్జు అయిపోయిన చేతిని కాళ్ళు కానీ పెద్దగా కాపాడే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ప్రాణాన్ని కాపాడే పద్ధతి కింద చెయ్యి ఉంటే చెయ్యినో, కాలు ఉంటే కాలునో, కాలు వాటిని తీసే ప్రయత్నం అయితే చేస్తాం. కంప్లీట్గా నుజ్జునుజ్జు అయిపోయిందని అయితే కాపాడే అవకాశం చాలా చాలా తక్కువ.
0: ఇప్పుడు ఏదైతే ఈ రక్తనాళాలు తెగిపోవడం కానీ చేతి వేలు కట్ అవ్వడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, అప్పుడు ఏ రకంగా ఆ వైద్యం అందిస్తారు?
1: మధుమేహం ఉండటం వల్ల ప్రత్యేకించి రక్తనాళాల శస్త్రచికిత్స ఈ యాక్సిడెంట్లో పెద్దగా తేడా ఏమి ఉండకపోవచ్చు అండి. గోల్డెన్ అవర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మాకు కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావటం. చేతిలో రక్తనాళాలు కట్ అయిపోయి చూస్తూ ఉంటాము, కొంతమంది గాయాలు అవుతాయి, చేతిలో విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, అందరు గుడ్డ కట్టేసి ఉంచేస్తారు, తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి

0: దాన్ని నింటూనే పడుకుంటారు. ఈ లోపల చేతికి సంబంధించిన రక్త సరఫరా అంతా ఆగిపోతుంది. తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళ హాస్పిటల్కి వచ్చేసరికి అటు ఇటుగా 12 నుంచి 13 గంటలు అయిపోతుంది. చెయ్యి ఈ లోపల నీవు నీల రంగులో మారిపోవటం, మూమెంట్స్ అన్నీ పోవడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రోజువారీ మేము ఎక్కువగా చూసేది ఏంటంటే గ్లాస్తో కోసుకునేవాళ్ళు, బ్లేడ్తో మెడం దగ్గర, వీళ్ళలో కూడా అదే మనం రోజు చూసేది. మెడం దగ్గర కోసుకుంటే మనం చూస్తూ ఉంటాం, అది ఏం లేదు, రక్తనాళానికి ఇంజురీ, ఇంజురీ అంటే దెబ్బ, దెబ్బ తగలటం, ఇవి మనం రోజు చూస్తూ ఉంటాం.
1: నిజమేనండి, మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాము. కొంతమంది చేయి కోసుకోవడం ఇలా కూడా చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. అది కూడా మీరు చెప్పినటువంటి గోల్డెన్ అవర్లో తీసుకొస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుందేమో.
0: అవునండి,
1: చాలా రక్తం పోతుంది కదా.
0: చాలా రక్తం పోతుంది, అది ఫస్ట్, అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. రక్తం పోవటం ఒకటి, రెండు చేయి కూడా పోయే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ నందన్ గారు, ఇప్పుడు జనరల్గా చాలామందికి అంటే అక్కడక్కడ మనం గమనిస్తుంటాం కొందరిలో వెరికోస్ వెయిన్స్ కాళ్ళ మీద ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఆకుపచ్చ రంగులో లేదా నీలవర్ణంలో అంటే బ్లూ కలర్లో, కొందరికి నల్లగా, ఇలాంటి రంగుల్లో ఆ వెరికోస్ వెయిన్స్ అనేటువంటి చాలా తీవ్రంగా అంటే రకరకాలుగా ఉంటారు. అవి ప్రమాదాల్లో లేదా అనుకోకుండా కట్ అయిపోతాయండి. అంటే వెరికోస్ వెయిన్స్కి మీరు శస్త్రచికిత్సలు చేసి నయం చేయడం ఒక పద్ధతి, ఇది ఏదన్నా అనుకోకుండా ప్రమాదాల్లో కట్ అయిపోతే ఏం చేస్తారు?
0: ఏమండి, ఇందాకైతే పెద్ద రక్తనాళం లేదా మంచి రక్తనాళం గుండె నుంచి బాడీకి వచ్చి తెగిపోతే ఎట్లాగైతే బ్లీడింగ్ అవుతుందో, వెరికోజ్ వెయిన్స్కి ఏమన్నా గాయం జరిగినా కూడా అట్లాగే బ్లీడింగ్ అవుతుంది. అయితే వెరికోజ్ వెయిన్స్లో ఉన్న ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి దెబ్బ తగలకుండా కూడా ఆటోమేటిక్గా రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమి ఉండదు, పేషెంట్ మంచం మీద పడుకుని ఉంటారో లేదా స్నానం చేస్తూ ఉంటారు, సడన్గా కాళ్ళ నుంచి బ్లీడింగ్ అవటం గమనిస్తారు. ఒక ధారలాగా బారుగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. సో అది కూడా మనం వెరికోజ్ వెయిన్స్లో చూస్తాము. వాటికి కూడా సేమ్ ట్రీట్మెంట్ అటు ఇటుగా. కాకపోతే వెరికోజ్ వెయిన్స్ రక్తనాళాలు తెగిపోతే జోడించినట్టు అట్లా ఏం చేయము, అంటే లేదర్ చికిత్స ద్వారా లేదా అక్కడ ఆపరేషన్ చేసి కుట్లేసేయటం ద్వారా బ్లీడింగ్ నాపడానికైతే ప్రయత్నం చేస్తాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఆ వెరికోస్ వెయిన్స్లో లాగేయొచ్చు కదా, బ్లడ్ అంతా సక్ చేసేయచ్చు కదా, మంచి రక్తాన్ని ఎక్కించవచ్చు కదా.
0: ఇది ప్రాబ్లం రక్తంతో వచ్చింది కాదండి, రక్తనాళంతో వచ్చిన ప్రాబ్లం. ఇది కింద నుంచి పైకి రక్త సరఫరా పోక సరిగ్గా ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఆ రక్తనాళంలో రక్తం పేరుకుపోయి కింద నుంచి పైకి పోకుండా అక్కడే ఉంటుంది. సో అది కంటికి కనపడని మోతాదులో చర్మానికి లీక్ అయ్యి లీక్ అయ్యి లీక్ అయ్యి అట్టా చర్మం నల్లగా తయారవుతూ ఉంటుంది. సో రక్తం తీసి మళ్ళీ రక్తం ఎక్కించినా మనం ఎక్కించిన రక్తం కూడా కింద నుంచి పైకి పోదు, ప్రాబ్లం రక్తనాళంతో ఉంది, రక్తంతో కాదు. సో ఆ రక్తనాళాన్ని తీసేయటమే దానికి ఉన్న ఏకైక ట్రీట్మెంట్ మార్గం.
1: మరి రక్తనాళం తీసేస్తే చెడు రక్తం వెళ్ళాలి కదా.
0: చెడు రక్తానికి ఇంకా కండరాల లోపల కూడా ఇంకా వేరే చెడు రక్తనాళాలు ఉంటాయి, డీప్ వెయిన్స్ అంటాం, వాటి ద్వారాగా కింద నుంచి పైకి పోతుంది. ఈ నరం ఆల్రెడీ రక్తనాళం ఏదైతే ఉందో అది పనిచేయట్లేదు కాబట్టి తీసేసినా కూడా దానివల్ల బాడీకి ఎఫెక్టే ఉండదు, దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు.
1: డాక్టర్ గారు, అక్కడక్కడ మీలాంటి శస్త్ర అంటే ఈ వెరికోస్ వెయిన్స్ శస్త్రచికిత్సలు చేసిన సందర్భాల్లో కానివ్వండి లేదా రక్తనాళాలకు సంబంధించి శస్త్రచికిత్సలు చేసినప్పుడు కానివ్వండి, రక్తనాళాలకు కూడా స్టంట్ వేశారు, బెలూన్ యాంజియో చేశారని ఇలా అంటారు. ఈ రెండు పదాలు ఎక్కువగా గుండెకు సంబంధించి వాళ్ళకే వింటుంటాం. మరి దీనికి ఏంటంటే రక్తనాళాలకి ఈ పదాలు ఎందుకు వచ్చినాయి?
0: సేమ్ మనం రోజువారీ వినేటట్టే హార్ట్కి నొప్పి వస్తే హార్ట్ అటాక్ ఎట్లా ఉంటుందో కాళ్ళకు కూడా లెగ్ అటాక్ అంటాం అటు ఇటుగా. సేమ్ గుండెకి ఎట్లా హార్ట్ అటాక్ ఉంటుందో కాళ్ళకు కూడా లెగ్ అటాక్ ఉంటుంది. కాకపోతే గుండెకి ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే ఎమ్మటే టైం ఉంటుంది, ఎంత ఎంత టైం పెద్దగా ఇవ్వదు. కాళ్ళకి ఏంటంటే కొంత టైం ఉంటుంది. కాళ్ళకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి అక్యూట్ అంటాం, అంటే అప్పటికప్పుడు సడన్గా రక్తం గడ్డగట్టుకుపోయి విపరీతంగా కాళ్ళు నొప్పి రావటం, కాళ్ళు చల్లబడటం, కాళ్ళలో కదలికలు చచ్చిపోవటం, ఎప్పుడూ లేనంత నొప్పి ఫస్ట్ టైం రావటం, ఇట్లాంటిది వస్తే అటు ఇటుగా కాళ్ళు అటాక్ అనుకోవచ్చు. సేమ్ హార్ట్లో బెలూన్ పెట్టి స్టంట్ పెట్టి చేసినట్టే కాళ్ళలో కూడా చేస్తాం. ఇట్లా నేను చెప్పినట్టు అక్యూట్ అంటే సడన్గా అయిపోయిన దానికంటే ఓపెన్ చేసి బ్లడ్ క్లాట్ బయటికి తీస్తాము, లేదు పేషెంట్కి దీర్ఘకాలికంగా షుగర్ ఉంది, దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేసేవారు, బీపీ ఉంది, వాళ్ళకి లెగ్ అటాక్ ఏ రకంగా చెప్పుకుంటాం అంటే పుండ్లు పడతాయి, ఆ పుండ్లు మాను, నెల నుంచి 2 నెలలు 6 నెలలు సంవత్సరం నుంచి దీర్ఘకాలికంగా పుండ్లు ఉంటాయి, ఆ పుండ్లు ఇన్ఫెక్షన్ అవటం, వేలు నల్లగా అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. సేమ్ అప్పుడు హార్ట్లో అయితే ఏ విధంగా బెలూన్ చేసి స్టంట్ పెడతామో కాళ్ళకు కూడా యాంజియోగ్రామ్ చేసుకుని ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో చూసుకుని ఆ బ్లాక్స్లో స్టంట్ పెడతాం కానీ బెలూన్తో ఆ రక్తనాళం పెద్ద చేయటం కానీ చేసామంటే రక్త సరఫరా పాదం వరకు పోతుంది, ఆ కాలు తీయకుండా కాపాడే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, గుండెకు కానివ్వండి మెదడుకు కానివ్వండి రక్త సరఫరా నిరంతరం సవ్యంగా అవుతూ ఉండాలి,

0: సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అంటారు. అలాగే ప్రతి భాగానికి రక్తనాళం వెళుతుంది, గుండె, కిడ్నీ, మెదడే కాదు, అన్ని భాగాలకి, కాలు ఏలు చివరి వరకు, అలాగే చేతి యొక్క వేలు చివరి భాగం వరకు, అన్ని భాగాల్లో ఉంటున్నప్పుడు ఈ గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడ్డాయి, మెదడుకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అయితే పక్షవాతం వచ్చింది, ఇలా చెబుతుంటారు డాక్టర్ గారు. మరి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో, చేతి వేళ్లలోకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో, ఇంకా ఇతర భాగాల్లో వెళ్ళే రక్తనాళాల్లో ఈ బ్లాకులు, ప్లాకులు, ప్లేకులు ఉంటే మరి అది అక్కడ హార్ట్ అటాక్ వచ్చి ఎలాగైతే ప్రమాదం జరుగుతుందో, దీనికి కూడా దాని మూమెంట్ ఆగిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతుందా, దాన్ని నయం చేయొచ్చా?
1: ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే గుండెకి సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. గుండె నొప్పి రావడం, ప్రాణానికి ప్రమాదం రావడం జరుగుతుంది. అట్లాగే బుర్రకి అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే బుర్రకి రక్త సరఫరా తగ్గిపోయి బుర్ర చేసే పని, చేతులు కాళ్ళు కదలికలు తచ్చిపోవడం, అదే పారాలిసిస్ అంటాం. సేమ్ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళకి సర్క్యులేషన్ జరిగితే కాళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. హార్ట్కి అయితే ఎట్లా హార్ట్ అటాకో, బ్రెయిన్కి అయితే ఎట్లాగ పారాలిసిస్తో, కాళ్ళకైతే పుండ్లు, వేలు నల్లగా అవటం, పుండ్లు ఏర్పడటం ఈ లెగ్కి. సో వాటిని పెంచుకుంటే తప్పించి ఆ పుండు మానే అవకాశం ఉండదు. మనం షుగర్ పేషెంట్లో తరచుగా చూస్తూ ఉంటాం, 2 ఏళ్ళ నుంచి గాయం ఉందండి, తగ్గలేదు, ఇన్ఫెక్షన్ అయ్యి లాస్ట్ కాలు తీసామండి, కాలు తీర్చుకున్నారని చెప్తూ ఉంటారు. సేమ్ ఆ కాలు తీర్చుకునే స్టేజ్ దాకా రాకుండా ముందే ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కలిస్తే యాంజియోగ్రామ్ చేసి ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ను సరిచేసి బెలూన్ ద్వారానో స్టంట్ ద్వారానో అవసరమైతే రెండూ కుదరవు అనుకుంటే బైపాస్ సర్జరీ చేసి కాళ్ళలో కూడా ఆ కాలుని కాపాడే అవకాశం ఉంటుంది.
0: సో ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లకి పాదాలకి గాయం కానీ లేదా ఏదైనా సూది కానీ ఇనుప మేకు కానీ గాజు పెంకు కానీ గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, ఒక్కోసారి కాలు ఏలు తీసేయాలి, ఒక్కోసారి పాదం తీసేయాలి, మోకాలు దాకా కూడా తీసేశారండి, యాంప్టేషన్ చేశారు, ఇలా వింటుంటాం డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైతే ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జన్ల పాత్ర ఉంటుందా ఇక్కడ?
1: డెఫినెట్లీ అండి, అసలు మేము చేసే పని మొదటగా మేము ముఖ్యంగా ఇదే, వ్యాకోజ్ వెయిన్తో పాటు డయాబెటిక్ ఫుడ్ కేర్. ప్రతి షుగర్ పేషెంటు ఏ చిన్న గాయమైనా ఫస్ట్ తను కలవాల్సింది వెళ్ళి వాస్కులర్ సర్జన్ని, రక్త సరఫరా ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. చాలా చిన్న టెస్ట్లు, కలర్ డాప్లర్ అంటాము, ఏబిఐ అంటాము, ఈ టెస్టులు చేస్తే కాళ్ళలో రక్తస్రావం ఎంత, రక్త ప్రసరణ ఎంత శాతం ఉందో అర్థమైపోతుంది. రక్త ప్రసరణ సరిగా లేదు పాదానికి అంటే ఆ గాయం ఎప్పటికీ మాందో, ఆ ఫస్ట్ ఏలు పోతుంది, ఏలు తీసేస్తారు, తర్వాత 2 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత 3 ఏళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత పాదం కాలు అట్టా తీసుకుంటూ పోతానే ఉంటారు. అదే కనుక రక్త ప్రసరణ ఉంది అంటే కనుక 1 ఏలు తీస్తేనో లేదా పక్క ఏలు తీస్తేనో కాలు ఆ స్టేజ్లో కాపాడగలిగే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదాల్లో గాయమయ్యి సెప్టిక్ అయ్యి పాదం విషయంలో అది సెల్యులైటిస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఇలా వైద్యులు చెబుతుంటారు, దాన్ని శస్త్రచికిత్స చేసి నయం చేశారు అనుకుందాం, తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఏదో ప్రమాదం జరిగి మళ్ళీ ఇనుప మేకు గుచ్చుకొని లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అక్కడ దురద పుడుతుందని చెప్పి గోక్కొని కూడా గాయం చేసుకుంటూ ఉంటారు కొందరు, అది మళ్ళీ తిరగబెడుతుంది సెప్టిక్ అయ్యింతలా వాచిపోయి అదంతా కూడా సెల్యులైటిస్ కండిషన్ అంతకుముందు ఎలా ఉంది అలా అయిపోయింది అనుకోండి, మళ్ళీ అయింది అంటే మళ్ళీ చేయొచ్చా?
1: తప్పకుండా చేయొచ్చండి. అసలు సెల్యులైటిస్ అంటేనే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం, చర్మానికి చర్మం కింద ఉండే కొవ్వు ఇన్ఫెక్షన్ అయితే దాన్ని సెల్యులైటిస్ అంటాం. 90% పేషెంట్స్లో సెల్యులైటిస్కి ఆపరేషన్ లేకుండా యాంటీబయాటిక్స్ ద్వారా, ఇంజెక్షన్ల ద్వారా, మెడికల్ మేనేజ్మెంట్ అంటాం, మందుల ద్వారానే ఇంజెక్షన్ ద్వారానే నయం చేసుకోవచ్చు. 10% మాత్రం ఘాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీస్తాం, లోపల చీమ ఏర్పడినా ఎంత మందులు ఇచ్చినా సెల్యులైటిస్ రెస్పాండ్ అవ్వట్లేదు, పనిచేయట్లేదు మందులు అంటే వాళ్ళ ఘాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ బయటికి తీయడానికి ప్రయత్నిస్తాం, లేదా ఘాట్లు పెట్టి లోపల ఇన్ఫెక్షన్ ఉన్న నీరంతా బయటికి తీస్తే స్లోగా రికవరీ ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్కి పదే పదే సెల్యులైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక పేషెంట్కి మళ్ళీ మళ్ళీ రావటం, ఒకసారి సెల్యులైటిస్ వచ్చిన పేషెంట్కి వచ్చే 6 నెలల్లో కనుక మళ్ళీ ఏ కారణం లేకుండా మళ్ళీ సెల్యులైటిస్ వచ్చిందంటే కనుక సంవత్సరం పొడుగున నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున ఇచ్చుకుంటూ ఉంటాం వాళ్ళకి యాంటీబయాటిక్స్, అట్లా ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 90% తగ్గిపోతుంది.
0: కొందరు వయోధికుల్లో మళ్ళీ మళ్ళీ ఇలా వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు కాబట్టి మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ పోతే మరి దాంట్లో ఉండేటువంటి ఆ మందు ఏదైతే ఉందో అది శరీర భాగాలకి సైడ్ ఎఫెక్ట్లు అంటారు కదా మీరు, ఏదైనా గుండెపరమైనటువంటి పనితీరు ఫంక్షన్లో తేడా వచ్చి గుండె ఎన్లార్జ్ అవ్వడమా, కిడ్నీ ఫంక్షన్లో ఏదైనా తేడా రావడం ఇలాంటివి జరగవచ్చు కదా?
1: జరిగే అవకాశం తక్కువ అండి, కాకపోతే ఇట్లా డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇచ్చేసేమో పేషెంట్కి వచ్చింది కదా అని ముందు పరీక్షలు చేసుకుంటాం, ఈయన కిడ్నీ పనితీరు ఎట్టా ఉంది, ఈయన హార్ట్ పనితీరు ఎట్టా ఉంది,

0: మరిచి యాంటీబయాటిక్ డోస్ ఈయన కిడ్నీలు తట్టుకోగలవా, ఈయన హార్ట్ తట్టుకోగలదా, ఇవన్నీ బేరే చేసుకునే డెఫినెట్లీ యాంటీబయాటిక్ డోస్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇవ్వాలి. యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు అంటే ఇన్ఫెక్షన్ పాకిపోయి మళ్ళీ కిడ్నీలు మూసుకుపోవటం, హార్ట్కి ఇబ్బంది అన్నట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో డెఫినెట్లీ అది బ్యాలెన్స్ చేసుకుంటా చేయాల్సిన వైద్యం అది.
1: ప్రమాదాల్లో ఏదైనా సరే రక్తనాళాలు తెగిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెప్పండి.
0: రెండు రకాలుగా విభజించవచ్చండి రక్తనాళాలకి దెబ్బ తగలటం, గాయం అవటం. ఒకటి ఓపెన్ బ్లీ వుండ్ అంటాం, అంటే ఓపెన్గా గాయం జరిగి మనకి ఎదురుగా రక్తనాళం తెగిపోయి కనపడి దాంట్లో నుంచి విపరీతంగా రక్తస్రావం పోతూ ఉంటుంది. అట్లాంటి పేషెంట్లు అయితే మాత్రం ఎక్కడైతే తెగిపోయి ఉండి అక్కడి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుందో దానికంటే ఒక 5-6 సెంటీమీటర్లు పైకి వెళ్ళి గట్టిగా గొడ్డ కట్టేసి ఎంతో కొంత బ్లీడింగ్ ఆపేలాగా, లేదా ఎక్కడి నుంచి అవుతుందో రక్తస్రావం అవుతుందో చూసి అక్కడ గట్టిగా ఒత్తి పట్టుకుని ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకొస్తే అంత తొందరగా పేషెంట్ని లైఫ్ని సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రెండు, ఎముకలు ఇరిగి యాక్సిడెంట్లు జరిగి లోపల లోపలే రక్తనాళానికి గడ్డలు కట్టడం లేదా లోపల లోపలే రక్తనాళాలు తెగిపోవడం జరుగుతాయి. అట్లాంటి దానికి బయట ఏం కనపడదు. వీళ్ళలో ఎక్కువగా మనకి బయటకు కనపడేది ఏంటంటే బయట ఉన్న చర్మం అంతా ఎర్రగా అయిపోద్ది ఫస్ట్. రెండు ఏంటంటే కాలు చల్లబడిపోవటం, కాలో చేయి అవనివ్వండి చల్లబడిపోవటం, కదలికలు తగ్గిపోవటం, చల్లగా అయిపోవటం, ఇట్లాంటివన్నీ అయ్యి ఎముక ఇరిగింది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే గోల్డెన్ అవర్ అంటాం. సేమ్ పక్షవాతం హార్ట్ అటాక్ వస్తే ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తే అంత పేషెంట్ని కాపాడే అవకాశం ఉంటుందో, చేతిని కాలుని కూడా కాపాడే అవకాశం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే దగ్గరగా ఒక 19 ఏళ్ల కుర్రాడు మన విజయవాడ కట్ట మీద కారు గుద్ది బండి మీద ఇబ్బంది అయ్యి మోకాలు వెనక్కి జరిగిపోయింది. మోకాలు వెనక్కి జరిగిపోవటం వల్ల మోకాలు వెనకాల ఉండే రక్తనాళం నొక్కుపోయింది. బయట ఎక్కడో చిన్న హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ పిండి కట్టేశారు, పేషెంట్కి తెలవలేదు, డాక్టర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఊర్లో. అటు ఇటుగా 12 గంటలు 14 గంటలు తర్వాత వచ్చారు మన దగ్గరికి. అప్పటికే కదలికలు తగ్గిపోయినాయి, అప్పటికే స్పర్శ పోయింది. సో ఇట్లాంటి పేషెంట్లో పెద్దగా మనం చేయగలిగింది ఏ ఉండదు. కాలు తీసి ఆ కాలలో ఉన్న విషం పేషెంట్కి ఎక్కకుండా ప్రాణాలు కాపాడుతాం ఒకటే చేయగలం. ఇట్లాంటి రీసెంట్గా కూడా చిలకలూరుపేట దగ్గర ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యి చేతిలో ఉన్న రక్తనాళం తెగిపోయింది. చేతిలో కరెక్ట్గా భుజం దగ్గర ఉండే ఏరియాలో భుజం డిస్లోకేట్ అవటం వల్ల అక్కడ రక్తనాళం లోపల తెగిపోయి మూమెంట్స్ తగ్గిపోతే అక్కడ డాక్టర్ గారు గుర్తించి ఎమర్జెన్సీ విజయవాడ హాస్పిటల్లో పంపించారు. వచ్చిన 2 గంటల లోపలనే స్కానింగ్ చేసి పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఎక్కడైతే రక్తనాళం తెగిపోయిందో అక్కడ చిన్న ముక్క బైపాస్ చేసి ఆ చేతిని కాపాడగలిగాం,
1: సేవ్ చేసి మూమెంట్ తెప్పించాం,
0: మూమెంట్ తెప్పించాం. ఏదన్నా కానీ ఇక్కడ టైం ఇంపార్టెంట్.
1: అది
0: పేషెంట్ 4-5 గంటలు 6 గంటల లోపల హాస్పిటల్కి వస్తే చెయ్యి కానీ కాలు కానీ కాపాడే అవకాశం అటు ఇటుగా 90% ఉంటుంది. 10 గంటలు 12 గంటల తర్వాత వస్తే ఆల్మోస్ట్ 0.
1: కొన్ని విష సర్పాలు కాట్ వేసాయి అనుకోండి, అంటే నాగుపాము కట్ చేస్తే శ్వాస నాడి మండలం మీద పనిచేస్తుందని, కట్ల పాము కరిచిన అలాగే అని, రక్త పింజర అని ఒక పాము విష సర్పం ఉంటుంది, వైపర్ అంటాము, దాంట్లో రసల్స్ వైపర్ పిట్ వైపర్ అని 2 రకాలు ఉంటాయి. ఏదున్నా రక్త పింజరది, రక్త ప్రసరణకు సంబంధించి రక్తనాళాల మీదే దాని విషం పనిచేస్తుంది అని అంటారు. ఇదేమైనా వాస్కులర్ సర్జన్లు నయం చేసేటువంటి ఇదా అండి?
0: ఇది ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేసేది ఏం కాదండి. యూజువల్లీ ఒకసారి పాము కట్టేసిన తర్వాత బాడీలో రక్తం గడ్డగట్టుకునే లక్షణం ఎక్కువైపోతూ ఉంటుంది. అది జనరల్ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతుంది, కానీ ప్రత్యేకించి వాస్కులర్ సర్జన్ అంటూ దీన్ని ట్రీట్ చేసేది ఏమి ఉండదు. సేమ్ కొంత ఎంతో కొంత బాడీ జనరల్ కండిషన్ రికవర్ అయిన తర్వాత కాలుకు సెల్యులైటిస్ రావటం, ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికి మళ్ళీ ఘాట్లు పెట్టి ఇన్ఫెక్షన్ తీయటం, ఇవన్నీ ట్రీట్మెంట్లో భాగంగా జరుగుతాయి. అదే ప్రత్యేకించి వాస్కులర్ సర్జరీకి దీనికి పెద్దగా ఏమీ సంబంధం ఉండదు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ నందన్ వేమూరి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రమాదాలలో తెగిన రక్తనాళాలకు ఆధునిక చికిత్స గురించి డాక్టర్ వేమూరి నందన్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ పి నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు.
3: కవిత శీర్షిక కార్మికుని హృదయం. భూగర్భంలోని నల్ల బంగారాన్ని వెలికితీస్తూ లోకానికి వెలుగులకు కారకుడవు, పడుగు పేకను జతచేసి ఆకర్షణీయమైన డిజైన్ను కూర్చి చేతులనే యంత్రాలుగా మలచి అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా. అందాన్ని రెట్టింపు చేస్తున్న వస్త్రాలను నేస్తున్న నేతన్నా, నీ శ్రమకు సాటి ఏదన్నా. దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. దేశాభివృద్ధికి ప్రతీకలు పరిశ్రమలు, పరిశ్రమలలో కార్మికులు సమిధలు. అలు పెరగని శ్రమకు ఫలితం

మానవ జీవన సుఖయానం. సరికాదేది దీనికి కొలమానం, సరికాదేది దీనికి కొలమానం. విలకట్టలేని ఆభరణం శ్రమైక జీవన సౌందర్యం, ఇందులోనే దాగియున్నది ఆరోగ్యం. కవితా శీర్షిక చక్రం. చక్రం ప్రగతికి చిహ్నం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. ముందుకు సాగే చక్రం వెనుక ఉంటుంది ఎందరో కార్మికుల హస్తం. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. నిశిత పరిశీలన, నిరంతర పర్యవేక్షణ కార్మికుల నైపుణ్యానికి నిదర్శన. కష్టాలు, కన్నీళ్లను, వేదనలు, బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ. చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు దాచుకున్న హృదయం ఒక బ్యారేజీ. చిరునవ్వుతో చేస్తారు కవరేజీ. కవితా శీర్షిక తాపీమేస్త్రి. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదియే అనుకూల సమయం. నడినెత్తిపై సూర్యుని ప్రతాపం, ఆయనను అంటుంటారు ఇదియే అనుకూల సమయం. విరామమునకు చోటివ్వని వైనం

0: ఉన్నది పని పట్ల మీ నైజం. యాంత్రీకరణ వైపు పరుగులిడుతున్న నవనాగరికతలో, కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో, ఇటుక మీద ఇటుకను పేర్చుచున్నది నీ హస్తమే. బహుళ అంతస్తుల నిర్మాణాలలో చిన్న పరంజీపై నిలబడి సిమెంటు బొచ్చె ఒక చేతితో, తాపీ పట్టుకుని మరో చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ చేయుచున్న పనిలో చూపరులకు సైతం కలుగుతుంది భయం, తెలుపుతుంది నీ గుండె బలం. భవనానికి తాకిన రంగుల మాటున మసకబారుచున్నది నీ కళా నైపుణ్యం. కవితా శీర్షిక శాంతి కుసుమాలు. కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటైన జీవితంలో ఏమున్నది గర్వకారణం? ఎటు చూసినా వినాశకాలే గదా. బలవంతుడు బలహీనునుపై దురాక్రమణం, సాధించిన శాస్త్ర ప్రగతిని దుర్వినియోగపరుస్తూ మరుభూమిని మరిపిస్తూ కరాళ నృత్యం చేస్తున్న ఓ మానవా, ఏదీ నీ గమ్యం, ఎటువైపు నీ పయనం? మనది కాని రేపటి కోసం నేటిని చేయకు వ్యర్థం. అంతా నాదే అనువాదం వేడి, అంతా మనదే అనువేదంతో గాంధీజీ అహింసా మార్గంలో సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధుని బోధనలతో, సర్వే జన సుఖినో భవతు అన్న ఆర్యోక్తిని ఆలంబనగా, శత్రువును కూడా ప్రేమించు అన్న జీసస్ అడుగుజాడల్లో ప్రేమను పంచి శాంతిని పెంచి శాంతి కుసుమాలు విరబూయిద్దాం. కవితా శీర్షిక విధ్వంసం. పచ్చటి గడ్డి తిని తెల్లని పాలిచ్చే జంతువు, తెల్లని అన్నం తిని పచ్చని విషాన్ని చిమ్మే మనిషి. ఉన్నతమైనది మానవ జన్మ, ఏ ప్రాణికి లేనిది మానవునికే సొంతం విచక్షణ. విచక్షణ మరచి కారు బాంబు, సైకిలు బాంబు, టిఫిను బాంబు, మానవ బాంబు. సృష్టిస్తావు విధ్వంసం, చేస్తావు సర్వనాశనం. సంతోషాలు పలు రకాలు, అందం ఆనందం, మేడమిద్దెలు ఆనందం, సంపద ఆనందం, బాధ లేదు పలు రీతులు. రక్తం వెలికినా, గుండె పగిలినా, వేదన అయినా, మోగరోదన అయినా, చెప్పుకొనడిది అయినా, చెప్పజాలనది అయినా, మానవుడైనా, మోగజీవి అయినా, అనుభవించే బాధ ఒక్కటే. చేసిన మేలు మరచి, మాటలతో మోసగించి, అదును చూచి వేస్తావు పాములా కాటు. పాము కన్నా పవిత్రమైనది కాదా మానవ జన్మ? చేసిన మేలు మరచి, మాటలతో మోసగించి, అదును చూచి వేస్తావు పాములా కాటు. గుప్పెడు మితుకుల కోసం జీవితాంతం విశ్వాసం చూపును శునకం, శునకం కన్నా ఉన్నతుడు కాడా మానవుడు? ఒక కాకి మరణిస్తే పలు కాకులు కూడును కలిసి విలపించేను. కాకిని మించినిది కాదా మానవ జన్మ? నాకు నీవు, నీకు నేను, ఒకరికొకరం, అందరం మనందరం. కవితా శీర్షిక యువశక్తి. సర్కారీ కొలువు రాలేదని నిందించిన ప్రయోజనం శూన్యం. ఎవరికి వారై పరుగులెత్తే ఈ జీవనంలో ఎవరికి పట్టేను నీ దైన్యం? అందరూ తనకు సాయపడాలనుకోవటం మానవ నైజం. ఓ యువత లే, మేల్కొను, విడనాడాలి నిస్తేజం, నింపుకోవాలి ఉత్తేజం. బ్రతుకు బ్రతికించు నినాదంతో, నీలో దాగియున్న అంతర్గత శక్తిని యుక్తిగా మలచి, తగిన ఉపాధి మార్గం ఎంచుకొని, సోమరితనానికి తెరదించి, నవనాడులు ఉత్తేజపరచి, సంకల్ప బలానికి మనోబలం జతచేసి, పరాజయం అన్న పదం పారద్రోలి సరి అయిన రీతిలో ఉపయోగించితే యువశక్తికి సాధ్యం కానిదేది లేదని నిరూపించి, లే మేల్కొను, పరుగెత్తు, వివేకానందుని ప్రబోధాలు స్ఫూర్తిగా నింపుకొని, లక్ష్య సాధన కోసం క్షణక్షణం, అనుక్షణం, ప్రతిక్షణం శ్రమిద్దాం, పరిశ్రమిద్దాం, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో శ్రీ పి నాగేశ్వర

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం పాడిన పాట చిత్రం ఘర్షణ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడపత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజలకు అందుతున్న సేవలపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజాసేవల అందుబాటు, వివిధ పథకాల అమలు పురోగతిని పరిశీలించనున్నారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ పాత్రపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫ్టీపీసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక లోగోను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కార్యక్రమం రాజమహేంద్రవరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఏ భాషలో రూపొందిన సినిమా అయినా దేశంలోని ప్రతి ప్రేక్షకుడికి చేరాలన్నదే వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి పేర్కొంటూ,
1: వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. సినిమా అంతటిని ఒక వేదిక మీద తీసుకురావడం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషన్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ప్రత్యేకించి

0: క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే యూరోస్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకొచ్చి తిరుపతిలో కానీ అమరావతిలో కానీ వారి యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తాం మాట వారు చెప్తున్నారు.
1: భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన మిసైల్ మ్యాన్గా కలాం చిరస్మరణీయులని పేర్కొన్నారు. నిరాడంబరత, మానవతా దృక్పథంతో ప్రజల రాష్ట్రపతిగా ఆయన విశేష ఆదరణ పొందారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష రక్షణ రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తగా, ఆధునిక భారతదేశపు గొప్ప నిర్మాతల్లో ఒకరిగా అబ్దుల్ కలాం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, అబ్దుల్ కలాం దార్శనికత విలువలు మనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించారు. కొండపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్లలోనే కొండపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఏల్చూరు సజ్జాపురం బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమనుంటే, త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇంకేదైనా సమస్యలుంటే వాటన్నిటినీ తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయటం. రెండు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి గురించి తెలియజేయటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
1: విద్య, గ్రామాభివృద్ది, పారిశుద్ధ్యం వంటి ప్రజా సంక్షేమ రంగాల్లో సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపేట మండలంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన మండల విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన కార్యాలయం ద్వారా విద్య, పరిపాలన మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో పంచాయతీలకు 25 3-చక్రాల బళ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. మత్స్యకారుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న మంత్రి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని కోరారు. రేపటి వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే ముందు పడవల్లోని ట్రాన్స్పాండర్లు, కమ్యూనికేషన్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTCని బలోపేతం చేసేందుకు 1400 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో దశలవారీగా 1050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు వచ్చే ప్రజల రవాణా కోసం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే విమానాశ్రయ ప్రయాణికుల కోసం సాధారణ బస్సు ఛార్జీలతోనే ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శాకంబరీ దేవ ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో కనకదుర్గామ్మవారు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించిన శాకంబరీ దేవ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకంబరీ దేవ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తూ ఉండడంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
3: శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం,

0: కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు ఇలా మూడు రోజులు మూడు రకాలుగా దర్శనం ఇవ్వడం అనేది భక్తులు చాలా మంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలా మంది భక్తితో వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాం.
1: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన అర్జీలు నిర్దేశిత సేవా గడువు ఎస్ఎల్ఏ దాటకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అర్జీలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి నాణ్యమైన పరిష్కారం అందించాలని, అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారాన్ని గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. గోపాలపురం మండలంలోని కరకపాడు నందిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించామని, దాని రక్షణతో పాటు ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించే లక్ష్యంతో మూడు ప్రత్యేక బృందాలు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రైతుల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం 1900 కోట్ల రూపాయల బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకుండా వదిలేసిందని, ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి రాష్ట్ర రైతుల సమస్యను వివరించామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమ గోడ పత్రిక లోగోను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన శాకంబరి దేవ ఉత్సవాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితా వాణి
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా స్వయం ఉపాధిగా తినుబండారాల తయారీలో సాధక బాధకాలు శ్రీమతి కె లక్ష్మీ గాయత్రి గారితో పరిచయం వినండి.
2: నేటి కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చూసినట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తేనే

0: ఇల్లు గడిచే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు తమ వంతుగా ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరైతే తమకు నచ్చినటువంటి, అంటే తమకు వచ్చిన కళను ఉపాధి మార్గంగా ఎంచుకుని అందులో రాణిస్తున్నారు. తాము కూడా సంపాదిస్తూ తమ కాళ్ళపై తాము నిలబడుతున్నారు. ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి కే లక్ష్మీ గాయత్రి గారు ఉన్నారు. వారు తినుబండారాల తయారీలో రాణిస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారిని అడిగి ఈ తయారీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మీ గాయత్రి గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు, ఈ రంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు అని చెప్పవచ్చు?
1: నేను పీజీ వరకు చేశానండి, ఎంఏ సోషాలజీ చేశాను. నేను అసలు ఫస్ట్ దీనికి కారణం మా తల్లి. గర్వంగా చెప్పుకుంటాము, ఎప్పుడు తల్లే మొదటి గురువు అంటారు. మేము 10 మంది పిల్లలము, మేము కష్టపడి ఎదిగి పైకి వచ్చాము. దానిలో భాగంగానే ఫస్ట్ అసలు గ్రైండర్ స్టార్ట్ చేసి అందరికీ ఎలా ఇవ్వాలి ఎట్లా ఇస్తూ మమ్మల్ని అలా పెంచుకుంటూ వచ్చారు. మా ప్రేరణ, మాకు ఏదన్నా తెలిసింది అంటే మా మదరే ముఖ్య కారణము.
0: మీ అమ్మగారిది కూడా విజయవాడేనండి?
1: మా అమ్మగారిది కూడా విజయవాడేనండి, ఏలూరు రోడ్లో ఉండేవాళ్ళు అమ్మవాళ్ళు.
0: అంటే దీన్ని బట్టి మీ అమ్మగారు వంట బాగా చేస్తారని మేము అనుకోవచ్చు.
1: తప్పకుండా అండి. అసలు అమ్మ అరిసెల చేయటంలో కానీ చలిమిడి చేయటంలో కానీ ఆవిడ అసలు ఎంత ఇదంటే, ఎందుకంటే 10 మంది ఉండడం వల్ల పిల్లలు, ఆవిడ బయట నుంచి ఎప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇంట్లోనే ఆవిడ చేసి ఆవిడ తినిపించడం వల్లే మాకు ఈ టేస్టులు తెలిసినాయి, ఇలా చేయొచ్చు అని కూడా తెలిసింది.
0: మీరు మీ అమ్మగారు చేస్తున్నప్పుడు చూసేవారండి?
1: కంపల్సరీ అండి. అమ్మ ఎలా అంటే, నేను ఒక్కదాన్నే చేస్తాను అనేది కాదు, 10 మంది పిల్లల్ని దగ్గర పెట్టుకుని చిన్న చిన్న పనులన్నీ అప్పచెప్తూ, ఏ ఏజ్కి ఆ ఏజ్ వాళ్ళకి అన్ని పనులు అప్పచెప్తూ, మగ ఆడ అని ఎప్పుడు తేడా తీసుకురాలేదమ్మ. చక్కగా చేస్తూ నేర్పించింది కాబట్టి ఇప్పుడు మాకు అది ఆసరా అవుతోంది.
0: అంటే మీరు ఒక్కళ్ళే రంగంలో రాణిస్తున్నారా, లేకపోతే మీ అక్క చెల్లెళ్ళు కూడా ఉండే ఉంటారు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారా?
1: లేదండి, అందరం కలుస్తున్నామండి చక్కగా. ఇప్పుడు ఎవరమైతే మేము 10 మంది ఊళ్ళో ఉన్నామని చెప్పామో, పెళ్లిళ్ళు చేసుకుని అటు ఇటు వెళ్ళిపోయినా దగ్గరున్న వాళ్ళం అందరం కలిసి చేస్తున్నామండి. మా అన్నయ్య శ్రీమన్నారాయణ, మా వదిన ఉమాసుందరి, మా అక్క లలిత, నేను, ఇంకా మిగతా సిస్టర్స్ ఉన్నారు, దీనిలో బ్రదర్స్ ఉన్నారు, అందరం కలిసి చేస్తాము.
0: అందరూ కలిపి తినుబండల తయారీలో రాణిస్తున్నారని చెప్పొచ్చు అన్నమాట. అయితే ఏమేమి తయారు చేస్తారండి?
1: యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకున్నది గ్రైండరు. ఇది వరకు మా ఇంటికి వచ్చి రుబ్బించుకునేవాళ్ళు అందరూ, క్యాన్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి. ఇప్పుడు ఆ టైంకి అది సెట్ అయింది. ఇప్పుడు ఇలా కాదు, ఈ బిజీ లోకంలో వాళ్ళు వచ్చి మనకి ఇవ్వడము, మనం రుబ్బి వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ అవ్వట్లేదు. అందుకని మేము ఒకటి ఆలోచించాం, వాళ్ళు ఆర్డర్ చెప్తే మనం తీసుకెళ్ళి ఇచ్చేయడం. సో మా అన్నయ్య ఏం చేస్తారంటే, మేము రుబ్బి రెడీగా పెడతాం ఆడవాళ్ళం ఇంట్లో, తను తీసుకెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ ఇచ్చేస్తారు.
0: అంటే మీరు ముందుగా స్వీట్లని కాకుండా ఈ పిండ్లు, ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ తయారు చేయడం మొదలెట్టారు?
1: మొదలుపెట్టాం.
0: మరి ఈ తినుబండారాలు అంటే ఇప్పుడు స్వీట్లు, హాట్లు అంటారు, అవి కూడా తయారు చేస్తారండి మీరు?
1: అది ఎట్లా వచ్చిందంటే అండి, ఈ పిండ్లు ఇస్తూ ఉండగా, సార్ ఏదన్నా స్వీట్ ఏమన్నా ఉంటుందా మీ దగ్గర, హాట్ ఉంటుందా, పొడులు ఉంటాయా, ఏమన్నా పచ్చళ్ళు ఉంటాయా అని వాళ్ళే రేస్ చేయడం మొదలుపెట్టారు. మన కస్టమర్స్, మన దేవుళ్ళు అంటాం కదా, కస్టమర్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అవన్నీ మనం ఎందుకు చేయకూడదు, మన చేతిలో ఉన్న విద్యే కదా అని చెప్పి అందరం మాట్లాడుకుని దాన్ని బట్టి మళ్ళీ అవి కూడా మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత అది కూడా మేము సక్సెస్ఫుల్గా తీసుకురాగలుగుతున్నాం.
0: ఏమేం తయారు చేస్తారండి స్వీట్లు అంటే?
1: మేము పూర్ణాలు, అరిసెలు, ఈ చలిమిడి, చక్కెరలు, పొళ్ళు, ఏమైనా కావాలంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వెరైటీ వెరైటీ పచ్చళ్ళు ఇవి కూడా ఇస్తున్నాం మేము. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, సంక్రాంతికి అరిసెలు బాగా అడుగుతారు మమ్మల్ని, అలాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు పూర్ణాలు అడుగుతారు. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు చేసుకోలేకో లేకపోతే వాళ్ళకి రాకో మనకి తెలియదు. వాళ్ళు మటుకు ఒకటి మంచిగా చేస్తాము అని ఒక పేరు వచ్చింది మాకు. ఆ మంచితనాన్ని చక్కగా ఆసరా చేసుకుని మా మిగతా వాళ్ళకి చెప్తున్నారు, మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు.
0: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇది?
1: 6 ఏళ్ళని బట్టి చేస్తున్నామండి.
0: 6 ఏళ్ల బట్టి అంటే ఇంట్లోనే చేస్తారా, దీనికోసం మీరు ఏదైనా ఒక షాప్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకున్నారా?
1: లేదండి, ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే చేస్తాం. ఎందుకంటే షాపు పెట్టి ఇవన్నీ పెడితే గనక ఆ స్థితిగతులు అన్నీ సరిగ్గా ఉండవని మాకేదో నమ్మకం లేదు. ఇల్లు అయితే మనం పదిలంగా ఉంచుకుంటాము, లేడీస్ బయటికి రావాల్సిన పని లేదు, దట్టు వాళ్ళు వాళ్ళు చక్కగా అక్కడ సెట్ చేసుకుంటారని మేము ఆడవాళ్ళం అందరం కలిసి బాగా చేసుకుంటాం.
0: ఇప్పుడు నాణ్యత మరి పరిశుభ్రత కోసం చూసినట్లయితే మీరు ఏవేంటి పాటిస్తారు?
1: మనం వాడే ఆయిల్స్ ఫస్ట్ చూసుకుంటామండి. ఇప్పుడు ఆయిల్ కాస్ట్ ఉంది, హోల్సేల్ షాపుల నుంచి తెచ్చుకుంటే మనకు తగ్గుతూ ఉంటుంది, అక్కడి నుంచి ఆయిల్ తీసుకొస్తాము. అది కూడా మనం దట్టు ఎక్కువ వండి ఇంట్లో పెట్టుకోము, అసలు ఆర్డర్స్ని బట్టి వాళ్ళకి వండి ఇస్తాము.
0: అప్పుడు ఏమిచ్చినప్పుడే మీరు ఆర్డర్
1: ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ వాసన రావడాలు అవన్నీ ఉంటాయి, నూనె వాసనలు, ఇవేవి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఈ మీకు చెప్తాం మేము, 2 రోజుల ముందర మాకు ఆర్డర్ ఇవ్వండి, 2 రోజుల ముందర

0: లేకపోతే మీరు ఫంక్షన్ ఎప్పుడో చెప్పండి, మేము డిసైడ్ చేస్తాం మీకు ఎప్పుడు ఇవ్వాలన్నది. మీరు ఈ మార్నింగ్ ఇవ్వాలా ఈ సాయంత్రం ఇవ్వాలా చెప్తే దాన్ని బట్టి మేము ఫ్రెష్గా ఇస్తాం. ఎందుకంటే మనం ఫంక్షన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు 2 డేస్కి తింటారో 1 డేకి తింటారో మనకి తెలియదు, మనం ఇచ్చేస్తాం. వాళ్ళకి ఆ వాసన వస్తే మళ్ళీ వాళ్ళు ఎవరు మన జోలికి రారు. కాబట్టి మనం ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ కోసమే వాళ్ళని అడుగుతాం, ఎప్పుడు కావాలి మీకు ఆర్డర్కి ఎప్పుడు కావాలి అని. అట్లా మనం ఆర్డర్ ఇవ్వడం అవుతుంది.
1: అంటే అప్పటికప్పుడు దీనికి కావాల్సిన ముడి సరుకు కూడా ఫ్రెష్గానే తెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు లడ్డు తయారు చేయాలంటే శనగపిండి కావాలి, ముందు నుంచే తెచ్చి పెట్టుకోరు మీరు?
0: లేదండి, ఏనాడు తెచ్చి పెట్టుకోము. హోల్సేల్ షాప్ మనం దగ్గరలో చూసుకున్నాము, అక్కడి నుంచే తెచ్చుకుంటూ ఉంటాము. మనం తెచ్చుకున్న దగ్గర నుంచి ముడి సరుకు ఏమవుతుందంటే పురుగు పట్టడం ఉంటుంది, వాసన రావడం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మన బిజినెస్ మీద నెగిటివ్ని చూపిస్తాయి మనకి. అందుకని ఏది అట్లా తెచ్చుకోము, అప్పటికప్పుడు మనం తెచ్చుకుని చేసుకోవాలి. మగవాళ్ళు ఆ పని చేస్తుంటే ఆడవాళ్ళు మన ఇంట్లో చేసుకోవచ్చు కదండి, సో దానివల్ల మాకు ప్రాబ్లం రావట్లేదు.
1: మీరు తయారు చేస్తారు, డబ్బు విషయం అంతా మీ అన్నగారు చూసుకుంటారు అని చెప్పారు. మరి తయారు చేయడం మీరు అంటే మీతో పాటు ఎంతమంది చేస్తారు?
0: మాతో పాటు ఇప్పుడు నా సిస్టర్ చేస్తారు, మా వదిన చేస్తారు, మా అన్న కూడా వచ్చు, మా అన్న కూడా చెయ్యేస్తారు. నేను మగవాణ్ణి కదా అని చెప్పి రాకుండా ఉండడు, తను కూడా వచ్చి చెయ్యేస్తాడు. సో మేమందరం కలిసి చేస్తాం కాబట్టి కష్టపడిపోతున్నాం అనే ఫీలింగ్ మాకు లేదు.
1: మరి మీకు ఏ అకేషన్లో ఎక్కువ తయారు చేయవలసి వస్తుంది?
0: మాకు ఎక్కువ అండి, శ్రీమంతాలు వస్తున్నాయి ఈ మధ్య, అదిగాక పెళ్లిలో సార ప్రోగ్రాంలు వస్తున్నాయి మాకు. వాటికి వాళ్ళు ఏమని అడుగుతారంటే స్వీట్లు అట్లు, సార అయితే మనకి తెలుసు 2 కేజీలు అని చెప్పి ఇవ్వాలి, లేకపోతే 100 అని చెప్పి ఇవ్వాలి, 50 అని చెప్పి ఇవ్వాలి. అరిసెలు అయితే, సున్నుండలు అయితే ఇంత ఇవ్వాలి, ఇవన్నీ మాకు ఆర్డర్స్ ఇస్తారు.
1: లడ్డూలు చేస్తారు, సున్నుండలు చేస్తారు,
0: లడ్డు సున్నుండ అరిస జంతిక ఇవన్నీ చేస్తాం. శ్రీమంతానికి అయితే ఇట్లా వేరేగా అడుగుతారు, మైసూర్ పాకులు, లడ్డూలు, మళ్ళీ సున్నుండలు, ఇంకా బాదుషాలు ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. వాళ్ళ టేస్ట్ని బట్టి, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం చేయగలము, ఇది మనకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మేము ఆర్డర్ తీసేసుకుంటాం. లేదంటే
1: ఆర్డర్ 300 దింపుళ్ళకి నేను చెప్తున్నాను, లడ్డు మాకు 300 కావాలి, ఒక 500 కావాలి ఇలా అంటూ ఉంటారు. సైజు అది వాళ్లే చెప్తారు, అంత చేస్తారండి
0: వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు మాకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సైజ్ చెప్పేస్తారు. కొంతమంది పెద్దవి చెప్తారు, కొంతమంది చిన్నవి చెప్తారు. మనం సార ప్రోగ్రామ్ లో అయితే వాళ్ళు డబ్బాకి ఎత్తి ఇచ్చేసేయమంటారు, ఎందుకంటే చాలా మంది పెళ్లి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మాకు అవేం వద్దు, మీరు చిన్న చిన్న డబ్బాల్లో దాన్ని రెడీ చేసి ఇచ్చేసేయమంటున్నారు, మేము అలాగే ఇచ్చేసుకుంటాం సరే
1: అంటే.
0: మాకు ఇంట్లో ఎవరు లేరండి పంచుకోవడం, ఇవన్నీ మాకు కష్టం అవుతుంది, మాకు డబ్బాల్లో రెడీ చేసేయండి అంటారు. 300 డబ్బాలైనా 400 డబ్బాలైనా మేము ఇంట్లో చక్కగా అన్ని వండిన తర్వాత ఆరబెట్టి నీట్గా వాటి ఏ వాసన రాకుండా జాగ్రత్తగా దాన్ని కేర్ చేసుకుని ఒక్కొక్క డబ్బాకి ఎన్ని పడతాయో చూసి పెట్టేసేసి నీట్గా సీల్ చేసేసి ఇచ్చేస్తాం. వాళ్ళు జస్ట్ ఇలా వాళ్ళు ఇచ్చుకోవడమే, మనం తీసుకెళ్ళి ఇచ్చేస్తాం కూడా. మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేనంత వరకు మనం అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, వాళ్ళు పంచుకోవడమే అక్కడ. లేదు మాకు దూరం కావాలి అనుకుంటే, సో మాకు ఇంత ట్రాన్స్పోర్ట్ అవుతుందండి, మీరు దాన్ని బేర్ చేయగలుగుతారా అని అడుగుతాం.
1: మీకు ఎప్పుడైనా ఈ రంగంలోని ఏదైనా సవాళ్ళు ఎదురయ్యాయా, అంటే బాబు ఇది చాలా కష్టంగా ఉంది అని ఏదైనా అనిపించిందా మీకు?
0: మనకి ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే పిండ్ల దగ్గరే వస్తుంది మనకి. పోటీగా చాలా పెట్టేస్తూ ఉంటారు, ఎదురు వస్తూ ఉంటారు. బయట కూడా అరిసెలు తయారు చేసేవాళ్ళు లేకుండా పోలేదు, అన్ని తయారు చేసే అన్ని స్వీట్ షాపులు కూడా ఉన్నాయి అసలు. కానీ ఏంటంటే మనం టేస్ట్ చూపించగలిగితే మన కస్టమర్ మనకి ఎక్కడి నుంచి దాటి వెళ్ళిపోడు మనల్ని, ఆ దీంతోనే ఉండి ఇంకో నలుగురికి చెప్పడానికి ఉపయోగపడతాడు.
1: అంటే బాగా పోటీతత్వం అయితే పెరిగింది ఈ రంగంలోని, మీరు రాణిస్తున్నారని చెప్పొచ్చు అనమాట దీని విషయం.
0: అంటే మనం కస్టమర్ని ఎలా చూస్తామంటే, వాళ్ళు వస్తేనే నేను ఇస్తాను అనే టైప్లో చూడము. వాళ్ళ ఇంట్లో మనకి తెలిసిన వాళ్ళు ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతుంది అంటే మనం ముందరే హింట్ ఇచ్చేస్తాం, ఏంటంటే ఇలా ఉంది, సో మీకు కావాలంటే మేము హెల్ప్ చేసి పెడతాము మీకు అని మనం ముందరే చెప్పేస్తాం. అంటే ఏంటంటే మనమే కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నీడ్ని మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే మీకు ఏమన్నా కావాలా, మేము మీకు ఉన్నాము చేసి పెట్టడానికి. దానిలో కూడా కొంచెం చిన్న డిస్కౌంట్లు ఇస్తూ, మనకి 300, 500, 600 ఇస్తున్నప్పుడు చిన్న చిన్న డిస్కౌంట్లు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరుస్తూ మేము కూడా దానిలో ముందుకెళ్ళిపోతున్నాం.
1: తయారు చేయాల్సి కావాల్సిన సామాను అంటే గిన్నెలు కానివ్వండి, గెరిట్లు కానివ్వండి, అన్ని పెద్ద పెద్దవే అవసరం అవుతాయి, పెద్ద డేట్సాలు ఉండాల్సిందే. మీ దగ్గర పెట్టుకున్నారండి ఇవన్నీ?
0: అన్ని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడైతే మాకు బిజినెస్ పెరుగుతూ ఉందో, అసలు బయట నుంచి అద్దెకి తీసుకురావడం అనే మాటే లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ వండి వండి వస్తాయి అసలు దానిలో చేయటం అంతా.
1: మీరు స్టార్ట్ చేయడమే మీరే కొనేసుకున్నారు అవన్నీ?
0: లేదండి, మెల్లగా పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చాం. అంటే ఒకేసారి కొనకుండా మనకి నీడ్ ఏదవుతుందో మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చి అవి ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి అన్నమాట. ఏంటంటే మనం చిన్నగా స్టార్ట్ చేసాము, మనం అన్ని ఒకేసారి కొనేసి పెట్టేసుకుంటే రేపు బిజినెస్ రాకపోతే మనం ఏం చేసుకోవాలో తెలియదు కదా. అందుకని బిజినెస్ని బట్టి పెరుగుతూ వచ్చినాయి అన్ని.
1: మరి మీరు ఈ స్టార్ట్

0: వచ్చినప్పుడు దీనికి కావలసినటువంటి అంటే డబ్బు అనేది కొంచెం అవసరం పడుతుంది. మీరు ప్రభుత్వం ఇచ్చే లోన్ కానీ ఏదైనా తీసుకున్నారా, లేకపోతే బ్యాంక్ ద్వారా లోన్ ఏదైనా తీసుకున్నారా?
1: మొదట అయితే చేతి డబ్బుతోనే చిన్న చిన్నగా స్టార్ట్ చేశాము. ఆ తర్వాత అవి సరిపోవని తెలిసిపోయింది. మెల్లగా డ్వాక్రాలో జాయిన్ అయ్యి డ్వాక్రా మంచి ఉపయోగపడుతోంది లేడీస్కి అన్నప్పుడు వదిన మెల్లగా డ్వాక్రాలో జాయిన్ అయ్యి ఫస్ట్ 50,000 తీసుకున్నారు. అది ప్రాంప్ట్గా మళ్ళీ అలాగే కట్టేశారు. ఆ కట్టడం ద్వారా మళ్ళీ 100,000 వచ్చింది. ఒకటే అనుకున్నాం మనం, ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఆసరా ఇస్తున్నప్పుడు మనం అది కట్టితే గానీ మనకి మంచి ఇంకొక ఆసరా రాదు అని. ఇప్పటికీ మనకి 100,000, 2 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు తీసుకున్నాం. కానీ ఏంటంటే మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ ప్రాంప్ట్గా కట్టడం వల్ల ఇస్తున్నారు మనకి.
0: అంటే ప్రతి ఏడాది తీసుకుంటూ ఉంటారండి?
1: అవునండి, తీసుకుంటూ ఉంటేనే మనం దానిలో కొంచెం ముందరకు వెళ్ళగలుగుతూ ఉంటాము. అన్నీ మనం కొనలేం కదండి ఒకేసారి.
0: మీరు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు, ఇది చేస్తున్నారు, మరి తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైనా పక్క జిల్లాల్లో మాకు కావాలి అని ఎవరైనా అడిగితే చేసి పెడతారండి?
1: ఎలా అంటే మరి పక్క జిల్లా వాళ్ళు కానీ ఎవరిని అడిగితే కనుక వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ నేను పెట్టుకోగలం, మాకేమి ఇబ్బంది లేదు అన్నప్పుడు కంపల్సరీగా మనం చేసి పెడతాం. వాళ్ళు మనకి టైం ఇచ్చేస్తే ఆ టైంకి మనం ఏర్పాటు చేస్తాం. దగ్గర దగ్గర అయితే మనమే తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఇంకా దూరం అయితే కనుక ఒకసారి మేము వాళ్ళు ట్రైన్కి వేయమని వాళ్ళే అడిగారు, వాళ్ళే వేయమని అడిగారు, చక్కగా వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు, తీసుకున్నారు.
0: ఇలాగా కూడా ఆర్డర్స్ వచ్చాయి,
1: హైదరాబాద్ వచ్చింది, రాజమండ్రి వచ్చింది, ఇట్లా ఆర్డర్స్ మనకి బాగా వస్తున్నాయి. అక్కడ లేక కాదు, లేకపోతే వాళ్ళు తెచ్చుకోలేక కాదు. కాకపోతే ఏంటంటే మన బ్రాండ్ అలాగా ఒకటి బాగుంది అని మన అడ్వర్టైజ్మెంటే మనకి మంచి చేస్తుంది అలాగే.
0: మరి ఈ భవిష్యత్తులో షాప్ పెట్టుకోవాలని కానీ లేకపోతే దీన్ని ఇంకా పెంచుకోవాలని కానీ ఏదైనా అనుకుంటున్నారా?
1: నాకైతే ఒకటి అనిపిస్తుంది మేడం, ఇది షాపులు పెట్టి అన్ని పెడితే మళ్ళీ మామూలు అయిపోతాం మేము. మళ్ళీ వీళ్ళు ఇలాగే చేస్తారని మన నేమ్ సరిగ్గా ఉండదు. మన గృహంలో చేస్తున్నాము మనం చక్కగా అనే ముందరికి వెళ్దాం అనుకుంటున్నాం.
0: ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నారు, కానీ పెంచుకుందాం, దీన్ని
1: పెంచుకుందాం, ఈ విధంగానే పెంచుకుందాం అని అనుకుంటున్నాం.
0: ఇప్పుడు మీరు ఎన్నో రకాల తినుబండారాలు చెప్పారు కదా, ఏది ఎక్కువగా తయారు చేయవలసి వస్తూ ఉంటుంది మీకు?
1: ఎక్కువగా అరిసెలు తయారు చేయవలసి వస్తుంది, చలిమిడి తయారు చేయవలసి వస్తుంది. చలిమిడి ఎందుకంటే శ్రీమంతాలకి వాడతారు, అన్నిటికీ వాళ్ళు ఎవరన్నా పిల్ల వెళ్ళిపోతుంటే అడుగుతూ ఉంటారు, చలిమిడి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అరిసెలు కూడా బాగా వెళ్తాయి,
0: అరిసెలు తయారు చేస్తారు. మరి మీరు సారే అన్నారు కదా, అప్పుడు లడ్డూలు ఎక్కువగా అడుగుతారు.
1: లడ్డూలు మా మదర్ నేర్పించినట్టు ఇంకెక్కడ ఎవరు నేర్పించరేమో అని మాకు ఒక డౌట్. అంటే
0: ఆ నేర్పించిన దాంట్లో వచ్చే టేస్ట్ ఇంకా
1: రాకపోవచ్చు, ఎందుకంటే అమ్మ నాకు దీపావళి అంటే మాకు 100 లడ్డూలు అక్కడ లేస్తే గానీ మా ఫ్యామిలీకి సరిపోయేవి కాదు. అంత పెద్ద ఫ్యామిలీ మాది. అట్లా అట్లా ఆవిడ అలవాటు చేసిన తీరే మాకు ఇప్పుడు అక్కడికి వచ్చింది.
0: లక్ష్మీ గాయత్రి గారు పాటలు కూడా రకరకాలుగా మీరు తయారు చేసి ఇవ్వగలరు ఏదైనా సరే?
1: కారపూసని, చక్రాలని, ఆకుపకోడి అని ఇవన్నీ తయారు చేస్తామండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెల్లగా మళ్ళీ మార్పు వస్తుంది పిల్లల్లో కూడా, మేబీ మనం కూడా ఇంకా మంచిగా తయారు చేస్తే వాళ్ళల్లో ఆ పిచ్చివన్నీ వదిలేస్తారేమో అని ఒక నమ్మకం.
0: మీకు మరి ఈ తినుబండారాల తయారీలో లాభం ఎలా ఉందండి, అంటే బాగానే ఉందా లాభం? అది పెట్టిన దానికి బాగానే వస్తుందని మీరు అనుకుంటున్నారా?
1: అంత రాదు మేడం, అంత రాదు. మనం స్టార్టింగ్లోనే ఉన్నాం మనం, బట్ పర్వాలేదు. మనం మళ్ళీ పెట్టి మళ్ళీ మనం మళ్ళీ ముడిసరుకు తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నా గానీ కొంచెం మనం పక్కన ఉంచగలుగుతున్నాం. ఆ ఉంచగలుగుతున్నాము అంటే ఇంకా మనం మళ్ళీ దానిలో ముందరికి వెళ్ళచ్చు అని తెలుస్తుంది. ఓకే, ఎవరికైనా చెప్పేది ఒకటే అండి, ఒక 3-4 ఏళ్ల వరకు మనం లాభం ఆశించకూడదు. అసలు ఆశించడం అనేది జరగదు, ఆశించినా రాదు కూడా. మన బ్రాండ్ ఎప్పుడైతే మనకి ఒక మౌత్ క్యాంపెయిన్లో బయటకు వెళ్ళిపోతుందో మెల్లమెల్లగా మనకి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
0: మరి మీరు పెట్టి 6 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు బాగానే ఉందా?
1: ఇప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడు చక్కగా ఉందండి.
0: మరి మీరు ఇన్ని డెలివరీలు చేశారు, అడిగిన వాళ్ళందరికీ ఇచ్చారు, మీకు ఎవరో ఒకరు అంటారు కదా అబ్బా చాలా బాగుంది అని, మీకు ఆనందకరమైన ఒక సంఘటన చెప్పండి.
1: ఆనందకరమైన సంఘటన ఒకటంటే ఒక పెళ్లిలో అండి, అప్పటి వరకు మనకి పెళ్లిళ్ళు అసలు రాలేదు. అప్పటి వరకు చిన్న చిన్నవి చేస్తున్నాం మనం. ఒక పెళ్లి మటుకు 500 సారీ వచ్చింది మనకి. అది అసలు ఫస్ట్ టెన్షన్ పడ్డాం, 500 సారీ మనం ఇవ్వగలుగుతామా, మనకి ఎప్పుడు చేయలేదని. కానీ అది ఇచ్చిన తర్వాత మేమందరం ఎంజాయ్ చేసాం, అందరం కూర్చుని ఓ ఎస్ మనం కూడా చేయగలము, మనకే ప్రాబ్లం లేదు అని ఒక ఆనందం వచ్చింది. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ సారీ తిని, చాలా బాగుందండి, మేము ఇంకా ఎవరికన్నా చెప్తామని కూడా చెప్పారు. మాకు అదే గెలుపు. ఇవే కాదండి, మాకు కరేపాకు పొడి అని చెప్పి, కారపొడి అని చెప్పి కరేపాకు పొడి, పుదీనా పొడి, ములక్కాడ పొడి ఇవన్నీ కూడా తయారు చేస్తామండి. అంటే మనం చెప్తాము, వాళ్ళు కావాలని అడిగితేనే మనం చేసి పెడతాం. మనం ముందరే చేసి పెట్టి ఇంట్లో పెట్టుకోం.
0: అంటే మునగ పొడి, మునగాకుతో తయారు చేసి,
1: మునగాకుతో చేసిన
0: కందిపొడి,
1: కందిపొడి తర్వాత
0: రకాల పొడులు తయారు చేస్తాం,
1: పుదీనా పొడి అన్ని తయారు చేస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడగాలి, అడిగిన తర్వాత

0: అయితే మనం చేసిస్తాం తప్పితే ముందర మటుకు మనం చేసి రెడీగా పెట్టుకోము ఇంట్లో.
1: ఓ, స్వీట్లు హాట్లే కాకుండా ఈ
0: స్వీట్లు
1: పళ్ళు కూడా అన్ని తయారు చేసి ఏదైనా సరే అంటే ఫ్రెష్గా తెచ్చుకుంటారు, ఫ్రెష్గా చేసిస్తారు. అంటే దాంట్లో క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కానీ ఏదైనా సరే నాణ్యత అనేది పాటిస్తారు మీరు.
0: ముఖ్యంగా ఫస్ట్ దానికి మేము ప్రాముఖ్యత ఇస్తాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాలు సరిగ్గా ఉండట్లేదు ఎవరికి. మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. మనం డబ్బులు వస్తున్నాయా అనేది ఒక పక్కన పెడితే మనం ఎదుటివాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటేనే మనం బిజినెస్ ముందరికెళ్తుందని మాకు ఒక నమ్మకం.
1: అంటే తయారు చేసే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటే అది కూడా టేస్ట్ రెండింతలు అవుతుంది అంటారు.
0: అంతేనండి,
1: అన్ని విషయాల్లో మీరు పరిశుభ్రత అనేది పాటిస్తారు. లక్ష్మీ గాయత్రి గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని పదార్థాలలో అంటే లడ్డు తయారు చేయాలంటే పంచదార తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. మరికొన్ని వాటికి పంచదార లేకుండా ప్రత్యామ్నాయంగా మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకు అంటే డయాబెటీస్తో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి మీరు బెల్లంతో ఏ ఏ పదార్థాలు తయారు చేసి ఇవ్వగలరు, ఎలాంటివి మీరు తయారు చేస్తారు?
0: ప్రస్తుత పరిస్థితుల్లో అండి మమ్మల్ని అలాగే అడుగుతున్నారు, పంచదార వద్దు మేడం, ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మేము చెప్తాము సున్నుండలని చెప్పి, గవ్వాలని చెప్పి, ఇవన్నీ మేము పంచదారతో తయారు చేయం. లడ్డూలు మటుకు ఎప్పుడైనా తప్పదు కాబట్టి దాన్ని మటుకు పంచదారతో తయారు చేస్తాం. తప్పితే కొన్ని కొన్నిటికి మనం అసలు పంచదార లేకుండా వాడటం అనేది ఎప్పటి నుంచో మనకి మొదలైంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని అవే వాడుతున్నాం.
1: డాక్టర్లు కూడా
0: ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇంకొకటి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మైదా పిండి వాడద్దని చెప్తున్నారు. ముఖ్యంగా మనం మైదా పిండి వాడము. అలాగే శనగపిండి కూడా చాలా మందికి పడట్లేదు ఇప్పుడు ఎందుకో గాని, అది కూడా
1: గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటున్నారు.
0: అందుకని శనగపిండి కూడా తక్కువ పాలలో వాడి మనం మినప్పిండి, బియ్యపిండి, గోధుమ పిండి ఇలాంటి వాటితో వాడుకుంటూ మనం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మనం చేస్తున్నాం.
1: అంటే శనగపిండి అనేది అసలు వాడరండి?
0: శనగపిండి వాడతాము కొన్నిటికి, లడ్డూలు అని కొన్నిటికి ఉంటాయి వాటికి వాడతాం. ఈ కారపూస వీటన్నిటికీ శనగపిండి వాడాల్సిన పని లేదు. మనం మినప్పిండి బియ్యపిండితో చక్కగా వాడుకోవచ్చు మనం.
1: చాలా బాగుందండి. తినుబండారాల తయారీలో మేము కూడా వెళ్ళాలి అనుకునే మహిళలకి మీరు ఏమైనా సలహా ఇస్తారా?
0: తప్పకుండా రావాలి. చక్కగా మీరు ఏదైనా ఒకటి మనం అనుకోవాలి, మనం చేయాలని అనుకుంటే దానిలో కష్ట నష్టాలు లేకుండా ఎక్కడా ఉండవు, ఉంటాయి. కానీ మనకంటూ ఒక బ్రాండ్ రావాలి అంటే కనుక స్టార్టింగ్లో మనం ఎన్నో కష్టాలు పడాలి. మేము పడ్డాము 2-3 ఏళ్ళ దాకా మేము ఆ పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు ఆ కష్టం మాకు తెలియట్లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు అడుగు వెయ్యండి, వచ్చిన కష్టాలను చూసి పారిపోమాకండి.
1: కష్టపడితే ఫలితం వస్తుంది.
0: మొదట మీరు చాలా కష్టపడతారు, అసలు వదిలేద్దామా అనుకుంటారు, ఎవరు చేస్తారనుకుంటారు. కానీ మీరు కొంత ఓపిక సహనం పెట్టి ఆగండి, ఖచ్చితంగా మీకు ఆ పేరు మటుకు పోదు. ఒక్క విషయం చెప్తాను, తినుబండారాల విషయంలో ఇప్పుడు ఈ జనరేషన్లో వండుకుని చక్కగా ఇంట్లో తినేవాళ్ళు ఎవరు లేరండి. దాన్ని మనం చక్కగా వాళ్ళకి వండి పెట్టి చక్కగా వాళ్ళకి మంచి ఇది ఇచ్చి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుదాం.
1: చాలా చక్కగా చెప్పారు కె లక్ష్మీ గాయత్రి గారు, మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు స్వయం ఉపాధిగా తినుబండారాల తయారీలో సాధక బాధకాలు శ్రీమతి కె లక్ష్మీ గాయత్రి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు
1: కర్టెన్లు కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. గది అందాన్ని రెట్టింపు చేసేవి పరదాలు. అందుకే కొనే ముందు కొన్ని విషయాలను మనం తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. సిల్క్ పరదాలు గదికి హుందాతనాన్ని తీసుకువస్తాయి, కానీ వాటిని ఉతకడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అందులో కొన్నింటిని డ్రై క్లీనింగ్కు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు కాటన్, పాలిస్టర్, లినిన్, సింథటిక్ లాంటివి ఎంచుకోవడమే మేలు. వీటి ధర తక్కువగా ఉండటమే కాకుండా ఉతకడం అంటే శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ముఖ్యంగా ఏంటంటే గది గోడల యొక్క రంగుని బట్టి ఈ పరదాలను ఎంచుకోవాలి. ఉదాహరణకి గోడలు కనుక నీలం, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి ముదురు రంగులు ఉన్నట్లయితే పరదాలు లేత రంగులో ఎంపిక చేసుకోవాలి. అదే కనుక గది గోడ రంగులు లేత రంగులో ఉన్నట్లయితే ముదురు రంగు పరదాలు ఎంపిక చేసుకోవాలి. ఇక డిజైన్ల విషయానికి వస్తే రంగులకు వర్తించే సూత్రాలనే మనం పాటించాలి. గది గోడల మీద ప్రింట్లు, డిజైన్లు ఉన్నట్లయితే గళ్ళు పూలున్న పరదాలను మనం తీసుకోవచ్చు. అదే గది గోడల మీద ఎలాంటి డిజైన్లు లేకుండా సాదా రంగు మాత్రమే వేసి ఉన్నట్లయితే ప్రింట్ ఉన్నటువంటి పరదాలను తీసుకోవాలి.

0: ఒక్కొక్కసారి అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొనుక్కోవాలి. అంటే గదిలోకి గాలి వెలుతురు వచ్చి గది అందంగా కనపడాలి అంటే అప్పుడు ట్రాన్స్పరెంట్ కర్టెన్లు తీసుకోవాలి. అవి గదిలోకి వెలుతురును ప్రసరించేలా చేస్తాయి. అదే గదిలోకి వెలుతురు రాకుండా ఉండాలి అనుకునేవారు బ్లాక్ లేదా డార్క్ కలర్ పరదాలు ఎంచుకోవాలి. దోమలు రాకుండా ఉండాలనుకుంటే మ్యాగ్నెటిక్ డోర్ పరదాలు సరైనవి. అవసరాన్ని బట్టి వాటి రకం మారుతూ ఉంటుంది. ఇక కర్టెన్ల విషయానికి వచ్చినట్లయితే అవి ప్లెయిన్గా ఉండొచ్చు లేదా కుచ్చుళ్ల పరదాలు కూడా ఉంటాయి. ప్లెయిన్ కన్నా కూడా కుచ్చుళ్ల పరదాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే పైనుంచి కింద దాకా ఏదో ఒక వస్త్రం వేలాడదీసినట్లు కాకుండా కుచ్చుళ్ల పరదాలు కొంచెం అందంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఒకే రకమైన పరదాలు కాకుండా కొత్తగా ఉన్న వాటిని కూడా ఎంచుకోవాలి. ఆ మార్పులో భాగంగానే లేస్ కర్టెన్లు కూడా వస్తున్నాయి. వాటిని ఒకసారి మరి వాడి చూడండి, మీకే తెలుస్తుంది తేడా అనేది. అయితే అవి లేత రంగుల్లో ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ ఆ పరదాలు మరీ ఖరీదు అనుకుంటే మామూలు పరదాలకు పైభాగంలో గానీ అంచులకు గానీ లేస్ కుడితే ఆకర్షణీయంగా ఉంటుంది. పండుగలు కానివ్వండి లేదా ప్రత్యేక సందర్భాలలో పరదాలకి అడుగు భాగంలో అంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో చిన్న చిన్న గంటలు కట్టినటువంటి పరదాలు కనుక ఆ సమయంలో మనం వేసినట్లయితే ఇక ఆ ప్రత్యేకతే వేరు, అంటే అందం కూడా వేరే అనుకోండి. ఇక మధ్య గదిలో కిటికీలకు పరదాలు మరీ అంత మందంగా ఉండకపోయినా పర్వాలేదు. నెట్ రకాల్ని ఎంచుకుంటే మంచిది. అంతేకాదు, కిటికీ లోపలి వైపు అరలా ఉంటే దానిమీద ఒక ప్లాస్టిక్ మొక్క లేదంటే తీగను కనుక అమర్చుకున్నట్లయితే ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. బయట నుంచి చూసినట్లయితే పారదర్శకంగా కూడా కనిపిస్తుంది. ఎప్పుడూ పరదాలను వేసి ఉంచకూడదు. అప్పుడప్పుడు పరదాలను పక్కకు జరిపి తాజా పువ్వులతో ఓ కుండీని కనుక అమర్చినట్లయితే చక్కగా ఉంటుంది. ప్రతి ఇంటిలో సోఫాలు కిటికీలకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వారు కుచ్చుళ్ళు ఎక్కువగా ఉన్న పరదాలను ఎంచుకోవాలి. అలాగే సోఫాల యొక్క రంగులను బట్టి కూడా పరదాల రంగులను ఎంపిక చేసుకోవాలి. ఈ కుచ్చుళ్ల పరదాలు టీ పార్టీలు కిట్టీ పార్టీలు ఉన్నప్పుడు కనుక అలంకరించినట్లయితే చాలా హుందాగా ఉంటాయి, అతిథుల్ని ఆకర్షిస్తాయి. కిటికీలు చిన్నవనుకోండి, వాటి కోసం ముదురు రంగుల్లో నిలువు గీతల పరదాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండటం వల్ల కాస్త పెద్దగా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదండి, చిన్న కిటికీలకు ఇరువైపులా కర్టెన్ల రంగుకు అనుగుణంగా ఉన్న ఫోటో ఫ్రేమ్లను కనుక ఎంచుకొని వాటిని పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ గోడలకున్న రంగులే కాదు, పరదాలు కూడా ఇంటికి అందాన్ని కళను తీసుకువస్తాయి. పరదాలే కదా అని తేలిగ్గా తీసుకోకండి. ఎంపిక విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి సూచనలు పాటిస్తారని ఆశిద్దాం.
1: కార్యక్రమంలో విశేషాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణులు గాథలు భావితరాలకు బంగారు బాటలు.
3: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
3: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణులు గాథలు భావితరాలకు బంగారు బాటలు.
4: మరిన్ని విశేషాలను 1 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలని వాట్సాప్లో మెసేజ్ చేయడానికి మా ఫోన్ నెంబర్ 0868648812.

మీరంతా సిద్ధంగా ఉన్నారని అనుకుంటూ మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ప్రశ్న ఇంకోసారి, ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? తెలిస్తే 8662848812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దామా? రాంగ్ ఆన్సర్ పంపించారు భాస్కర్ సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడనా జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, వీరందరూ పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద, జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కేవీరావు తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. లతా సుహాస్ హౌస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్యా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరూ. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రనాథ్ ఝార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ లాగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి, నంద్యాల నుంచి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. దేవరాజ్ఘట్ నుంచి సాల్మన్ రాజు. సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి.

కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి, నిమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, కె రవీంద్ర రెడ్డి, సర్వేపల్లి నుంచి. మహమీదిన ఇతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి సట్టి సూరిబాబు, ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి. ఇమేజెస్, వాయిస్ రికార్డ్స్ వర్కౌట్ అవ్వవండి, ఓన్లీ మెసేజెస్ మాత్రమే మనం చదవడానికి వీలుగా ఉంటుంది, మెసేజెస్ మాత్రమే చేయండి. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి ప్రశ్న మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అంటున్నారు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు? ఇది ప్రశ్న. నందిపల్లె ఆలగడ్డ మండలం నుంచి అనగా సాని శ్రీనివాసులు, ఓకే. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా కట్టాల నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, మోరుపల్లం నుంచి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. ఆత్మూర్ మురళి, లక్ష్మి, భట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కె సురేంద్రనాథ్, ఝర్సిగూడ, ఒడిశా నుంచి. ఇందక్కడ కూడా మీరు ఆన్సర్ పంపించారు, నేను చదివాను. ఇంకా ఆడియో ఫైల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉండదండి, మీరు మెసేజ్ మాత్రమే చేయండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవాంశ, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. మీ మెసేజ్ నాకు అర్థం కాలేదు, ఇందక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నేను చదివాను. కరెక్ట్ ఆన్సర్తో శ్రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్, వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో గోల్డెన్ బూట్ను దక్కించుకున్న ఆటగాడు ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలియన్ ఎంబాపే. ఇతను ఫ్రాన్స్ ఆటగాడు, ఫ్రాన్స్కి చెందిన ఆటగాడు కిలియన్ ఎంబాపేకి గోల్డెన్ బూట్ లభించింది. అయితే గోల్డెన్ బూట్ ఎక్కడ ఎప్పుడు ఇస్తారంటే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఈ పురస్కారం లభిస్తుందన్నమాట. అది గోల్డెన్ బూట్ కథ. ఇది పాటలు కోరుకునే కార్యక్రమం.

కాదండి, ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చాయి, అవి కూడా చదివేసిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. ఇంకా ప్రసాద్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయొద్దు, ఎందుకంటే మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

మరు గ్రామం తెలగల్పాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో లలిత మల్లిక సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శైలజ. రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చెక్ చేసుకోండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాస్ వంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మల్లేశ్వరి మార్కాపురం నుంచి, అనంతపురం నుండి అనురాధ, రాధా, ఖమ్మం నుంచి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించినారండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్రిత్ వీరందరూ. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి, అజ్జరప్పు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరందరూ పంపించారు. రాంగ్ ఆన్సర్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరుగోలంక అవనగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురుహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి, నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పుర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాన్ ఓకే బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు నందింపల్లె గ్రామం ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తినాలి నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టుపురోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కే సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్.

ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కారంచేడు మండలం కుంక

బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. సూర్యనారాయణ తెనాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శక్తి సూరిబాబు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపూలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి, కాడ నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, అహోబల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. షార్ట్కట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్, సుగుణభాయ్, రాధ, మున్న, ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, చరణ్, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, వీరందరూ కరెక్ట్ ఆన్సరే పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, శైలజ. కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి ప్రవీణ, శ్రీదేవి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ, శివదాసరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి ప్రియ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహబూబ్ నగర్ జిల్లా ముసపేట నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి, అనంతపురం సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి జబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు రామయ్య, సర్దార్బాయి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా స్నేహితుల బృందం, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జస్టిస్ సూర్య. ఓకే, రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సరా ఎలా తీసుకోవాలి? మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు. ఒకసారి నేను ఆన్సర్ చెప్పినప్పుడు చెక్ చేసుకుందరు కానీ. కరెక్ట్ ఆన్సర్తో లక్ష్మీ విశాల్, విశాఖపట్నం నుంచి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్, శ్రీవల్లి, కుమార్, చందన, భాగ్య. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడిగాను. నాకు ప్రస్తుతం మీ అందరి దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు. 2025 నవంబర్ 24వ తేదీన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు సూర్యకాంత్. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగవచ్చు. ఇంకొక కరెక్ట్ ఆన్సర్ వచ్చింది పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్, పెద్దమగూడి దగ్గర నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు మెసేజెస్ చేయకండి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఆన్సర్ కూడా చెప్పేసుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్. మీరింతవరకు యువలై విన్నారు

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో మేరా జీవన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి

0: ఇందు వదన. విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 9వ తరగతికి హిందీ పాఠం. మేరా జీవన్.
1: इनका जीवन काल 1904 से लेकर 1948 तक है। इनकी मुख्य रचनाएं हैं मुकुल, त्रिधारा और विशेषता ये श्रीमती सुभद्रा जी के चित्र को भारतीय डाक सेवा द्वारा स्टैंप रूप में जारी किया गया है। अब तुम पढ़ो श्रावणी मेरे जीवन। यह एक कविता पाठ है मेरा जीवन। मेरा जीवन यह एक कविता पाठ है। इसकी कवयित्री श्रीमती सुभद्रा कुमारी चौहान जी है। उनका जीवन काल 1904 से लेकर 1948 तक है। इनकी प्रमुख रचनाएं मुकुल, त्रिधारा और विशेषता एक है कि सुभद्रा जी के चित्र को भारतीय कर सेवा डाक सेवा द्वारा स्टैंप रूप में जारी किया गया है। अब बताओ स्वामी मेरा जीवन कैसा पाठ है। मेरा जीवन कविता पाठ है। मेरा जीवन कविता पाठ के कवयित्री कौन है। मेरा जीवन कवयित्री श्रीमती सुभद्रा कुमारी चौहान जी है। अच्छा तो अब पहली कविता को पढ़ूंगी, ध्यान से सुनो। मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना। वर्षा करता पल पल पर मेरे जीवन में सोना। मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा। हस हस जीवन में कैसे करती है चिंता क्रीड़ा। अच्छा श्रावणी अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ। मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना। वर्षा करता पल पल पर मेरे जीवन में सोना। मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा। हस हस जीवन में कैसे करती है चिंता क्रीड़ा। शाबाश, बहुत अच्छा श्रावणी। अब इसे कविता को तेलुगु में बताने ध्यान से सुनो। कवयित्री ఈ కవితలో ఏం చెప్తున్నారంటే ఆమె తన సంపూర్ణ జీవితంలో ఎప్పుడు నవ్వటం, సంతోషంగా ఉండటమే నేర్చుకున్నారు. ఆమెకు ఏడవటం, బాధపడటం అంటే ఏమిటో తెలియదు. వారి జీవితంలో ప్రతి క్షణం సంతోషం అనే బంగారం కురుస్తూనే ఉంటుంది. అంటే వారు ఎప్పుడు సంతోషంగానే ఉన్నారు. వారికి ఇప్పటి వరకు బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయారంట. నవ్వుతో సంతోషంగా ఉన్న వారి జీవితంలో బాధలు ఏ విధంగా ఆటలాడుకుంటాయి అంటే బాధల్ని ఆమె జీవితంలోనికి అస్సలు రానివ్వలేదు అని అంటున్నారు. అది దూసరి కవిత పడుంది, ధ్యాన్ చేసిన జగమే అసార్ సుంటి ముజుకో సుఖ సార్ దికాత మేరీ ఆకోంకి ఆగే సుఖ కా సాగర్ లేహరాత ఉత్సాహ ఉమంగ్ నిరంతర్ రహితే మేరే జీవన్ మే ఉల్లాస్ విజయ కా हस्ता मेरे मतवाले मन से। श्रावणी अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ। जब हे आसर सुनता हूँ प्रसार सुनती हूँ, प्रसार सुनती हूँ मुझको शिक्षा दिखाता मेरी आंखों के आगे सुख का आगे आगे सुख का सागर लहराता उत्साह उमंग निरंतर रहते मेरे जीवन में उल्लास विजय का हस्ता मेरे मतवाले मन से। బహుత కవయిత్రి ఈ కవితలో ఏం చెప్తున్నారంటే ఈ జగత్తు మొత్తం నిస్సారమైనది అని వింటున్నారంట. అంటే ఈ ప్రపంచమంతా కష్టాలు, కన్నీళ్లు, బాధలు అని వింటున్నారట. కానీ ఆమెకు మాత్రం ఈ ప్రపంచం ఆనందంగా కనిపిస్తుందంట. అనగా ఆమెకు ఈ ప్రపంచం సుఖాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది. ఆమె కన్నుల ముందు ఉన్న ఈ ప్రపంచం ఎప్పుడు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె జీవితంలో ఉత్సాహము, ఉల్లాసము, ఆశ ఎల్లప్పుడూ ఉన్నది. ఆమె మనసు మాత్రం విజయం యొక్క ఉల్లాసంతో ఆనందంగా ఉంటుందంట ఎప్పుడు. అవు తీసిరి కవితతో పడుంది, ధ్యాన్ చేస్తుంది. ఆశ ఆలోకి ప్రతి మేరీ జీవన్కు ప్రతిక్షణం. హే స్వర్ణ సూత్రిశ్రీ వలయితే मेरी असफलता के दंड सुख भरे सुनहरे बादल रहते हैं मुझको घेरे

0: विश्वास प्रेम साहस जीवन की साथी मेरी जानी। अब तुम एक बार इस कविता को पढ़कर सुनाओ।
1: आशा आलोकित करती मेरे जीवन को प्रतीक्षा ही स्वर्ण सूत्र से भलित मेरी असफलता के ब्रह्म सुख बड़े सुनहरे बादल रहते हैं मुझको घेर विश्वास प्रेम साहस जीवन के साथी मेरे
0: बहुत को कवित्री ఈ కవితలో ఏం చెప్తున్నారంటే ఆశ్రీ ఆమె జీవితాన్ని ప్రతి క్షణం ప్రకాశింప చేస్తూనే ఉన్నదట. ఆమె యొక్క విఫలత బంగారపు త్రాటితో చుట్టబడి ఉన్నది. ఆ ఓటమి విఫలత ఎన్నడూ ఆమెపై ప్రభావం చూపలేకపోయినదని అర్థం. ఆమెకు నలువైపులా సుఖకరమైన బంగారు అన్నదిన మృగాలు వ్యాపించి ఉన్నాయి. అంటే సంతోషాలు సుఖాలే ఆమె జీవితం నిండా నిండి ఉన్నాయి. ఎందుకంటే సుఖమునకు మిత్రులైన నమ్మకము ప్రేమ ధైర్యము ఆమె జీవితంలో తోడున్నాయి కనుక. ఈ పాఠం ద్వారా కవయిత్రి గారు ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉండాలి, ఓటములు ఎన్ని వచ్చినా అన్నిటినీ పక్కకు నెట్టి మన లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలి అని ప్రేరణ కల్పిస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటూ మన గమ్యాన్ని చేరుకోవాలని చెప్తున్నారు. స్వామి కూర్చుని ప్రశ్న కూర్చుని తుంజవాబ్దేను కవయిత్రిని అప్పని జీవన్ మే క్యా సీకా హే
1: కవయిత్రిని అప్పని జీవన్ మే హస్యా సీకా హే
0: కవయిత్రి క్యా నహీ జాంతి
1: కవయిత్రి రుణా నహీ జాంతి
0: కవయిత్రిని జగ్ కే బారే మే క్యా సునా హే
1: జగ్ ఆసా హే
0: బహుత్ కో
1: అభి ఇస్ పాఠ మే ఆయే కుచ్ ప్రశ్నో కే బారే మే పడిని ధ్యాన్ చేసును కవయిత్రిని జీవన్ మే హస్యే కో క్యో మహత్వ దియా హే తుమ్ బతావ్ శ్రావణి హస్యా బహుత్ జరూరీ హే ఉస్సే జీవన్ కా ఆనంద్ బనా రహతా హే హమ్ అపనే దుఃఖ దర్ద్ భూల్ జాతే హే
0: కవయిత్రి ఎందుకు మన జీవితంలో నవ్వుతూ బ్రతకమని చెప్తున్నారు? నవ్వటం అంటే హసన బహుత్ జరూరీ హే మనం నవ్వుతూ బ్రతకటం చాలా అవసరమని కవయిత్రి గారు చెప్తున్నారు. ఉసిసే జీవన్ కా ఆనంద్ బనా రహతా హే దానివల్ల మన జీవితం ఆనందంగా ఉంటుంది. హమ్ అపనే దుఃఖ దర్ద్ భూల్ జాతే హే మనం నవ్వటం వల్ల మన యొక్క బాధల్ని మర్చిపోగలుగుతామంట. అందుకు కవిత్రి గారు మనల్ని నవ్వుతూ బ్రతకమని ఈ కవితలో చెప్తున్నారు. ఆ దూసరా ప్రశ్న ఆపో యహ సంసార్ కేసా లగ్తా హే అంటే మీకు ఈ సంసార్ సంసార్ అంటే ప్రపంచం ఎలా అనిపిస్తుంది? శ్రావణి తుంగతావు
1: ముఖ్య ఈ సంసార్ సుఖ దుఃఖం కా సంఘం లగ్తా హే నాకు ఈ ప్రపంచం సుఖ దుఃఖాల యొక్క కలయికగా అనిపిస్తుందని సుభద్రా కుమారి చౌహాన్ గారు చెప్తున్నారు ఈ కవితలో.
0: మూడో ప్రశ్న అప్నే జీవన్ కో ఖుషహాల్ కేసే బనాయా జా సక్తా హే
1: హమే సదై ఆశావాన్
0: ఆశావాన్
1: ఆశావాన్ రహనా చాహతీ హే
0: చాహతీ
1: చాహతీ యహీ ఖుషహాల్ జీవన్ కా కారణ్ హోతా హే.
0: మనం మన జీవితాన్ని ఏ విధంగా సంతోషంగా ఉంచుకోవాలి అని కవిత్రి గారు ఈ కవితలో చెప్తున్నారు చూడు. హమే సదై ఆశావాన్ రహనా చాహతీ మనం ఎప్పుడు కూడాను ఆశతోనే ఉండాలి. ఇహ ఖుషహాల్ జీవన్ కా కారణ్ హే అదే సంతోషకరమైన జీవితానికి కారణం అంట. ఆశ ఒక్కటే మనల్ని సంతోషంగా ఉంచగలుగుతుంది అని చెప్పి ఈ కవితలో సుభద్రా కుమారి గారు మనకి చెప్తున్నారు. కవయిత్రిని జీవన్ కా సాటి కిసీ బతాయా ఔర్ క్యూ
1: విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్ కో కవయిత్రిని జీవన్ కా సీకా బనతా హే
0: కవయిత్రి ని అతన్ని జీవన్ కా సాటి కిసీ బతాయా ఔర్ క్యూ కవయిత్రి గారు మన జీవితంలో మనకి తోడుగా ఉండేవి ఏంటో చెప్తారు కవితలో. అదేంటంటే విశ్వాస్ ప్రేమ్ ఔర్ సాహస్ కో కవయిత్రిని జీవన్ కా సాటి బతాయా హే అంటే కవయిత్రి గారు విశ్వాసం అంటే నమ్మకము ప్రేమ మరియు సాహసము మన జీవితంలో తోడుగా ఉండేవంట. ఇంకే జీవన్ మే సఫలతా మిల్తీ హే దీనివల్ల మన జీవితం సక్సెస్ విజయం పొందుతుందంట. కాబట్టి ధైర్యంగా బ్రతకమని మనల్ని

0: సావిత్రి గారు సందేశం ఇస్తున్నారు. స్వామి, అది సైతాకి నయ్య శబ్దంకి బారి మే పడింది, ధ్యాన్ చేసినో ఆ ఫిర్ మేరే సాత్ బతావ్, జానినా తెలుసుకుంటా, జానినా తెలుసుకుంటా, సోనా నిద్రించుట బంగారం, సోనా నిద్రించుట బంగారం, పీడ బాధ, పీడ బాధ, చింత దిగులు, చింత దిగులు, అసార్ అసారమైన, అసార్ అసారమైన, ఉమంగ్ ఉల్లాసము, ఉమంగ్ ఉల్లాసము, మతువాలి మత్తెక్కిన, మతవాలి మత్తెక్కిన, ఆలోకం వెలుగులోకి తెచ్చుట, ఆలోకం వెలుగులోకి తెచ్చుట, వలై వృత్తము, వలై వృత్తము, సునహరే బంగారుమయమైన, సునహరే బంగారుమయమైన, గేరిన చుట్టుముట్టుట, గేరిన చుట్టుముట్టుట, సాతి స్నేహితుడు, సాతి స్నేహితుడు. శబాష్. అబు మే వ్యాకరణ కే బారే మే కుచ్ ప్రశ్న పూచూంగి, తుమ్ జవాబ్ దేనా. విజయ కా విలోమ శబ్ద క్యా హై? విజయ కా విలోమ శబ్ద అపజయ యా పరాజయ హై? కవయిత్రీ కిన్కో అప్నే జీవన్ కే సాతీ కహతీ హై? కవయిత్రీ విశ్వాస్, ప్రేమ్, సాహస్ ఆది కో అప్నే జీవన్ కే సాతీ కహతీ హై? బాదల్ శబ్ద కా పర్యాయ వాచీ శబ్ద క్యా హై? మే శబాష్. బహుత్ అచ్చీ బతాయి హో స్వామీ. అబ్ ఇస్ పాఠ మే ఆయే హుయే సమాస శబ్దం కే బారే మే జాన్ లేంగే. సుకుసార్ యానీ సుకు కా సార్. ఇహా కౌన్సా సమాస హే? తత్పురుష సమాస్, నిరంతర్, బినా కిసీ అంతర్ కే. ఇహా కౌన్సా సమాస హే? అవీభావ సమాస్. సుఖ దుఃఖ్ యానీ సుఖ్ ఔర్ దుఃఖ్. ఇహా కౌన్సా సమాస హే? ద్వంద్వ సమాస్.
1: త్రిభుజ్ यानी तीन बुजाए, यह कौन सा समास है?
2: द्विगु समास.
3: श्रावणी, अब इस कविता के नए शब्दों के बारे में पढ़ेंगे, ध्यान से सुनो और फिर मेरे साथ बताओ. जानना तेलुसुकोनुटा,
2: जानना तेलुसुकोनुटा,
3: सोना निद्रिंचुटा बंगारम,
2: सोना निद्रिंचुटा बंगारम,
3: पीड़ा बाधा,
2: पीड़ा बाधा,
3: చింతా దిగులు,
2: చింతా దిగులు,
3: అసార్ అసారమైన,
2: అసార్ అసారమైన,
3: ఉమంగ్ ఉల్లాసము,
2: ఉమంగ్ ఉల్లాసము,
3: మత్వాలే మత్తెక్కిన,
2: మత్వాలే మత్తెక్కిన,
3: ఆలోకన్ వెలుగులోకి తెచ్చుట,
2: ఆలోకన్ వెలుగులోకి తెచ్చుట,
3: వలై వృత్తము,
2: వలై వృత్తము,
3: సునహరే బంగారుమయమైన,
2: సునహరే బంగారుమయమైన,
3: గేరన చుట్టుముట్టుట,
2: గేరన చుట్టుముట్టుట,
3: సాతి స్నేహితుడు,
2: సాతి స్నేహితుడు.
1: శాబాష్ శ్రావణి, బహుత్ అచ్చా. అబ్ యహ పాఠ్ సమాప్త కర్తే హే.
2: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
0: మీరింతవరకు మేరా జీవన్ 9వ తరగతి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎం ఇందువదన, విద్యార్థిని దిండుల శ్రావణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

cosa va a llevar dinero. Vamos con él.

0: శ్రీమతి కన్యశ్రీ కార్యక్రమంలో గాయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ జట్టూరి బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అర్జున్ సలీం బాబు.
1: వినండి గాయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు.

అందుచేతనే ధనుంజయ, నేను నీకొక హితోపదేశము చేసేదను. చెలిమి యొనర్చినారమటు

అర్జున, నేను అనేక విధముల నయభయముల బోధించినను. నీ ఒకంత ఇవి చెవిని పెట్టక సమరోత్సాహిగా పరతంత్రం ఉండవైతివి కదా. నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రానల జ్వాలల మ్రగ్గిరి నా చక్ర మహిమ ఇంచుక వినుము.

ఓ కృతజ్ఞుడా, నీ ఆప్త బంధుడవని దార్త రాష్ట్రాలతో నీ మూలమన నిర్హేతుకముగా వైరము తెచ్చుకుంటుని ఇంతవాడవని నాడే ఎరింగినచో జాగరూకతతో నుండియుందును కదా, జాగరూకతతో నుండియుందు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవిశ్రీ ప్రసాద్ పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట.

రంగస్థలి కార్యక్రమంలో మీరింతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ జట్టి బాబురావు, హార్మోనియం శ్రీ షేక్ అబ్దుల్ సలీం బాబు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణులు గాథలు భావితరాలకు బంగారు బాటలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర పడిన ముకుందా చిత్ర నుంచి ఈ పాట. సంగీతం మిక్కీ జే మేయర్. సాహిత్యం సిరివేనెల సీతారామశాస్త్రి.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామచంద్ర మాళవిక పాడిన సోలో చిత్రం నుంచి ఈ పాట. గీత రచన కృష్ణ చైతన్య.

0: బ్రిటిష్ వారి ఉరితాళ్లు తెంచుకుని ఆంగ్లేయులపై పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల గాథలు వింటే మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకునేటట్లుగా చేశాయని తెలుస్తోంది. నేటి మహిళలు, యువతరం వీరనారీమణుల చరిత్రను విని ప్రేరణ చెంది భరతమాతకు నమస్కరించి స్వీకరించమని ప్రార్థించాలి.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాలుడు తన కష్టంతో దేశ అత్యున్నత పదవిని చేరి కోట్లాది యువతకు స్ఫూర్తిగా నిలిస్తే అది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ప్రతి యువతకు ఒక సందేశం. కళ అనేది నిద్రలో చూసేది కాదు, నిద్రపోనివ్వని లక్ష్యం అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు జులై 27, వారి వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప వ్యక్తి జీవితాన్ని, ప్రయాణాన్ని మనం గుర్తు చేసుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం. వారు 1931 అక్టోబర్ 15న రామేశ్వరం, తమిళనాడులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. కుటుంబ పరిస్థితులు అంత బాగాలేకపోయినా చదువుపై వారికి చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉండేది. ఇంటికి సహాయం చేయడానికి ఉదయం లేచి వార్తపత్రికలు కూడా పంపిణీ చేసేవారు. కానీ ఎంత కష్టమైనా చదువును మాత్రం ఎప్పుడూ వదల్లేదు. చిన్నప్పటి నుంచే డిసిప్లిన్, హార్డ్వర్క్, టైం వాల్యూ అనే విషయాలను జీవితంలో భాగం చేసుకున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ తిరుచినపల్లిలో ఫిజిక్స్ చదివారు. తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఎయిర్క్రాఫ్ట్ డిజైన్, సైన్స్, టెక్నాలజీ పట్ల వారికి ఎంతో ఆసక్తి ఉండేది. చదువు పూర్తయ్యాక మొదట డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా చేరారు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేరడం వారి జీవితంలో ఒక పెద్ద మలుపుగా మారింది. ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో ఇండియాకి ఎంతో ప్రతిష్టాత్మకమైన SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితంగా 1980లో రోహిణి శాటిలైట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపగలిగారు. ఆ విజయం భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. తరువాత మళ్లీ DRDOలో చేరి దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఎన్నో ముఖ్యమైన మిసైల్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాం ద్వారా అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ వంటి మిసైల్ సిస్టమ్స్ అభివృద్ధి చెందాయి. ఈ విజయాల కారణంగా వారికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే గౌరవం లభించింది. 1998లో జరిగిన పోఖ్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్లో కూడా వారు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాలు ప్రపంచానికి భారతదేశం సైంటిఫిక్ అండ్ డిఫెన్స్ రంగాల్లో ఎంతో వేగంగా ముందుకు వెళ్తోందని చూపించాయి. సైన్స్లో మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు గురించి కూడా వారు ఎంతో ఆలోచించేవారు. ఇండియా 2020 అనే విజన్ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. భారత్ను ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలన్నది వారి కళ. ఆ కళ నెరవేరాలంటే యువతే ముఖ్యమని వారు ఎప్పుడూ చెప్పేవారు. అందుకే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్కి వెళ్ళి విద్యార్థులతో గంటల తరబడి మాట్లాడేవారు. డ్రీమ్, డ్రీమ్, డ్రీమ్, డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్ అనే వారి మాటలు ఈరోజు కూడా ప్రతి యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. వారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అనేక గౌరవాలను అందించింది. పద్మభూషణ్ 1981లో, పద్మవిభూషణ్ 1990లో, భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1997లో అందుకున్నారు. సైన్స్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక యూనివర్సిటీస్ నుంచి ఆనరీ డాక్టరేట్స్ కూడా లభించాయి. 2002 నుంచి 2007 వరకు వారు భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రపతి కూడా ప్రజల్లో ఒక్కరిగా ఉండొచ్చని తన జీవన శైలిలో అబ్దుల్ కలాం నిరూపించారు. రాష్ట్రపతి భవన్ కంటే స్కూల్స్, కాలేజెస్లో విద్యార్థుల మధ్య ఎక్కువగా కనిపించేవారు. అందుకే వారిని ప్రేమగా పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలిచేవారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా టెక్నాలజీ, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే ఆలోచన ద్వారా గ్రామాలకు కూడా నగరాల్లో ఉండే సౌకర్యాలు అందించాలని సూచించారు. రాష్ట్రపతి పదవి పూర్తయ్యాక కూడా విశ్రాంతి తీసుకోలేదు. మళ్ళీ ప్రొఫెసర్గా, మెంటర్గా, మోటివేషనల్ స్పీకర్గా దేశమంతా తిరిగారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, మై జర్నీ, టార్గెట్ 3 బిలియన్, ట్రాన్సిడెన్స్ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. పుస్తకాలు లక్షలాది మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ప్రతి విద్యార్థిలో ఒక సైంటిస్ట్, ఇన్నోవేటర్, లీడర్ దాగి ఉంటాడని వారు నమ్మేవారు. అబ్దుల్ కలాం జీవితంలో అత్యంత హృదయాన్ని తాకే విషయం ఏమిటంటే చివరి క్షణాల వరకు కూడా వారు విద్యార్థుల మధ్య ఉన్నారు. 2015 జులై 27న IIM షిల్లాంగ్లో క్రియేటింగ్ ఎ లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై లెక్చర్ ఇస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థకు

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించేటప్పటికీ అదే రోజు వారు కన్నుమూశారు. అంటే వారి చివరి శ్వాస కూడా యువతకు జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. ఒక టీచర్గా జీవించారు, టీచర్గానే ఈ లోకాన్ని విడిచారు. అబ్దుల్ కలాం జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పేదరికం అడ్డంకి కాదు, అవకాశాలు లేకపోవడం ఓటమి కాదు, మనపై మనకు నమ్మకం లేకపోవడమే అసలైన సమస్య. చిన్న గ్రామం నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన వారి ప్రయాణం ప్రతి యువతకు ఒక సందేశమిస్తుంది. పెద్ద కలలు కనండి, ఆ కలల కోసం నిజాయితీగా కష్టపడండి, విజయం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు జెర్సీ చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతంలో కాలభైరవ పాడిన పాటను విందాం.

అబ్దుల్ కలాం వంటి గొప్ప ఏరోస్పేస్ సైంటిస్ట్తో పాటు ఎందరో భారత శాస్త్రవేత్తల కృషితో రూపుదిద్దుకున్న ఇండియన్ స్పేస్ హిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి కథ తెలుసుకోవడం కంటే వారు నిర్మించిన భారత విజ్ఞాన చరిత్ర తెలుసుకోవడం మరింత గొప్ప విషయం కదా. భారతదేశంలో స్పేస్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తు వచ్చే పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయనే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటయ్యింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ శాస్త్ర పరిశోధనలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ప్రయాణానికి బలమైన పునాది పడింది. మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ కోసం కేరళలోని తుంబా తిరువనంతపురంను ఎంపిక చేశారు. భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడి నుంచే రాకెట్స్ ప్రయోగించడం శాస్త్రీయంగా అనుకూలంగా ఉంటుంది. 1963 నవంబర్ 21న అక్కడి తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి మొదటి సౌండింగ్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. అదే భారత అంతరిక్ష ప్రయాణానికి తొలి అడుగు. తరువాత 1969 ఆగస్టు 15న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. మొదట డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇస్రో 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పడి నేరుగా ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం పరిధిలోకి వచ్చింది. మొదటి ఇస్రో చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన తరువాత ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ యువర్ రావు, డాక్టర్ కె శివన్, ఎస్ సోమనాథ్, ప్రస్తుతం వి నారాయణ్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు ఇస్రోకి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన సెంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా యువర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరులో శాటిలైట్స్ తయారవుతాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేస్తారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్, భారతదేశపు ప్రధాన రాకెట్ లాంచ్ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరు వంటి ప్రధాన సంస్థలు కలిసి భారత అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఇస్రోకు దాదాపు 20కు పైగా భారత సెంటర్స్, యూనిట్స్ మరియు ఫెసిలిటీస్ ఉన్నాయి. భారతదేశంలో ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆర్యభట్ట. ఇది 1975 ఏప్రిల్ 19న ప్రయోగింపబడింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ఇస్రో చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్. తర్వాత 1979లో భాస్కర, 1981లో అరణే, 1980లో రోహిణి శాటిలైట్ను భారతదేశంలోనే తయారైన SLV-3 ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ మిషన్కు ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అదే వారి జీవితంలో అత్యంత కీలకమైన విజయాల్లో ఒకటి. భారత అంతరిక్ష ప్రయాణంలో కొన్ని మైళ్ళురాళ్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. PSLV అత్యంత నమ్మకమైన లాంచ్ వెహికల్గా పేరు సంపాదించింది. GSLV భారత శాటిలైట్స్ను కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్నిచ్చింది. క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతికతో ఇది పెద్ద విజయం. ఆస్ట్రోసాట్, భారత తొలి స్పేస్ అబ్జర్వేటరీ. నావల్సీ, భారత స్వంత నావిగేషన్ సిస్టమ్. ఆదిత్య L-1, సూర్యుడిని అధ్యయనం చేసే మిషన్. చంద్రయాన్-1, చంద్రుడిపై నీటి ఆనవాళ్లు గుర్తించింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్, మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్షలోకి చేరిన ప్రపంచంలోనే తొలిదేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి గురించి విలువైన సమాచారాన్ని అందిస్తోంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాల తరువాత కూడా భారత్ అంతరిక్ష ప్రయాణం ఆగలేదు. ప్రస్తుతం ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్, గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్, స్పాడెక్స్, చంద్రయాన్-4, వీనస్ ఆర్బిటర్ మిషన్, లూపెక్స్, మంగళయాన్-2, అలాగే భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై ఇస్రో పనిచేస్తోంది. ఒకప్పుడు ఇతర దేశాల సహాయంతో ప్రారంభమైన భారత్ అంతరిక్ష ప్రయాణం ఈరోజు ప్రపంచ దేశాలకు శాటిలైట్స్ లాంచ్ చేసే స్థాయికి చేరుకుంది. ఈ ప్రయాణం వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. అలాంటి మహానుభావుల్లో అబ్దుల్ కలాం పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు ప్రేమం ఫిలిం నుంచి రాజేష్ మురుగేషన్ సంగీతంలో విజయ్ యేసుదాస్ పాడిన పాట మీకోసం.

దగ్గర నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమం వింటున్న ఈ క్షణం వరకు మనం ఎన్నిసార్లు శాటిలైట్ సహాయం తీసుకున్నామో తెలుసా? మొబైల్లో లొకేషన్ తెలుసుకోవడం నుంచి దేశ సరిహద్దుల్లో మన సైనికులు అప్రమత్తంగా పర్యవేక్షించడం వరకు ఇవన్నీ అంతరిక్షంలో శాటిలైట్స్ వల్లే సాధ్యమవుతున్నాయి. నిజానికి శాటిలైట్స్ లేకుండా మన ఆధునిక ప్రపంచాన్ని ఊహించడం కూడా చాలా కష్టం. మరి మన జీవితంలో శాటిలైట్స్ ఎంత ముఖ్యమో, అవి అంతరిక్షంలోకి వెళ్ళి అసలు ఏం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శాటిలైట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక గ్రహం లేదా మరో ఖగోళ వస్తువు చుట్టూ నిర్మిత కక్షలో తిరిగే వస్తువునే శాటిలైట్ అంటారు. చంద్రుడు భూమికి సహజమైన నాచురల్ శాటిలైట్, కానీ మనుషులు తయారు చేసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటారు. ఇవి ఒకసారి అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత సంవత్సరాల పాటు భూమి చుట్టూ తిరుగుతూ నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ పంపిస్తూ ఉంటాయి. నిజానికి ప్రతి శాటిలైట్కి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. కొన్ని కమ్యూనికేషన్ కోసం, కొన్ని వెదర్ కోసం, కొన్ని నావిగేషన్ కోసం, మరికొన్ని భూమిని పరిశీలించడం కోసం పనిచేస్తాయి. అంటే ప్రతి శాటిలైట్ ఒక ప్రత్యేక బాధ్యతను నిర్వహించే సైలెంట్ హెల్పర్ లాంటిది. ముందుగా కమ్యూనికేషన్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు వీడియో కాల్ చేయగలుగుతున్నాం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితో కొన్ని సెకండ్లలో మాట్లాడగలుగుతున్నాం. లైవ్ టీవీ బ్రాడ్కాస్ట్లు, రేడియో ప్రసారాలు, దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీస్, ఇవన్నీ కమ్యూనికేషన్ శాటిలైట్ సహాయంతోనే జరుగుతాయి. సముద్రాల మధ్య ప్రయాణించే షిప్స్, రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలు కూడా వీటి ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. ఇప్పుడు అందరూ ఎక్కువగా వింటున్న పదం శాటిలైట్ కమ్యూనికేషన్. ఇది సాధారణ మొబైల్ టవర్ కమ్యూనికేషన్తో కొంత భిన్నంగా ఉంటుంది. మొబైల్ టవర్స్ లేని అడవులు, కొండ ప్రాంతాలు, సముద్రాలు లేదా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ చేయవచ్చు. అందుకే డిఫెన్స్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, కొంతమంది ఎమర్జెన్సీ సర్వీస్ శాటిలైట్స్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా ఎమర్జెన్సీ శాటిలైట్ మెసేజింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో శాటిలైట్ కమ్యూనికేషన్ మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వెదర్ శాటిలైట్ గురించి చూద్దాం. ఈరోజు, రేపు వర్షం పడుతుంది, సైక్లోన్ వస్తుంది, భారీ గాలులు వీచే అవకాశం ఉంది అని ముందుగానే ఎలా చెబుతున్నారు? దీనికి ప్రధాన కారణమే వెదర్ శాటిలైట్స్. ఇవి మేఘాల కదలికలు, గాలి దిశ, సముద్ర ఉష్ణోగ్రతలు, వర్షపాతం అవకాశాలు, తుఫానుల వేగం వంటి వివరాలను నిరంతరం గమనిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ మన భూమిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. ఇవి తీసే హై రెజల్యూషన్ ఇమేజెస్ ద్వారా అడవులు, నదులు, సరస్సులు, నగరాల అభివృద్ధి వంటి ఎన్నో విషయాలు అధ్యయనం చేస్తారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, కొండచర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టాన్ని అంచనా వేయడంలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రైతులకు కూడా శాటిలైట్స్ ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాలా మంది శాటిలైట్స్ అంత ఎత్తులో ఉండి పొలంలో ఏమవుతుందో ఎలా తెలుసుకుంటుంది అని అనుకుంటారు. నిజానికి శాటిలైట్స్లో ఉండే ప్రత్యేకమైన సెన్సార్ ద్వారా పంటల పెరుగుదల, నేలలో తేమ, నీటి లభ్యత, పంట ఆరోగ్యం వంటి విషయాలను అంచనా వేయచ్చు. కొన్ని సందర్భాల్లో పంటలో పెస్ట్ అటాక్ ప్రారంభమైన సంకేతాలను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటారు. ఇప్పుడు నేవిగేషన్ శాటిలైట్ గురించి చూద్దాం. మ్యాప్స్లో లొకేషన్ కనిపించడం, క్యాబ్ సర్వీసెస్, ఫుడ్ డెలివరీ, షిప్పింగ్, ఫ్లైట్స్, ఫిషింగ్ బోట్స్, ఇవన్నీ నేవిగేషన్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉన్నాయి. భారతదేశం అభివృద్ధి చేసిన నావల్ సీ అనే నావిగేషన్ సిస్టమ్ కూడా ఈ సేవలను అందిస్తోంది. దేశ భద్రతలో కూడా శాటిలైట్ పాత్ర చాలా కీలకం. సరిహద్దులను పర్యవేక్షించడం, అత్యవసర పరిస్థితులలో వేగంగా సమాచారాన్ని పంపించడం వంటి పనుల్లో శాటిలైట్స్ డిఫెన్స్ ఫోర్సెస్కు సహాయపడుతున్నాయి. అంతరిక్షంలోకి ఒక శాటిలైట్ పంపడం వెనుక వేలాది మంది సైంటిస్ట్, ఇంజనీర్స్, టెక్నీషియన్స్, రీసెర్చ్ కలిసి ఎన్నో సంవత్సరాలు కష్టపడుతుంటారు. ఒక శాటిలైట్ విజయవంతంగా పనిచేస్తే అది కేవలం సైన్స్ విజయం మాత్రమే కాదు, ఒక రైతు నుంచి సైనికుడి వరకు ఇలా ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభంతరం చేసే సాంకేతిక విజయం కూడా. ఆకాశంలో నిశ్శబ్దంగా తిరుగుతూ భూమిపై కోట్లాది మంది జీవితాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుతున్న ఈ అద్భుత సాంకేతికత మనందరికీ గర్వకారణం. చివరిగా విజ్ఞానాన్ని అర్థం చేసుకుందాం, సాంకేతికతను సద్వినియోగం చేసుకుందాం, భవిష్యత్తును మరింత మెరుగ్గా నిర్మించుకుందాం.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: Gillespie. The top court asked the state government to include a forensic auditor as the fifth member of the SIT, which will submit its first status report within 2 weeks. Meanwhile, a special court in Uttar Pradesh today extended the judicial custody of all 8 accused in the alleged Ram Temple donation theft case by 14 days. The External Affairs Ministry summoned the Ukrainian ambassador, Dr. Oleksandr Polishchuk, following the attack on commercial vessel MV Omorafi, in which an international was killed. The ministry conveyed its serious concern over the incident and condemned in strongest terms such attacks on commercial shipping and highlighted their adverse impact on the safety of maritime navigation, freedom of navigation and international commerce. Heavy rain continues to affect several parts of the country. In Odisha, a deep depression over the northwest Bay of Bengal has triggered torrential rainfall. The IMD has issued a red warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rain today. In Jammu and Kashmir, a landslide blocked the Jammu-Srinagar National Highway in Udhampur district. Traffic has been partially restored, allowing a fresh batch of 3,823 Amarnath pilgrims to cross. In Doda district, the main bridge was temporarily closed for safety inspection after suspected cracks were noticed. In Assam, the flood situation has improved as waters have receded in most affected areas. Over 37,000 people remain in 109 relief camps. IMD has also forecast heavy to very heavy rainfall over Delhi, Chandigarh, Haryana, Himachal Pradesh, Punjab, Uttar Pradesh, Uttarakhand and Vidarbha till tomorrow. Two-time Olympian Sajan Prakash qualified for the men's 200-meter butterfly final after finishing as the sixth fastest swimmer overall in the heats at the Commonwealth Games in Glasgow today. Prakash finished second behind Scotland's Duncan Scott. Sajan Prakash will now compete in 8 men final slated later tonight. ISSF Shooting World Cup, India's Isha Singh grabbed the gold in the women's 25-meter pistol event in Hangzhou, China today. She upstaged Olympic medalist Manu Bhakkar, who took the bronze to complete a double podium finish for India. Home Minister Amit Shah and Commerce and Industry Minister Piyush Goyal have congratulated Indian shooters Isha Singh and Manu Bhakkar on their impressive performances. Benchmark domestic equity indices rebounded today and closed 1% higher. The Sensex climbed 776 points to close at 76,836, while Nifty rose 229 points to settle at 23,996. And global crude oil prices plunged around 7% today after US and Iran paused military strikes over the weekend. International benchmark Brent crude was trading 7.9% down at $89.11 per barrel in intraday trade. And that is the end of this news bulletin.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. ఇక రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులు చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు ఉపాధ్యాయులకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా నుండి ఈ యాత్ర మొదలవుతుంది. అడవివరం, హనుమంతువాక, కైలాసగిరి రోడ్, అప్పుగర్, ఎంవీపీ కాలనీ, హెచ్పీ కాలనీ, మురళీనగర్, ఎన్ఈడి, గోపాలపట్నం మీదుగా 32 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో భాగంగా 600 తాత్కాలిక మరుగుదొడ్లు, 85 వాటర్ ట్యాంకులు మార్గంలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ ప్రదక్షిణ మార్గంలో 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూమ్స్తో పాటు ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాగ్చి వెల్లడిస్తూ,
1: ఈసారి 5 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోలీస్ తరపున 2,500 మంది డిప్లాయ్ చేస్తున్నాం. 32 కిలోమీటర్ ప్రదక్షిణ జరుగుతుంది. నో ఫ్లయింగ్ జోన్ తప్ప మిగతా మొత్తం జోన్ డ్రోన్ ద్వారా నిఘా పెట్టున్నాం. అదే మాదిరిగా నైట్ విజన్ డివైస్ కూడిన సీసీటీవీ పెట్టేసి మొత్తం రూట్ మానిటర్ చేస్తాం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటిన్యూస్ గా మానిటరింగ్ జరుగుతుంది.
0: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు భీదా రవిచంద్ర, దామచర్ల సత్యాలతో కలిసి ఆయన ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరు కలిగిన ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు విశాఖలో గూగుల్ వంటి సంస్థలు, వివిధ పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషక్త కిషోర్ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే ప్రత్యేక ఇతివృత్తంతో 6 రోజుల పాటు విస్తృత స్థాయి ప్రజా సంప్రదింపుల ప్రచారాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో కౌంట్డౌన్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషిస్తూ, విద్యార్థులకు 10వ తరగతి ఎంతో ముఖ్యమని, మంచి మార్కులతో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు స్వాంతన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి కొలువుదీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని

0: ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా ఆ శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం 50 రూపాయలకు రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని, అలాగే వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని చోట్ల ఏర్పడే అవకాశం ఉందని ఆయన వివరిస్తూ,
1: ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతూ కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ హర్యానాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2,12,00,000 రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాన్ని ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ తీర్చిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కొలువు తీరిన సింహాచలం వార్షిక గిరి ప్రదక్షిణ రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్య ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా.
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్య?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా చాలా అండత్తయ్య.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ప్రతిపక్షీయాణాం భృశం కోలాహలేన సంసద సదనం అద్య స్థగితం. అస్మిన్ విషయే చర్చాయాః స్థగనం రాష్ట్రాయ అసమీచీనం సందేశం ప్రసారయిష్యతీతి కేంద్రీయ మంత్రి కిరణ్ రిజిజుః ఉదఘోషయత్. ఎంవీ ఒమర్ఫీ ఇతి వాణిజ్యపోతే జాతే ఆక్రమణ ప్రకరణే ఏకస్య భారతీయ నాగరికస్య నిధనాత్ పశ్చాత్ భారత సర్వకారేణ యుక్రేన దేశస్య రాజదూతః ఆహూతః. ఋతువిభాగేన ఒడిశా ఛత్తీస్గఢ్ పశ్చిమవంగరాజ్యేషు అతివృష్టిపరా పూర్వసూచనా ప్రఖ్యాపితా. ISF లక్ష్యభేద విశ్వచషక స్పర్ధాయాం భారతస్య ఈశాసింహ స్వర్ణపదకం అవాప్తవతీ. మనుభాస్కరశ్చ కాంస్యపదకం సముపార్జితవతీ. అపి చ నవదిల్ల్యాం ద్వాదశతమా రాష్ట్రమండల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ క్రీడా అద్య సమారబ్ధా. అథ వార్తాః విశదీకృత్య. అద్య లోకసభాయాం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకః ఉపస్థాపితః. ఏషః విధేయకః 24-2000తమస్య వర్షస్య అధినియమస్య సంశోధనం కర్తుం ఈహతే. ఏషః ఛాత్రాణాం భావిజీవనస్య సంరక్షణం పరీక్షాప్రణాళ్యాః

0: अथ च देशस्य सर्वोत्कृष्टं नागरिकसम्मानं भारतरत्नम् इत्यादिभिः विभूषितम्। सः भारतस्य रक्षासंशोधनक्षेत्रे अन्तरिक्षानुसन्धानविकासकार्येषु च अत्यन्तं महत्वपूर्णां भूमिकां निर्व्यूढवान्। भारतीय ऋतुविज्ञानविभागः पूर्वम् अनुमिमिते यत् वंगोपसागरे गभीरनिम्नपीडस्य सञ्जातत्वात् श्वः यावत् ओडिशा छत्तीसगढ़ गंगातटीय पश्चिमवंग राज्येषु अतिवृष्टिः भविता। विभागेनानेन अद्य ओडिशा राज्ये क्वचित् अत्यन्तवर्षणस्य सम्भावनामालोच्य रक्तवर्णीया सञ्चेतना प्रसारिता। एतदतिरिच्य ऋतुसंस्था दिल्ली चण्डीगढ़ हरियाणा हिमाचलप्रदेश पंजाब उत्तरप्रदेश उत्तराखण्ड विदर्भक्षेत्रेषु अपि श्वः यावत् अतिवृष्टिं वेदयति। इतोपि च विभागः धीवरान् उद्बोधयति यत् ते बुधवासरं यावत् उत्तरपश्चिमवंगोपसागरे तथा ओडिशा पश्चिमवंग उत्तर आन्ध्रप्रदेशयोः तटीयक्षेत्रेषु समुद्रं मा विविशुः। असम राज्य जलौघस्थितौ परिष्कारो जातः यतः अधिकांशेषु प्रभावितक्षेत्रेषु जलस्तरः न्यूनीभूतः। साम्प्रतं शिवसागर गोलाघाट जारहाट चराईदेव जनपदेषु स्थापितेषु नवाधिकशतं साहाय्य शिविरेषु 37,000 जनाः आश्रयं गृहीतवन्तः। केवलं शिवसागर जनपदे एव 66 सहायता शिविराणि सञ्चालितानि, येषु 30,000 जनाः वर्तमानाः। प्रशासनिक अभिकरणानि एतेषु जनपदेषु प्रभावितेभ्यः जनेभ्यः साहाय्य सामग्रीणां वितरणं कुर्वन्ति। लक्ष्यभेदक्रीडायाम् अद्य चीनस्य हाङ्गझोउ नगरे समायोजितायाम् ISSF विश्वचषकस्पर्धामालिकायां भारतस्य ईशा सिंहः महिलानां 25 मीटर पिस्टल् स्पर्धायां स्वर्णपदकं विजितवती। 21-वर्षीया ईशा सिंहः अन्तिमस्पर्धायाम् उत्कृष्टं नैपुण्यं प्रदर्श्य 40 लक्ष्यवेधैः सह स्वर्णपदकम् आत्मसात् कृतवती। अपरत्र पेरिस ओलंपिक स्पर्धायाः पदकविजेत्री मनुभास्कर प्रतिस्पर्धायां निर्णायकं शूट ऑफ जित्वा 28 लक्ष्यवेधैः कांस्य पदकम् अर्जितवती। नवदिल्ल्याम् अद्य 22वीं राष्ट्रमंडल टेबल टेनिस प्रतिस्पर्धायाः विधिवत शुभारंभो जातः। स्पर्धायाः उद्घाटन समारोहं संबोधयन्ती दिल्ल्याः मुख्यमंत्री रेखा गुप्ता प्रावोचत् यदेषा राष्ट्रमंडल टेबल टेनिस प्रतियोगिता सर्वेषां कृते प्रेरणास्रोतः वर्तते। इयं सहभागिदेशानां मध्ये परस्पर सम्बन्धान् सुदृढीकर्तुं सहायिका भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 శోభారాజ్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువులు వినియోగం ఆవశ్యకత గురించి డాక్టర్ టి శ్రీలత ప్రిన్సిపల్ సైంటిస్ట్ సాయి సైన్సెస్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ రాస్ అనకాపల్లి జిల్లా వారు అందించే వివరాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన అంశం క్రీడావలోకనం. ఈ వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 పాటకు వేలైరా

వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు క్లాసికల్ మ్యూజిక్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ఉదయం ప్రసారంలో భాగంగా రేపుదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వివేకధనుడు ఈ అంశం గురించి శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపడదాం, భూగర్భజలాలను పెంచుదాం ఈ అంశం గురించి పివి నరసింహారావు గారు గాయం ఆదినారాయణ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, నివారణ మార్గాలు ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు గారు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 విశాఖ జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి గురించి శ్రీమతి అన్నపూర్ణ గారి ప్రసంగం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శోభారాజ్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరింతవరకు శోభారాజ్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్య నౌక ఎంవీ ఒమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెగ్జాండర్ కు సమన్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి. విపక్షాల నినాదాలు, గందరగోళం కారణంగా లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన 2 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణ ముగించాలని బిల్లు నిర్దేశిస్తోంది. సాయంత్రం సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనలు కొనసాగించారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై చర్చ జరగనివ్వడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

0: తో చర్చకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ్ కో భటక్నే మత్ దీజియే. ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 దేశంలోని కోట్లాది మంది యువత కష్టం, భవిష్యత్తు, ఆశయాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన చట్టమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకుల వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు ఒక కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు.
2: लोक परीक्षा अनुचित साधारण निवारण संशोधन विधेयक 2026 हमारे देश के करोड़ों युवाओं के भविष्य, उनकी मेहनत और उनकी आकांक्षाओं से जुड़ा अत्यधिक महत्वपूर्ण विधेयक है. ये विधेयक पेपर लीक जैसे अपराधों पर प्रभावी अंकुश लगाने, दोषियों के विरुद्ध कठोर प्रावधान कर देश के करोड़ों युवाओं के हितों की रक्षा और इस दिशा में एक महत्वपूर्ण विधेयक है.
0: ఇదే అంశంపై నిరసనల కారణంగా రాజ్యసభ కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా తర్వాత ఎగువ సభ సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై చర్చకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ డిమాండ్లపై నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. సభను అడ్డుకుంటున్న విపక్షాల తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు వెలుపల తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తారని, తీరా ప్రభుత్వం చర్చకు రమ్మంటే సహకరించడం లేదని విమర్శించారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కఠిన వైఖరితో ఉన్నారని, చర్చను నిలిపివేయడం సరికాదని ఆయన అన్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, అంతర్గత భద్రత కాపాడడంలో సిఆర్పీఎఫ్ అసాధారణ ధైర్య సాహసాలను, వృత్తిపరమైన నిబద్దతను చాటుకుందని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో మావోయిజాన్ని నిర్మూలించడంలో సిఆర్పీఎఫ్ చేసిన కృషి ఎంతో కీలకమైందని, ఇది అనేక మంది జీవితాల్లో శాంతి ప్రగతికి కారణమైందని ప్రధానమంత్రి ప్రశంసించారు. సిఆర్పీఎఫ్ దేశ భద్రతకు బలమైన స్తంభమని, వారి నిస్వార్థ సేవ త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాణిజ్య నౌక ఎంవీ ఓమోర్ఫీపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఒలెక్సాండర్కు సమన్లు జారీ చేసింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ వాణిజ్యానికి, సముద్రయాన స్వేచ్ఛకు, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. అమాయక పౌరులైన నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి దాడులు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, వీటిని వెంటనే నివారించాలని ఉక్రెయిన్ అధికారులకు భారత్ స్పష్టమైన సందేశం పంపించింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి దేవాలయంలో భక్తులు సమర్పించిన నగదు విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈరోజు మరో 14 రోజులు పొడిగించింది. జిల్లా జైల్లో ఉన్న నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. దేవాలయ విరాళాల దొంగతనం, నిధుల అవకతవకలకు సంబంధించిన ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున కోర్టు ఈ కస్టడీ పొడిగింపు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తొలగించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న అధికారి కోర్టు ధిక్కరణ సరికాదన్న హైకోర్టు రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఒక ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు ఏవీ రంగనాథ్పై

0: ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నట్టు తెలిపింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని పిటిషన్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా అంతకుముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ఏవీ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలో వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. భారతదేశాన్ని అంతర్జాతీయ పర్యాటకులు ఇష్టపడే ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ఐకానిక్ ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్ ఇండియాకు ఉన్న విస్తృతమైన అంతర్జాతీయ నెట్వర్క్ ను దేశంలోని వైవిధ్య భరితమైన పర్యాటక ఆకర్షణలు ఉపయోగించుకుని కీలక అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఉనికిని బలోపేతం చేయనున్నట్టు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పరీక్షల అంశంపై జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన జరపడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిఆర్పీఎఫ్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువులు వినియోగం ఆవశ్యకత గురించి డాక్టర్ టి శ్రీలత, ప్రిన్సిపల్ సైంటిస్ట్, అనకాపల్లి జిల్లా వారు అందించే వివరాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీఫ్.

0: కేంద్రం, వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో పంటల సాగులో జీవన ఎరువుల వినియోగం ఆవశ్యకత, ఈ అంశంపై డాక్టర్ టి శ్రీలత, ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రిన్సిపల్ వ్యవసాయ కళాశాల నైరా, మీరు ప్రసంగం వింటారు.
1: వ్యవసాయం ఒక సమూల మార్పుకు లోనవుతుంది. ఈ మార్పు సుస్థిరత, నేల ఆరోగ్యం మరియు పునరుత్పత్తి, అలాగే ఎరువులు మరియు పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రైతులు మరింత పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మళ్ళుతున్నారు. ఈ విప్లవానికి జీవన ఎరువులు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి, వాటి రకాలు, ప్రయోజనాలు, ఇంకా నేటి వ్యవసాయ పద్ధతుల్లో వాటి ఆచరణాత్మక ఉపయోగాలను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ సహజమైన సూక్ష్మజీవుల ఆధారిత సముదాయాలు పంట దిగుబడులను మెరుగుపరచడమే కాకుండా నేల జీవన శక్తిని పునరుద్ధరించడం, నేలలోని కార్బన్ నిల్వ చేయటం మరియు దీర్ఘకాలిక వ్యవసాయ సమతుల్యతకు తోడ్పడటం ఎలాగో వివరిస్తాను. ప్రపంచం ఆహార కొరత మరియు పర్యావరణ క్షీణత అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జీవన ఎరువుల పాత్ర మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం అత్యవసరం. నేలను పునరుజ్జీవింపచేసే ఈ జీవన ఎరువులు ఉత్పాదకత మరియు సుస్థిరత ఈ రెండింటినీ కలిసి సాగే భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయి.

వస్తాయి. ఇవి పరిమిత భూవనరులతో రైతులు అధిక ఉత్పత్తి చేయటానికి సహాయపడటంతో పాటు భూగోళాన్ని అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటో తెలుసుకుందాం. జీవన ఎరువులు అనేవి ప్రకృతి సహజమైన మిశ్రమాలు. వీటిలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు శైవలాలు వంటి జీవించి ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి నేలను సారవంతం చేసి మొక్కల ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ సూక్ష్మజీవులు మొక్క వేర్ల చుట్టూ ఉన్న భాగాన్ని రైజోస్పియర్ అని పిలుస్తాము. ఆ రైజోస్పియర్లో నివసిస్తూ నత్రజని, భాస్వరము మరియు పొటాషియం వంటి పోషకాలను సమీకరించి వాటిని మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. సరళంగా చెప్పాలంటే అవి కేవలం మొక్కకు ఆహారం అందించడమే కాకుండా నేలకు కూడా పోషణనిస్తాయి. జీవన ఎరువులు ఇతర ఎరువుల నుండి ఎలా భిన్నమైనవో తెలుసుకుందాం. ముందుగా రసాయన ఎరువుల గురించి తెలుసుకుందాం. ఇవి రసాయన ఎరువులు పోషకాలను తక్షణమే వినియోగించగలిగే రసాయన రూపంలో అందించి పంటలకు తక్షణ బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తరచుగా అధికంగా వాడటం వలన కాలక్రమేణా నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనికి విరుద్ధంగా జీవన ఎరువుల్లోని సూక్ష్మజీవులు పోషకాలను సమీకరించి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దీనివలన అవి పోషకాలను ఉపయోగించుకునే సామర్థ్యం పెరిగి తద్వారా సహజంగా నేల నిర్మాణం మరియు జీవనక్రియ మెరుగుపడతాయి. అలాగే పోషకాల అసమతుల్యత మరియు అదనపు రసాయన ఎరువుల అవశేషాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక సేంద్రియ ఎరువులతో ఇవి ఏ రకంగా విభజిస్తాయో చూసుకుందాం. కంపోస్టు లేదా పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువులు మొక్కలు మరియు జంతువుల నుండి లభించే కార్బన్ అధికంగా ఉండే పోషకాలను అందిస్తాయి. ఇవి నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరిచినప్పటికీ వీటిలో చురుకైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండవు. అయితే జీవన ఎరువుల్లో సూక్ష్మజీవరాశులు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధి చెంది పోషకాలను మొక్కలకు చేరవేయడం ద్వారా నేల సారవంతాన్ని నిరంతరం పెంచుతాయి. జీవన ఎరువు సాంకేతికంగా సజీవమైనది కాబట్టి అది మొక్కల వేళ్లతో సహజీవనం చేయగలదు. ఇందులో పాలు పంచుకునే సూక్ష్మజీవులు సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలను సులభంగా మరియు సురక్షితంగా సరళ సమ్మేళనాలుగా మార్చగలవు. తద్వారా వాటిని మొక్కలు తేలిగ్గా గ్రహిస్తాయి. ఈ జీవన ఎరువులు పంట దిగుబడిని దాదాపు 20 నుండి 30% వరకు పెంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే రసాయన నత్రజని మరియు భాస్వరాన్ని దాదాపు 30% వరకు భర్తీ చేయగలవు. ఇవి కరువు మరియు కొన్ని నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి కూడా పంటను కాపాడే గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే జీవన ఎరువులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో తెలుసుకుందాం. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఆవశ్యకత మరియు ఆదరణ జీవన ఎరువుల ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చింది. ఇవి పునరుత్పాదకమైనవి, పర్యావరణానికి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రభుత్వాలు మరియు వ్యవసాయ సంస్థలు పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహిస్తుండటంతో ప్రపంచ జీవన ఎరువుల మార్కెట్టు రాబోయే సంవత్సరాల్లో స్థిరంగా వృద్ధి చెందుతుందని మార్కెట్స్ అండ్ మార్కెట్ సంస్థ లెక్కల ప్రకారము 2030 నాటికి దీని విలువ $2.5 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది. స్థూలంగా చూస్తే జీవన ఎరువులు కేవలం మొక్కలకు అందించే పోషకాలు మాత్రమే కావు, అవి పునరుత్పత్తి మరియు సుస్థిర వ్యవసాయ భవిష్యత్తుకు పునాది. ఇక జీవన ఎరువులు పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాల స్థిరీకరణ జీవన ఎరువులు చేస్తాయి. ఉదాహరణకు రైజోబియం వంటి కొన్ని జీవన ఎరువులు ముఖ్యంగా పప్పుజాతి మొక్కల వేర్లతో సహజీవన సంబంధాలను ఏర్పరచుకొని వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. పోషకాల ద్రావణీకరణ, ఫాస్ఫేట్ను ద్రావణీకరించే బ్యాక్టీరియా వంటి కొన్ని కరగని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ను మొక్కలకు సులభంగా గ్రహించగలిగే రూపంలోనికి మారుస్తాయి. అలాగే జీవన ఎరువు హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జీవన ఎరువులు ఆక్సిన్లు, సైటోకైనిన్లు వంటి మొక్కల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు వేర్ల పెరుగుదలను మరియు మొక్క యొక్క సంపూర్ణ అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అలాగే జీవన ఎరువులు నేలలోని సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను కూడా పెంచి
మొక్కలు గ్రహించటానికి అవసరమైన పోషకాలను విడుదల

బాధ్యతలు చేస్తాయి. ఇక జీవన ఎరువులు పర్యావరణానికి అనుకూలమైనవి. జీవన ఎరువులు కృత్రిమ ఎరువుల అవసరాన్ని తగ్గించి పర్యావరణ కాలుష్యాన్ని కనిష్ట స్థాయికి తెచ్చి సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే రసాయన ఎరువులతో పోలిస్తే జీవన ఎరువులు మరింత సరసమైన సరళమైన ధరలు కలిగి ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఎరువులపై పెట్టే ఖర్చు రైతు తగ్గించుకోవచ్చు. అలాగే ఇవి నేల సారాన్ని పెంచుతాయి, నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. పోషకాల లభ్యతను పెంచడం వలన మొక్కల పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీవన ఎరువులు పంట దిగుబడులు పెంచడానికి దోహదపడతాయి. జీవన ఎరువులను సూక్ష్మజీవి రకం, అవి అందించే పోషకాలు మరియు వాటి చర్యా విధానం వంటి అనేక అంశాల ఆధారంగా వర్గీకరించుకోవచ్చు. సూక్ష్మజీవుల ఇనాక్యులెంట్ల ఆధారిత జీవన ఎరువులను సూక్ష్మజీవి ఆధారంగా, వాటి పనితీరు ఆధారంగా, అవి ఆవాసం ఏర్పరచుకున్న జీవావరణ వ్యవస్థ ఆధారంగా మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే చర్య ఆధారంగా కూడా వర్గీకరించవచ్చు. మొక్కల పోషణలో వాటి ప్రాథమిక విధి ఆధారంగా జీవన ఎరువులను నత్రజని స్థాపక, ఫాస్ఫేట్ ద్రావణీకరణ, పొటాషియం ద్రావణీకరణ మరియు మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబ్యాక్టీరియా అంటే పీజీపీఆర్ అంటాము వంటి అనేక వర్గాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ వర్గాలు వివిధ సూక్ష్మజీవుల సమూహాలను మరియు పోషకాల లభ్యతను, మొక్కల పెరుగుదలను మెరుగుపరచడంలో వాటి సంబంధిత పాత్రలను సూచిస్తాయి. నత్రజని స్థాపిత జీవన ఎరువులను గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ జీవన ఎరువులలో ప్రధానంగా సహజీవన లేదా అసహజీవన సంబంధాల ద్వారా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోగలిగే రూపంలోకి మార్చే సూక్ష్మజీవులు ఉంటాయి. ఉదాహరణకు రైజోబియం. రైజోబియం అనేది నత్రజని స్థిరీకించే గ్రామ్ నెగిటివ్ నేల బ్యాక్టీరియా యొక్క ఒక ప్రజాతి. రైజోబియం జాతులు ప్రధానంగా చిక్కుడు జాతి మొక్కలు మరియు ఇతర పుష్పించే మొక్కల వేరులో అంతఃసహజీవన నత్రజని స్థాపక సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీనినే ఇంగ్లీష్లో సింబయాసిస్ అంటాము. ఈ బ్యాక్టీరియా మొక్క కణాలలో స్థిరపడి వేరు బుడిపెలను ఏర్పరుస్తుంది. అక్కడ అవి నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగించి వాతావరణంలోని నత్రజనిని అమోనియాగా మారుస్తాయి. అమోనియా గ్లూటమైన్ లేదా యురైడ్ వంటి సేంద్రియ నత్రజని సమ్మేళనాల రూపంలో అతిధేయ మొక్కతో పంచుకోబడుతుంది. ప్రతిగా మొక్క కిరణజని సంయోగ క్రియ ద్వారా తయారైన సేంద్రియ సమ్మేళనాలను ఈ బ్యాక్టీరియాకు అందిస్తుంది. ఈ పరస్పర ప్రయోజనకరమైన అన్ని రైజోబియాలకు వర్తిస్తుంది. దీనికి రైజోబియం ప్రజాతి ఒక విలక్షణమైన ఉదాహరణ. రైజోబియంకు ఫాస్ఫేట్ను కలిగించగలిగే సామర్థ్యం కూడా ఉంది. అలాగే ఇంకో నత్రజని స్థాపక జీవన ఎరువు అజిటోబ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. అజిటోబ్యాక్టర్ అనేది సాధారణంగా చెలించే అండాకార లేదా గోళాకార బ్యాక్టీరియా ప్రజాతి. ఇది మందపాటి గోడలు గల సిస్ట్ అంటే దీని గోడ గట్టి పైపొరను కలిగి ఉంటుంది. ఈ సిస్టులను ఏర్పరచుకుంటాయి మరియు పెద్ద పరిమాణంలో జిగురును ఉత్పత్తి చేయగలవు. ఈ అజిటోబ్యాక్టర్ అనేది వాయు సహిత స్వేచ్ఛగా జీవించే నేల సూక్ష్మజీవి. ఇవి ప్రకృతిలోని నత్రజని చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలకు అందుబాటులో లేని వాతావరణ నత్రజనిని బంధించి దానిని అమోనియం అయాన్ల రూపంలో నేలలోకి విడుదల చేస్తాయి. దీనినే నత్రజని స్థిరీకరణ అని అంటాము. డయాజోట్రోఫ్లను అధ్యయనం చేయటానికి ఒక నమూనా జీవిగా ఉండటంతో పాటు దీనిని మానవులు జీవన ఎరువులు, ఆహార సంకలనాలు మరియు కొన్ని బయోపాలిమర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అజిటోబ్యాక్టర్ జాతులు అనేవి తటస్థ మరియు క్షారనేలలో, నీటిలో మరియు కొన్ని మొక్కలతో సంబంధం కలిగి ఉండే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇప్పుడు అజోస్పైరిల్లం అనే నత్రజని స్థాపక జీవన ఎరువు గురించి తెలుసుకుందాం. అజోస్పైరిల్లం అనేది రోడోస్పైరిలియే కుటుంబానికి చెందిన ఒక గ్రామ్ నెగిటివ్ మైక్రో ఏరోఫిలిక్ నాన్ ఫెర్మెంటేటివ్ మరియు నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా ప్రజాతి. ఇది స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా. అజోస్పైరిల్లం నేలలో నత్రజనిని కూడా స్థిరీకరించగలదు. అజోస్పైరిల్లం పెరుగుదలకు 5 డిగ్రీల నుండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత మరియు 5 నుండి 9 pH ఉన్న సబ్స్ట్రేట్లో సాధ్యమవుతుంది. అయితే సుమారు 30 డిగ్రీల సెంటీగ్రేడు మరియు pH 7 వద్ద దీని పెరుగుదల అత్యుత్తమంగా ఉంటుంది. అజోస్పైరిల్లం

వివిధ యంత్రాంగాల ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అజోస్పైరిల్లం యాంటీ ఆక్సిడెంట్లను కూడా తయారు చేస్తుంది. ఇవి కరువు మరియు వరదల వలన కలిగే ఒత్తిళ్ల నుండి మొక్కల వేళ్లను రక్షిస్తాయి. అజోస్పైరిల్లం మొక్కల వ్యాధులను తగ్గించడం ద్వారా కూడా పరోక్షంగా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించగలదు. అజోస్పైరిల్లం వేర్లపై స్థలం కోసం మరియు ఇనుము వంటి సూక్ష్మ పోషకాల కోసం వ్యాధి కారకాలతో పోటీ పడుతుంది. వ్యాధి కారకాల దాడిని నిరోధించడానికి అజోస్పైరిల్లం ద్వారా మొక్కల రోగనిరోధక వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రేరిత వ్యవస్థాగత నిరోధక అంటే ఇండ్యూస్డ్ సిస్టమాటికల్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇక నీలి ఆకుపచ్చ శైవలాలు, వీటినే సైనో బ్యాక్టీరియా అని కూడా అంటాం. సైనో బ్యాక్టీరియా అనేవి సైనో బ్యాక్టీరియోటా ఫైలంకి చెందిన స్వయం పోషక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల సమూహం. ఇవి ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జీవశక్తిని పొందగలవు. సైనో బ్యాక్టీరియా అనే పేరు వాటి నీలి ఆకుపచ్చ రంగును సూచిస్తుంది. దీని ఆధారంగానే సైనో బ్యాక్టీరియాకు అనధికారిక సాధారణ నామమైన నీలి ఆకుపచ్చ శైవలాలు అని అంటాం. నాస్టాక్ వంటి కొన్ని జాతులు నత్రజని స్థిరీకరించగలవు మరియు తరచుగా అజొల్లా వంటి మొక్కలతో కలిపి ఈ సైనో బ్యాక్టీరియా జీవన ఎరువులుగా ఉపయోగించబడుతున్నాయి. ఇక భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. భాస్వరాన్ని ఇంగ్లీష్లో ఫాస్ఫేటు అంటాము. ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులు కరగని ఫాస్ఫరస్ రూపాలను కరిగే రూపాలుగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి నేలలో కరిగే ఫాస్ఫరస్ పరిమాణాన్ని పెంచడం ద్వారా జీవన ఎరువులుగా పనిచేస్తాయి. ఫాస్ఫరస్ జీవన ఎరువుల వాడకం అనేది సారహీనమైన నేల సమస్యకు పరిష్కరించడానికి ఉపయోగపడే ఒక అత్యుత్తమమైన పర్యావరణ అనుకూలమైన పద్ధతి. ఈ ఫాస్ఫేట్ కరిగించే జీవన ఎరువుల్లో బ్యాసిల్లస్ అనేది ముఖ్యమైనది. బ్యాసిల్లస్ ఫాస్ఫేట్ను కరిగించగలిగిన సామర్థ్యానికి ప్రతీకగా చెందిన ఒక బ్యాక్టీరియా జాతి. ఈ బ్యాక్టీరియా కరగని ఫాస్ఫేట్ రూపాలను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపాలుగా మారుస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తాయి. అలాగే రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సూడోమోనాస్ జాతులు జీవన ఎరువులుగా ఉపయోగించబడే సమర్థమైన ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి నేలలో కరగని ఫాస్ఫరస్ను కరిగించి మొక్కలు గ్రహించటానికి అందుబాటులోకి తెస్తాయి. ఈ బ్యాక్టీరియా సేంద్రీయ ఆమ్లాలు మరియు ఎంజైముల ఉత్పత్తి ద్వారా ఈ ఫలితాన్ని సాధిస్తాయి. అలాగే ఆస్పర్జిల్లస్ జాతులకు కూడా ఫాస్ఫేట్ను కరిగించే సూక్ష్మజీవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆస్పర్జిల్లస్ జాతులను కూడా జీవన ఎరువులుగా ఉపయోగించవచ్చు. ఈ శిలీంధ్రాలు నేలలోని కరగని ఫాస్ఫరస్ను మొక్కలు సులభంగా గ్రహించగలిగే రూపాలుగా మార్చుకోగలవు. ఇవి మొక్కల పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు ఆస్పర్జిల్లస్ నైజర్, ఆస్పర్జిల్లస్ ఫ్యావర్ మరియు ఆస్పర్జిల్లస్ ట్యూబెంజెన్సిస్ సహా అనేక ఇతర ఆస్పర్జిల్లస్ జాతులు వివిధ ఫాస్ఫేట్ సమ్మేళనాలని కరిగించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇంకా ఇతర జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. పొటాషియం ద్రావణకారులు, వీటిని పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాము. ఈ పొటాషియం ద్రావణకారులు అనేవి ప్రధానంగా బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు. ఇవి నేలలో కరగని రూపంలో ఉన్న పొటాషియంను మొక్కలు సులభంగా గ్రహించగలిగే కరిగే రూపంలోకి మారుస్తాయి. ఈ ప్రక్రియ మొక్కలు పొటాషియంను గ్రహించడాన్ని పెంచి వాటి పెరుగుదల మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది. అలాగే కృత్రిమ పొటాషియం ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సల్ఫర్ ఆక్సీకరణకారులు అనేవి సూక్ష్మజీవులు. ఈ సల్ఫర్ ఆక్సిడైజర్స్ అనే ఈ బ్యాక్టీరియా కొన్ని ఆర్కియాలు జాతికి చెందినవి ఉంటాయి. ఇవి సల్ఫైడ్, థయోసల్ఫేట్ మరియు మూలక సల్ఫర్ వంటి క్షయీకరణ చెందిన సల్ఫర్ సమ్మేళనాన్ని సల్ఫేట్గా ఆక్సీకరణం చేయటం ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ప్రక్రియ వివిధ పర్యావరణ వ్యవస్థలలోని సల్ఫర్ చక్రంలో ఒక కీలకమైన భాగం మరియు దీనిని జీవన ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే థయోబాసిలస్ వంటి సూక్ష్మజీవులు మూలక సల్ఫర్ను సల్ఫేట్లుగా ఆక్సీకరణం చేసి దానిని మొక్కకు అందుబాటులోకి తెస్తాయి. అలాగే జింక్ సాల్యుబిలైజర్స్, జింక్ను ద్రావణీకరించే సూక్ష్మజీవులు వివిధ పద్ధతుల ద్వారా జింక్ను ద్రావణీకరిస్తాయి. వాటిలో ఒకటి ఆమ్లీకరణం. ఈ సూక్ష్మజీవులు నేలలో

ఇంద్రియ ఆమ్లాలను ఉత్పత్తి చేసి జింక్ కేటయాన్లను బంధించి సమీపంలోని నేల యొక్క ఉదజన సూచికను తగ్గిస్తాయి. నేలలో జింక్ లభ్యతను పెంచటానికి జింక్ ద్రావణీకరించే రైజోబ్యాక్టీరియా ఒక ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం. అసిటోబ్యాక్టర్, బ్యాసిల్లస్ స్పీసీస్, సూడోమోనా స్పీసీస్, రైజోబియం, అజోస్పైరిల్లం, బర్కల్డేరియా, సెనోసెప్సియా, సెరాటియా మొదలైన బ్యాక్టీరియాలు జింక్ను ద్రావణీకరిస్తాయని పరిశోధనల్లో కనుక్కోబడింది. కంపోస్ట్ వేగవర్ధకాలు, వీటిని కంపోస్టింగ్ యాక్సిలరేటర్స్ అని అంటాము. ఈ కంపోస్ట్ వేగవర్ధకాలు అనేవి సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను ప్రవేశపెట్టడం ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రూపొందించిన సూక్ష్మజీవుల ఉత్పత్తులు. ఈ వేగవర్ధకాలు తరచుగా సూక్ష్మజీవులు వృద్ధి చెందటానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా విచ్ఛిన్న ప్రక్రియను ప్రారంభించడానికి మరియు మెరుగుపరచడానికి సహాయపడతాయి. కంపోస్ట్ కుప్పలలో సేంద్రియ పదార్థాన్ని త్వరితంగా కుళ్ళింపచేయటానికి సహాయపడే ఈ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాను కంపోస్ట్ వేగవర్ధకాలుగా పరిగణిస్తాం. ఇక జీవన ఎరువుల రూపాలను చూస్తే, జీవన ఎరువులు రెండు రూపాల్లో తయారు చేస్తారు. ఒకటి ఘన లేదా పొడి ఆధారిత జీవన ఎరువులు, రెండవది ద్రవ జీవన ఎరువులు. ఈ రెండింటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా సరైన జీవన ఎరువుల్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. అన్ని నేలలు లేదా అన్ని పంటలు ఒకేలా ఉండవు. ప్రతి పొలానికి దాని స్వంత జీవన లక్షణం, పోషకాల సమతుల్యత మరియు పర్యావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే సరైన జీవన ఎరువును ఎంచుకోవటం అంటే యాదృచ్ఛికంగా ఒక ఉత్పత్తిని ఎంచుకోవటం కాదు. అది మీ నేల బలాన్ని మరియు పంట అవసరాలను అర్థం చేసుకోవటంపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల పంటలు నిర్దిష్ట సూక్ష్మజీవులతో సంకర్షణ చెందుతాయి మరియు ప్రతి నేల మరియు సూక్ష్మజీవులకు విభిన్నంగా మద్దతునిస్తుంది. ఉదాహరణకు శనగ లేదా సోయాబీన్ వంటి పప్పు దినుసులకు రైజోబియం వంటి నత్రజనిని స్థిరీకరించే బ్యాక్టీరియా అవసరం కాగా, ధాన్యాలు మరియు కూరగాయలకు అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టర్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా భాస్వరం తక్కువగా ఉన్న నేలలు ఫాస్ఫేట్ను కరిగించే జీవన ఎరువులకు ఉత్తమంగా స్పందిస్తాయి. అయితే బహువార్షిక పండ్ల చెట్లు వేరు విస్తరణను మరియు పోషకాల శోషణను పెంచే మైకోరైజర్ శిలీంధ్రాలతో బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు జీవన ఎరువును ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం. ముందుగా పంట రకం. పప్పు ధాన్యాలు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు లేదా తోట పంటలు వంటి ప్రతి పంట సమూహము ఒక నిర్దిష్ట సూక్ష్మజీవి భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతుంది. మీ పంటకు తగిన జీవన ఎరువు రకాన్ని ఎంచుకుంటే గరిష్ట సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే నేల ఆరోగ్యం. నేల యొక్క ఆకృతి, ఉదజన సూచిక మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను అర్థం చేసుకోవటానికి ముందుగా భూసార పరీక్ష చేసుకోవాలి. ఆరోగ్యకరమైన నేలలు ఇనాక్యులెంట్లకు తొందరగా స్పందిస్తాయి. అయితే క్షీణించిన లేదా గట్టిపడిన నేలలలో సూక్ష్మజీవుల మనుగడ కోసం ప్రారంభంలో జీవన ఎరువులతో పాటు కొంత సేంద్రియ పదార్థాన్ని కూడా చేర్చవలసి ఉంటుంది. ఇక పోషకాల లోపాలు. మీ నేలల్లో ఏ పోషకాలు లోపించాయో ముందుగా గుర్తించండి. నత్రజని తక్కువగా ఉన్నప్పుడు రైజోబియం, అజోస్పైరిల్లం లేదా అజిటోబ్యాక్టీరియాలు బాగా పనిచేస్తాయి. అలాగే భాస్వరం తక్కువగా ఉన్నప్పుడు భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, అలాగే సూక్ష్మ పోషకాల లోపం ఉన్నప్పుడు జింకు, ఐరన్, పొటాషియం వంటి సమీకరించే జాతులను ఎంచుకోండి. అలాగే వీటన్నిటితో పాటు సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటే సూక్ష్మజీవులను కంపోస్ట్తో కలిపినట్లయితే జీవ సేంద్రియ ఎరువుగా ఏర్పడి పోషక లోపం కూడా సవరించబడుతుంది. అలాగే స్థానిక వాతావరణం మరియు పరిస్థితులను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు నేలలోని తేమ సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాలు తేమతో కూడిన లేదా ఉష్ణమండల వాతావరణంలో బాగా పనిచేస్తాయి, మరికొన్ని శుష్క పరిస్థితులను తట్టుకుంటాయి. వాతావరణానికి అనువైన ఫార్ములేషన్లు ఎంచుకోవటం మనుగడ రేట్లను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు సరైన జీవన ఎరువులను ఉంచుకోవటానికి దశలవారీ ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీ నేలను పరీక్షించుకోండి. పోషక స్థాయిలను కొలవటానికి మరియు లోపాలను గుర్తించడానికి భూసార పరీక్షా కేంద్రంలో నేల పరీక్షను చేయించుకోండి. ఆ తర్వాత ఈ నేల

పరీక్ష ఫలితాలను విశ్లేషించుకోండి. ఈ ఫలితాలతో లోపాలని సూక్ష్మజీవితో జతపరచండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు నత్రజని లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియాలను, అలాగే ఫాస్ఫరం లోపం ఉన్నట్లయితే దానికి సంబంధించిన బ్యాక్టీరియా, లేదా తోట పంటలకైతే మైకోరైజల్ శిలీంధ్రాలను ఎంచుకోవాలి. అలాగే సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జీవన ఎరువుతో పాటు తప్పనిసరిగా మనం సేంద్రియ ఎరువును కూడా విధిగా పంటకు వాడుకోవాలి. అలాగే సూక్ష్మజీవి జాతి మీ పంట కుటుంబానికి సిఫార్సు చేయబడిందో లేదో నిర్ధారించుకోండి. ఉదాహరణకు రైజోబియం జపానికం అనేది సోయాబీన్ పంటకు అనువైనది, అలాగే బఠానీ పంటకు రైజోబియం లిగ్నోజోరం అనువైనది. కానీ ఒక పంట బదులు ఇంకొక పంటకు గనక వేసుకున్నట్లయితే ఆ సూక్ష్మజీవి సరిగా పనిచేయదు. అలాగే ఉత్పత్తి నాణ్యతను కూడా నిర్ధారించుకోవాలి. అధిక సజీవన కణాల సంఖ్య, స్పష్టమైన లేబిలింగ్, మరియు ధృవీకరించబడిన షెల్ఫ్ లైఫ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోండి. ప్రభుత్వం ఆమోదం పొందిన లేదా ధృవీకరించిన ఫార్ములేషన్లను మాత్రమే వినియోగించుకోండి. అలాగే లేబుల్పై ముద్రించబడిన గడువు తేదీని చూసుకొని గడువు తేదీ లోపల మాత్రమే జీవన ఎరువులను వినియోగించుకోవాలి. జీవన ఎరువులు వినియోగించుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విత్తన శుద్ధి, నారు ముంచడం మరియు నేలలో నేరుగా వేయటం వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటలకు జీవన ఎరువులను అందించవచ్చు. ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను నేలలోనికి లేదా నేరుగా మొక్కకు చేర్చడం, తద్వారా పోషకాల లభ్యత పెరిగి మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది. ముందుగా విత్తన శుద్ధి ద్వారా జీవన ఎరువుని వినియోగించుకోవటం ఎలాగో చూద్దాం. ఈ పొడి రూపంలోని జీవన ఎరువుని 10 నుండి 14 కిలోల విత్తనాన్ని శుద్ధి చేయడానికి సుమారు 200 గ్రాముల జీవన ఎరువు అవసరమవుతుంది. ఈ 200 గ్రాముల జీవన ఎరువును సుమారు 400 మిల్లీలీటర్లు లేదా 1/2 లీటరు అతుక్కునే స్వభావం ఉన్న ద్రావణంలో, అంటే బియ్యపు గంజి లేదా 10% బెల్లము నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని విత్తనాలపై పోసి ప్రతి విత్తనానికి సమానంగా పూత పూసేలా చేతులతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను నీడలో 10 నుండి 15 నిమిషాల పాటు ఆరబెట్టి వెంటనే విత్తే ప్రక్రియను చేపట్టాలి. ఇక్కడ ముఖ్యంగా రైతులు గమనించవలసినది ఏంటంటే, ఒకవేళ ఏదైనా పురుగు మందులతో గనక విత్తన శుద్ధి చేసినట్లయితే ముందుగా పురుగుమందుతో విత్తన శుద్ధి చేసి ఆ తర్వాత కనీసం 2 రోజుల వ్యవధి తరువాత మాత్రమే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువు పరిమాణం, ఇప్పుడు ముందు మనం 200 గ్రాములు ఒక ఎకరానికి అని చెప్పుకున్నాము కదా, దానిని రెట్టింపు చేసుకోవాలి. అంటే సుమారు 400 గ్రాముల జీవన ఎరువు విత్తన శుద్ధి చేసిన విత్తనానికైతే అవసరమవుతుంది. అలాగే కాండం ముక్కల విత్తన శుద్ధి, దీన్ని సెట్ ట్రీట్మెంట్ అంటాం. 50 నుండి 60 లీటర్ల నీటిలో 1 కిలో పొడి జీవన ఎరువు కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి అవసరమైన నాటడానికి సిద్ధం చేసిన కాండం ముక్కలను, ఉదాహరణకు చెరకు, బంగాళాదుంప వంటి పంటలకు ఈ పద్ధతిని అనుసరిస్తాము. ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాల పాటు ముంచి ఆ తర్వాత వాటిని బయటకు తీసి నాటడానికి ముందు కొద్దిగా ఆరనిచ్చి నాటుకోవాలి. అలాగే నారు ముంచటం, దీన్నే సీడ్లింగ్ డిప్ అంటాము. టమాటా, మిరప, ఉల్లి వంటి పంటలకు, అలాగే పండ్ల మొక్కల నారు వంటి వాటికి ఈ పద్ధతి సిఫార్సు చేయబడింది. 10 నుండి 15 లీటర్ల నీటిలో 1 కిలో పొడి కల్చర్ను కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి సరిపడా నారును చిన్న కట్టలుగా కట్టి ఈ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. శుద్ధి చేసిన నారును వెంటనే నాటుకోవాలి. సాధారణంగా జీవన ఎరువు మరియు నీటి నిష్పత్తి 1:10 ఉండాలి. అంటే 1 కిలో ప్యాకెట్ను 10 లీటర్ల నీటిలో కలుపుకుంటే మనకి సరిపోయిన ద్రావణం తయారవుతుంది. ఇక నేలలో వేయటం అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. దీనినే సాయిల్ అప్లికేషన్ అని అంటాము. సుమారు 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల కంపోస్టు లేదా క్యాస్టర్ కేక్తో కలిపి ఈ మిశ్రమాన్ని విత్తే సమయంలో లేదా విత్తడానికి 24 గంటల ముందు 1 ఎకరం పొలంలో చల్లాలి. పండ్ల తోటల విషయంలో మొక్క కాండం చుట్టూ ఉన్న గుంటలలో సేంద్రియ ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇక ద్రవజీవన ఎరువుల విషయానికి వస్తే, ద్రవజీవన ఎరువులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, అలాగే వేయటం కూడా సులభం. వీటిని 1 కిలో విత్తనానికి 5 నుండి 6 మి

0: లీటర్ల వరకు ఉపయోగించుకోవాలి. అలాగే నేలకు వాడుకోవటానికైతే ఒక ఎకరం ప్రధాన పొలానికి అర లీటర్ ద్రావణం సరిపోతుంది. దీనిని కూడా ఇందాక మనం ఘనరూప జీవన ఎరువులను చెప్పుకునే విధానంలోనే వాడుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే జీవన ఎరువులు అనేవి పోషకాలను నేరుగా కలిగి ఉండని సూక్ష్మజీవులు ఉత్పత్తులు. వీటిలోని సూక్ష్మజీవులు నేల మరియు గాలిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను మొక్కలు గ్రహించే రూపంలోకి మారుస్తాయి. రసాయన ఎరువులతో జీవన ఎరువులను కలిపి వాడినప్పుడు ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల లేకుండానే పంట దిగుబడిని 10 నుండి 25% వరకు పెంచగలవు, మరియు ఖరీదైన రసాయన ఎరువుల అవసరాన్ని దాదాపు 20 నుండి 25% వరకు తగ్గించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీలత గారి ప్రధాన శాస్త్రవేత్త వారి ప్రసంగం విన్నారు. వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక.
3: ఆకాశవాణి వికసిత భారత్. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.
4: ఇంజన్ గా గుర్తిస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఇది కేవలం భారీ పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, వీటితో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల శ్రమతో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEల భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 6.3 కోట్లకు పైగా MSME యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని అందించే రంగం ఇదే. అంతేకాదు, దేశ GDPలో సుమారు 30.1% వాటాను, తయారీ రంగ స్థూల విలువ జోడింపులో 35.4% వాటాను, దేశం మొత్తం ఎగుమతుల్లో 45% వరకు భాగస్వామ్యాన్ని MSME రంగం కలిగి ఉంది. ఈ సంఖ్యలే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. MSME అంటే ఏమిటి? ముందుగా MSME అంటే ఏంటో తెలుసుకుందాం. M అంటే సూక్ష్మ, మైక్రో. S అంటే చిన్న, స్మాల్. మరియు M అంటే మధ్యతరహా, మీడియం. పరిశ్రమలను కలిపి MSMEలు అంటారు. పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. మొదటిది సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయిలో నడిచే యూనిట్లు. ప్లాంటు మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 2.5 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 10 కోట్లను మించకుండా ఉన్నవాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్, కొంత పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసే సంస్థలు. ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడులు 25 కోట్లు మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 100 కోట్లు మించకుండా

ఉండే వాటిని చిన్న పరిశ్రమలు అంటారు. మరియు మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్యతరహా పరిశ్రమలు. పెద్ద పరిశ్రమల దిశగా ఎదుగుతున్న సంస్థలు ప్లాంట్ మరియు యంత్రాలు లేదా పరికరాలపై పెట్టుబడి 125 కోట్లను మించకుండా మరియు వార్షిక టర్నోవర్ 500 కోట్లను మించకుండా ఉండే వాటిని మధ్య తరహా పరిశ్రమలు అంటారు. మన చుట్టూ కనిపించే బేకరీలు, కుట్టు యూనిట్లు, హస్తకళల తయారీ కేంద్రాలు, చిన్న ఫ్యాక్టరీలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మెషిన్ వర్క్షాపులు మొదలగునవి ఎంఎస్ఎంఈ రంగంలోకే వస్తాయి. ఎంఎస్ఎంఈలు పారిశ్రామిక వృద్ధిని ముందుకు నడిపించడంలో మరియు వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాల్లో విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చుతున్నాయి. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే తక్కువ మూలధన వ్యయంతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఈ సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు తగినంత మూలధనం అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సమస్యలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల, పెద్ద కంపెనీల నుండి పోటీ, ఎగుమతుల రంగంలో అంతర్జాతీయ పోటీ, డిజిటలైజేషన్ మరియు నాణ్యతా ప్రమాణాలను అనుగుణంగా మార్చడంలో ఇబ్బందులు. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. అవి ఆత్మనిర్భర భారత్ మరియు వికసిత భారత్ 2047 లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి మరియు వృద్ధిని ప్రోత్సహించేందుకు విభిన్నమైన మరియు సమగ్ర పథకాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు ఆర్థిక సహాయం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి మరియు మార్కెటింగ్ వంటి కీలక రంగాలను అభివృద్ధి చేస్తున్నాయి. తన విస్తృతమైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు మరియు దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ దిశగా ముఖ్యమైన చర్యగా దేశవ్యాప్తంగా టెక్నాలజీ సెంటర్ల నెట్వర్క్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు ఆధునిక యంత్రాలు మరియు మౌలిక సదుపాయాలతో సన్నద్ధమై స్వయం సమృద్ధి కలిగిన స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇవి ఎంఎస్ఎంఈలకు ఆధునిక తయారీ సాంకేతికతలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత మరియు వ్యాపార సలహా సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈలను జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్లో నమోదు చేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఫోరంలో ప్రత్యేక ఎంపికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు జెమ్లో చేరాలనే తమ ఆసక్తిని సులభంగా తెలియజేయగలుగుతారు. 2026 జనవరి 14 నాటికి జెమ్ పోర్టల్ డేటా ప్రకారం మొత్తం 11.3 లక్షల సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఎంఎస్ఈలు జెమ్లో నమోదు అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్డర్ విలువ 44.75% నమోదైంది. ఇది ప్రభుత్వ కొనుగోళ్లలో ఎంఎస్ఎంఈల పెరుగుతున్న భాగస్వామ్యం, వాటి ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సెల్ఫ్ రిలయంట్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు ₹50,000 కోట్ల ఈక్విటీ మద్దతు ఇస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ₹10,000 కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని లక్ష్యం ఎంఎస్ఎంఈల రంగంలో పెట్టుబడులు పెట్టి వెంచర్ క్యాపిటల్ అంటే వీసీలు మరియు ప్రైవేట్ ఈక్విటీ పిఈ సంస్థలకు మద్దతు అందించడం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేకమైన కీలక చర్యలు తీసుకుంది. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి, ఇది కొత్త సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకు రుణాలపై సబ్సిడీ అందించే పథకం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పిఎం విశ్వకర్మ పథకం, ఇది కుమ్మరి, వడ్రంగి, కుండలు తయారీదారులు, బంగారు కార్మికులు వంటి సాంప్రదాయ వృత్తిదారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకం, తక్కువ వడ్డీ రుణాలు మరియు

డిజిటల్ మార్కెటింగ్ సహాయం అందిస్తుంది. ముద్రా యోజన 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు తాకట్టు లేకుండా రుణాలు అందిస్తారు. దీనిలో శిశు అంటే రూపాయలు 50,000 వరకు, కిషోర్ అంటే రూపాయలు 50,000 నుండి రూపాయలు 5 లక్షల వరకు, తరుణ్ అంటే రూపాయలు 5 లక్షల నుండి రూపాయలు 10 లక్షల వరకు సహాయాన్ని అందిస్తారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఇది తాకట్టు లేకుండా ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వ గ్యారంటీ అందించే పథకం. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం కోవిడ్19 సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు అందించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. ర్యాంప్ రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్, ఎంఎస్ఎంఈల ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యతా ప్రమాణాలు మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అమలు చేస్తున్న సంస్కరణాత్మక పథకం. నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్కెటింగ్, ఆర్థిక సహాయం మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమం దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. వికసిత భారత్ 2047తో ఎంఎస్ఎంఈలకు అనుసంధానం. భారత ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రకటించింది. దీనినే వికసిత భారత్ 2047 అంటారు. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈ రంగం ప్రధాన చోదక శక్తి. వికసిత భారత్ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అధిక ఉపాధి సృష్టి, తయారీ రంగ విస్తరణ, ఎగుమతుల పెరుగుదల, గ్రామీణ అభివృద్ధి, మహిళలు మరియు యువత సాధికారత, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల ప్రోత్సాహం, స్వావలంబన అంటే ఆత్మనిర్భర భారత్. ఈ లక్ష్యాలన్నింటినీ ఎంఎస్ఎంఈ రంగం నేరుగా అనుసంధానమై ఉంది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యం మరింత మెరుగుపరచాలి. భారత ఆర్థిక ప్రగతిలో ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యత. 1. ఉపాధి కల్పన, యువతకు ఆశాకిరణం. ఎంఎస్ఎంఈ రంగం యొక్క అత్యంత గొప్ప సేవ ఉపాధి కల్పన. భారతదేశం యువత దేశం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉద్యోగాల కోసం మార్కెట్లలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో ఎంఎస్ఎంఈ రంగం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు స్థాపించడం వల్ల స్థానిక యువతకు తమ ఊరిలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మహిళలు కూడా కుట్టు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ఎంఎస్ఎంఈలు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాదు, కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి. 2. జీడిపి మరియు పారిశ్రామిక వృద్ధికి ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక వృద్ధిని కొలిచే ప్రధాన ప్రమాణం జీడిపి. ఎంఎస్ఎంఈ రంగం దేశ జీడిపిలో 30% వాటాను అందించడం చిన్న విషయం కాదు. తయారీ రంగంలో 35.4% వాటా ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్య సాధనలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భారీ పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు దేశమంతటా విస్తరించి ఉండడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సమగ్రంగా జరుగుతోంది. 3. ఎగుమతుల పెరుగుదల. భారత ప్రతిష్టను ప్రపంచానికి చాటుతున్న రంగం. భారత ఎగుమతుల్లో సుమారు 45-46% వరకు ఎంఎస్ఎంఈల వాటా ఉంది. మన దేశంలో చేతి వృత్తులు, హస్తకళలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు ప్రపంచ మార్కెట్లో మంచి గుర్తింపు పొందాయి. 4. గ్రామీణ అభివృద్ధి మరియు ప్రాంతీయ సమతుల్యత. భారతదేశ అభివృద్ధి నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన భారత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్ఎంఈలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం ద్వారా స్థానిక వనరులను వినియోగిస్తున్నాయి. 5. వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలకు వేదిక. ఎంఎస్ఎంఈ రంగం యువతలో వ్యవస్థాపకతను పెంపొందిస్తోంది. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తానే ఒక పరిశ్రమను ప్రారంభించి మరికొందరికి ఉపాధిని కల్పించగలడు. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలు భావం. భవిష్యత్తుకు అవకాశం. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి దేశంలోని పారిశ్రామిక అభివృద్ధికి వెన్నుముగ్గా నిలిచి ఉపాధి సృష్టి, ఉత్పత్తి పెరుగుదల,

0: మరియు ఎగుమతుల విస్తరణలో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలు తక్కువ మూలధనంతో అధిక ఉపాధి అవకాశాలను సృష్టించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. అలాగే పెద్ద పరిశ్రమలకు అవసరమైన అనుబంధ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వీటి ద్వారా ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్యం సమకూరుతుంది, తద్వారా దేశ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. మొత్తంగా ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ సమగ్ర అభివృద్ధి మరియు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనలో కీలకంగా ఉన్నాయి. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 జూన్ 27 శనివారం నాడు జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఈ ప్రత్యేక దినోత్సవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి మరియు స్థిరమైన అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు అందిస్తున్న కీలకమైన సేవలు మరియు వాటి ప్రాధాన్యతను గుర్తించి గౌరవిస్తుంది. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం కొన్ని పెద్ద కంపెనీలు ఎదగడం సరిపోదు. దేశంలో ప్రతి చిన్న వ్యాపారం, ప్రతి చిన్న పరిశ్రమ, ప్రతి పారిశ్రామికవేత్త ఎదగాలి. అదే నిజమైన సమగ్రాభివృద్ధి.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో భారత ఆర్థిక ప్రగతిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి గారి ప్రసంగం మీరింత వరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి. శీర్షిక అంశం క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ముందుగా వింటారు ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా ఏపీసీఓబి 295 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఇంకా 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించిన విద్యార్హతలు డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పోస్టులకు సంబంధించిన వయోపరిమితి ఇలా ఉంది. 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పరీక్షా విధానము ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం, స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థి ఏ జిల్లాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ జిల్లాకు చెందినవారే ఉండాలి. ఇది తప్పనిసరి. ఆన్లైన్ దరఖాస్తులు 24 జూలై నుండి 7 ఆగస్టు వరకు కొనసాగనున్నాయి. ఆన్లైన్ ద్వారా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానం నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం కలిపి 200 మార్కులకు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అభ్యర్థులు ఇది గమనించగలరు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్స్కి 590 రూపాయలు,

ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 826 రూపాయలు ఉంటుంది. పరీక్ష ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నిర్వహిస్తారు. తేదీని ఇంకా ప్రకటించలేదు. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్వరాలయం
1: కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. స్కాట్లాండ్లోని గ్లాస్కోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్పై భారత క్రీడాకారులపై మంచి అంచనాలున్నాయి. భారత్ పలు విభాగాల్లో పోటీ పడనుంది. పారా అథ్లెట్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఝండూ కుమార్ కాంస్య పతకం సాధించాడు. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈ బ్లైండ్ క్రీడాకారులకు అందించే పతకాలను అథ్లెట్లు స్పర్శతో వాటిని గుర్తించగలరు. ఈ క్రీడల నిర్వాహకులు త్రిభుజ ఆకారంలో రూపొందించిన ఈ పతకాల వెనుక బ్రెయిలీలో వాటి గురించి వివరించడం విశేషం. ఇలా చేయడం ఇదే తొలిసారి. ఈసారి 10 క్రీడాంశాలతో పాటు 6 పారా క్రీడాల్లో మొత్తం 215 స్వర్ణ పతకాలను బహూకరించనున్నారు. ఈ వారం జరుగుతున్న ISF షూటింగ్ వరల్డ్ కప్ 2026లో భారత షూటర్ సంయం రజతం గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్లో 243.4 పాయింట్లతో ఆమె 2వ స్థానం దక్కించుకుంది. ఈ టోర్నమెంటులో భారత్కు తొలి పతకాన్ని అందించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టింగ్లో పరిచయం అవసరం లేని క్రీడాకారిణి మీరాబాయి చాను. 31 ఏళ్ల ఈ మణిపూర్ ఉక్కు మహిళ నిలకడగా రాణిస్తూ పతకాలను అందిస్తోంది. ఈ కామన్వెల్త్ క్రీడలకు అందరూ అనుకున్నట్లుగానే 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో ఉత్తమ ప్రదర్శనతో స్వర్ణాన్ని సాధించారు. మరోవైపు పురుషుల వెయిట్ లిఫ్టింగ్లో రిషికాంత్ సింగ్ 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్లో ఫైనల్స్లో రజతాన్ని సాధించారు. మరి ఈ వారం క్రికెట్లో భారత ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో మంచి పురోగతిని సాధించారు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యున్నత స్థానాలకు చేరువయ్యారు. 2026 ఆసియా క్రీడల క్రికెట్ డ్రాలో భారత జట్లకు నేరుగా నాకౌట్ దశలో ప్రవేశించి భారత క్రికెట్ టీం జింబాబే పర్యటన టీమిండియా ఘనంగా ముగించింది. ఆదివారం 3వ టీ20లో 35 పరుగుల తేడాతో జింబాబేను ఓడించింది. ఈ వారం చెస్లో జరిగిన కొన్ని విశేషాలు. చెన్నైలో జరిగిన చెన్నై గ్రాండ్ మాస్టర్ 2026 టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ప్రపంచ ఛాంపియన్ గుకేష్, అర్జున్, ప్రజ్ఞానంద వంటి ప్రముఖ గ్రాండ్ మాస్టర్లు ఈ గేమ్లో పాల్గొన్నారు. సెప్టెంబర్లో ఉజ్బెకిస్తాన్లో జరిగే 2026 చెస్ ఒలింపియాడ్ కోసం భారత జట్లను ప్రకటించారు. పురుషుల జట్టుకి గుకేష్, ప్రజ్ఞానంద నాయకత్వం వహిస్తుండగా మహిళల జట్టులో వైశాలి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఇంగ్లాండ్కు చెందిన 11 ఏళ్ల బోధనా శివానందన్ 2600 రేటింగ్ ఉన్న గ్రాండ్ మాస్టర్ను ఓడించి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది చాలా అరుదైన విషయం. భారత స్టార్ షట్లర్ పివి

ఇందు జపాన్ ఓపెన్ 2026లో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడలో పివి సింధు జపాన్ ప్లేయర్ యమగూచిని వరుస గేమ్స్లో ఓడించి జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయ షట్లర్గా పివి సింధు చరిత్ర సృష్టించింది. ఇది ఆమెకు 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత అతిపెద్ద అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. మీరింతవరకు తెలుసుకుందాం రండి అంశంలో, క్రీడావలోకనం అంశంలో వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్షను విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా క్రీడావలోకనంలో వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష విన్నారు. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటరీ కార్యక్రమాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. విపక్షాల ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు నివారించే సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పరీక్షల అవకతవకల నివారణ చట్టం 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. విపక్షాల ఆందోళనలను కొనసాగుతుండగానే కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లు దేశంలోని కోట్లాది మంది యువత భవిష్యత్ ఆకాంక్షలతో ముడిపడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పేపర్ లీకేజ్ వంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి, బాధ్యులపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొంటూ,
1: सभी मान्य दलों के सदस्यों से आग्रह करता हूं कि वह और चर्चा करें, आपस में सहमति बनाए. हम इस विषय पर चर्चा करना ही चाहते हैं, इसलिए मैं आज फिर आपको 3 घंटे का समय देता हूं. शाम को 5 बजे तक सरकार और सभी दिल मिलकर सहमति बनाए ताकि 5 बजे इस विधेयक पर चर्चा हो सके.
0: కాగా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో మరోసారి స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 5 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇదే విషయంపై రాజ్యసభను కూడా రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. సాయంత్రం 5:15 నాలుగవ వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభలో కార్యకలాపాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తిరిగి ప్రారంభించారు. దీంతో రేపటికి సభను వాయిదా వేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ప్రవర్తనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సహకరించడం లేదని ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను పార్లమెంట్లో మాట్లాడటానికి అనుమతించడం లేదని బయట విలేకరులతో చెబుతున్నారని, కానీ ప్రభుత్వం చర్చల్లో పాల్గొనమని కోరుతున్నప్పుడు మాత్రం వారు అలా చేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి వైఖరి తీసుకున్నారని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ ఇస్ వర్క్ సబ్సే ప్రాథమికత హై అండ్ నో పొలిటికల్ పార్టీ డోంట్ డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది హౌస్ రైట్ నౌ. అవర్ ఫోకస్ ఇస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ టు సెక్యూర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ఎన్షోర్ దట్ పేపర్ లీక్స్ డు నాట్ హ్యాపన్ అండ్ ఇఫ్ ఎనీబడి ఇస్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్ ఇన్ ద పేపర్ లీక్స్ ది స్ట్రింజెంట్ పాసిబుల్ పనిష్మెంట్ విల్ బి ఇన్ఫ్లిక్టెడ్.

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ దుర్వినియోగాల ఆరోపణల సంబంధిత కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫారెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా నిష్పక్షపక్షంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆలయానికి వచ్చిన విరాళాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కోరారు. అయితే ప్రస్తుతం తాము దర్యాప్తును పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో సదరు వివరాలను వెలువరించడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిట్ సమర్పించే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులుగా ఉన్న 8 మందికి ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీని 14 రోజులకు పొడిగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత వృత్తి నైపుణ్య ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటంలో సిఆర్పీఎఫ్ అమూల్యమైన సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది శౌర్యం, త్యాగం, విధి పట్ల స్థిరమైన అంకితభావానికి యావత్ దేశం వారికి వందనం చేస్తోందన్నారు. సిఆర్పీఎఫ్ తన అచంచలమైన ధైర్యం, విధి పట్ల నిబద్ధతతో ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్గత భద్రతను కాపాడటం నుండి క్లిష్ట పరిస్థితుల్లో పౌరులకు సేవ చేయడం వరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చారని ప్రధాని పేర్కొన్నారు. మావోయిజంను నిర్మూలించడంలో వారి ప్రయత్నాలు ప్రత్యేకంగా ప్రశంసనీయమని, అవి ఎందరో ప్రజల జీవితాల్లో శాంతి, పురోగతికి దోహదపడ్డాయని నరేంద్ర మోదీ అన్నారు. సంత్ గురు రవిదాస్ 650వ జయంతిని సామరస్య సంకల్ప అభియాన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ఈ నెల 29న జరిగే గురు పౌర్ణమి పవిత్ర దినం నుండి సంత్ గురు రవిదాస్ జీ మహారాజ్ సామరస్య సంకల్ప అభియాన్ పేరుతో 7 నెలల పాటు జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న జరిగే సంత్ గురు రవిదాస్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. వారణాసిలోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలంలో రేపు 131 కళాశాలకు పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహిస్తారని తరుణ్ చుక్ తెలియజేశారు. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పథకం సాధించగా మను బక్కర్ కాంస్య పథకం గెలుచుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి 40 హిట్స్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూటాఫ్ను దాటుకుని వచ్చిన మను బక్కర్ 28 హిట్స్తో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. పథకాలు సాధించిన ఈషా సింగ్, మను బక్కర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. వారి అద్భుత ప్రదర్శన షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ వెయిట్ లిఫ్టింగ్లో మరో పథకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పథకం దక్కించుకుంది. స్నాచ్ విభాగంలో 88 కేజీలు ఎత్తిన జ్ఞానేశ్వరి క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు మోసి మొత్తంగా 199 కేజీలతో 2వ స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు భారత్ 1 స్వర్ణ పథకం, 3 రజత పథకాలు, 1 కాంస్య పథకంతో మొత్తం 5 పథకాలు సొంతం చేసుకుంది. కాగా భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ గ్లాస్గోలో జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో బటర్ఫ్లై హిట్స్లో 6వ వేగవంతమైన స్విమ్మర్గా నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఒడిశాలో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, విదర్భ

0: సమీపములలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈరోజు రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్రలలో సముద్ర తీరంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ మత్స్యకారులకు సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చించేందుకు విపక్షాలు సహకరించకపోవడం సరికాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లు ఈరోజు 2 పతకాలను గెలుచుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి చిన్మయ్, సత్యప్రకాష్ గానం, సంగీతం ప్రభాకరన్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మనం చిత్రం నుంచి అనూప్ రూబెన్ సంగీతం, శ్రేయా ఘోషాల్ అశ్విన్ గానం, చంద్రబోత్ సాహిత్యం.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మజిలీ చిత్రం నుంచి. పాడినవారు చిన్మయ్, సంగీతం అందించినవారు గోపీ సుందర్.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట స్వప్నలోకం చిత్రం నుంచి సుప్రభాతంలో మేల్కొన్న అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు శ్రోతలు ఆరికే వెంకట సుబ్బయ్య, కుటుంబ సభ్యులు, చింతగుంట గ్రామం, నంద్యాల జిల్లా. వీరి కోసం స్వప్నలోకం చిత్రం నుంచి ఎస్పి బాలు, గానం సిరివెన్నెల సాహిత్యం, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం వహించిన ఈ పాట మీ అందరి కోసం.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా ఘంటసాల గారు బాలుగారు పాడిన ఏకవీర చిత్రంలో సినిమా నుంచి ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి అంటూ సాగే ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు అనురాధ గారు, ఉమాశంకర్, లలితా వైష్ణవి, నాగలక్ష్మి, భగీరథపురం హీరామండలం పోస్ట్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వీరి పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఏకవీర చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాటను వీరందరి కోసం వేస్తున్నాం, వినేయండి.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా ఒక చిన్న మాట చిత్రం నుంచి ప్రతి ఒక్కరికి తొలివలుపున అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు శ్రోతలు ఎల్లారెడ్డి, ఉమామహేశ్వరి. వీరి కుటుంబ సభ్యులు గిద్దలూరు నుంచి వీరి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఒక చిన్న మాట చిత్రం నుంచి వీరు కోరిన పాటను ప్రసారం చేయడం జరుగుతుంది. తప్పకుండా వినండి.

మీరు వింటున్నారు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా 101.5 మెగాహెడ్స్ పై మీతోనే మీకోసం పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తిక్కశంకరయ్య చిత్రం నుంచి కోవెల ఎరుగని దేవుడు నీవని అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని ఆనంద్. వీరందరి కోసం తిక్కశంకరయ్య చిత్రం నుంచి సుశీల బాలు గానం, కేవి మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని మీ అందరి కోసం ప్రసారం చేస్తున్నాం. వినేయండి.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా మగాడు చిత్రం నుంచి నిన్నే చేరుకున్నాను అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీళ్ళందరి కోసం మగాడు చిత్రం నుంచి ఎస్పి బాలు, సుశీల గానం, సినారి సాహిత్యం, కెవి మహదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వీరందరి కోసం ప్రసారం చేస్తున్నాం, వినేయండి.

పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా చివరిగా వినబోతున్న పాట మురారి చిత్రం నుంచి డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు పద్మ పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి. వీరందరూ మురారి చిత్రం నుంచి వేటూరి సాహిత్యం అందించి మణిశర్మ సంగీతం సమకూర్చిన గీతాన్ని ప్లే చేయమంటూ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట. పాడినవారు శంకర్ మహదేవన్.

మీరు ఇంతవరకు పాటకు వేలైరా కార్యక్రమం ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎవరని నిర్ణయించిరిరా దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

దేవామృత వర్షిణి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి వరనారద నారాయణ విజయశ్రీరాగం ఆదితాళం.

విజయశ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు అభోగి రాగంలో త్యాగరాజస్వామి కృతి, మనసు నిల్ప శక్తి లేకపోతే, ఆది తాళం.

అభోగిరాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటున్నారు. వాద్య సహకారం.

கிட்டாரம், வயலின் பை ஸ்ரீ ஓ ராஜசேகர், மிருதங்கம் பை ஸ்ரீ வாரணாசி காளி பிரசாத் బాబు. కార్యక్రమంలో చివరిగా వినండి కామాక్షి అంబ, భైరవి రాగంలో శ్యామశాస్త్రి స్వరజతి, మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.